0: గుణములు లేనిది, వ్యక్తి కర్మలు ఎరుగునటువంటిది, నిర్వికారమైనటువంటిది, ఆకారము లేనటువంటిది, అనేక విధములైనటువంటి యొక్క ప్రయత్నముల ద్వారా కూడాను తన యొక్క నిశ్చలత్వము, నిర్వలత్వము, నిస్వార్థత్వం కూడాను ప్రకటింపలేనటువంటిది ఒకటి ఉన్నది.
1: That which has no attributes, that which is actionless, that which is beyond thought, which is formless, which cannot be expressed by any means of selflessness or purity either, there's one aspect that is yet to be investigated.
0: అది ఏ? ప్రేమ.
1: That's love.
0: ఈ ప్రేమకే ఆత్మ అని కూడాను ఉపనిషత్తులు పేరు పెట్టినవి.
1: Upanishads call this love as Atma.
0: ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమతత్వమును నిర్గుణో నిర్వికల్పో నిరాకారో, ఇట్టి గుణము లేనటువంటిది, చర్యలు లేనటువంటిది, నిరాకారమైనటువంటి ఒక ప్రేమతత్వాన్ని మానవుడు ఏ రీతిగా గుర్తించగలడు?
1: How do you expect the man to know the love which is actionless, which has no attributes, which is formless?
0: ఈ ప్రేమ బుద్ధి యొక్క వ్యాయామం కాదు.
1: Love is not an intellectual exercise.
0: మానసిక మార్గము కాదు.
1: It is not psychological path.
0: స్వప్నం నందలి ప్రతిబింబం కాదు.
1: It is not reflection in the dreaming state.
0: కాని అంతియందు కూడాను ప్రాణ సమానమైనటువంటి యొక్క సత్యము దీని యొక్క స్వభావం.
1: However, its true nature lies in being the fundamental truth, which is life principle in all of the creatures.
0: ప్రేమను గురించి అనేక మంది పెద్దలు, పండితులు, బాలురు, బాలికలు అనేక విధములుగా ప్రచండమైనటువంటి సంకీర్తనలు చేస్తూ, ప్రచండమైనటువంటి యొక్క ఉపన్యాసములు ఇస్తూ వినియోగపరుస్తుంటారు కాలమును.
1: Elders, boys and girls, youngsters, sing the glory of love, lecture on the principle of love in an excellent way.
0: అయితే ఈ ప్రేమ యొక్క స్వరూపం ఎట్లా ఉంటుంది?
1: However, what's the form of love?
0: ఆచరణ రూపమైనటువంటి యొక్క స్వరూపములో ఇది మనకు సాక్షాత్కరిస్తుంది.
1: You will experience it in the field of practice.
0: ప్రేమ దీనిని వర్ణించుటకు కవిత్వము చాలదు.
1: No poetic composition can reflect the spirit of love.
0: భాష లేదు.
1: No language.
0: ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ, మనస్సునకు కాని వాక్కునకు కాని అతీతమైనటువంటిది.
1: The principle of love is beyond the comprehension and human narration.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని అనేక విధములుగా కూడాను మహనీయులు ప్రపంచంలో చాటుతూ వచ్చారు.
1: Noble souls propagated the principle of love.
0: అయితే ఈ ప్రేమ స్వరూపం ఎట్టిదంటే ఇది ఏ భగవత్ స్వరూపము అని.
1: The form of love can be said this way: love is God.
0: ఈ భగవంతుడు అంటే ఏ విధంగా ఉంటుంటాడు?
1: How do you expect God to exist?
0: భగవంతుడు ఎక్కడ ఉంటాడు?
1: Where is God?
0: ఏ రూపంలో దర్శించాలి?
1: What form can
0: ఏ మార్గంలో వెతకాలి?
1: In what path?
0: అని అనేక మంది అనేక విధమైనటువంటి ప్రశ్నలు వేస్తూ అనాది కాలం నుండి కూడాను ఈ దైవత్వం వైపున చాలా సంప్రదింపులు జరుగుతూ వచ్చాయి.
1: Various kinds of inquiries as to where God is, how he looks, what he is. This has been continuous inquiry since olden times.
0: కానీ దైవత్వాన్ని వర్ణించుటకు ఎవరికి వీలు కాదు.
1: It is impossible to describe the divinity in depth.
0: వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ అన్నది వేదము. ఇది అవాంగ్మానసగోచరమైనటువంటిది ఈ యొక్క దైవత్వము.
1: Divinity is beyond the human understanding and expression.
0: ప్రేమస్వరూపం అధికం అనగా ఇట్టి ప్రేమస్వరూపమైనటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా మనం గుర్తించాలి?
1: How to recognize the basic fact that God is love?
0: జగత్తులో తల్లి ప్రేమిస్తుంది, తండ్రి ప్రేమిస్తాడు, భార్య ప్రేమిస్తుంది, బంధువులు ప్రేమిస్తారు, అనేక రకములైన అనేక ప్రేమలను అందుకుంటుంది ఈ ప్రేమ.
1: We know in this world various forms of love existing among relations, mother, the father, the wife and the children, friends love you.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి ప్రేమ యందు, ఈ విధమైనటువంటి లౌకికమైన ప్రేమ యందు, ఈ విధమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క జగత్తునందు ప్రేమను అనేక రూపాన్ని ధరిస్తుంటాయి.
1: We find love expressed in different types in this physical world, in this temporary world.
0: ఈ ప్రేమ యందు స్వార్థము స్వప్రయోజనము అంతో ఇంతో కూడి ఉంటాయి.
1: In this physical love you find selfishness and self-interest.
0: కానీ దైవం యొక్క ప్రేమ స్వార్థము స్వప్రయోజనము లేనటువంటిది.
1: The divine love is absolutely selfless, without any trace of self-interest.
0: దైవం ఏ రీతిగా అందరినీ ప్రేమిస్తున్నాడో,
1: as God loves all,
0: ఆ తత్వమునే ప్రతి మానవుడు కూడాను ప్రేమించడానికి ప్రయత్నించాలి.
1: We should make every effort to love all.
0: ఎందుకనగా,
1: why?
0: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన, మీరందరూ కూడాను నా అంశమే అన్నారు భగవంతుడు.
1: God says you are all the sparks of the divinity of his own.
0: కనుక నేను ప్రేమించినట్టుగా మీరు కూడాను సర్వులను ప్రేమించాలి.
1: As I love you, you need to love all.
0: సర్వులను ఆనందపరచాలి.
1: Make everybody blissful.
0: సర్వ యొక్క ప్రేమను కూడాను మీరు అందుకోవాలి.
1: Be recipients of love from all.
0: కానీ అది ఈనాడు ఎక్కడ కూడాను జరగటం లేదు.
1: Today that's not happening anywhere.
0: దైవం యొక్క ప్రేమ స్వార్థరహితమైనటువంటిది.
1: Divine love is absolute.
0: పరరహితమైనటువంటి యొక్క ప్రేమను అందిస్తూ ఉంటాడు భగవంతుడు.
1: God loves without expecting anything in return.
0: కనుక మానవుడు ఇట్టి ప్రేమను అందించాలనుకుంటే మమై వాంసో అనేటువంటి దీన్ని చక్కగా విశ్వసించాలి.
1: In order to develop that spirit of divine love, the human also should develop this attitude that it is part of the divine.
0: నీ యందున్నది దైవాంశమే అనేటువంటి సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
1: One has to know the truth. The same God is present in everyone.
0: గుర్తించడమే కాదు విశ్వసించాలి.
1: Not merely recognizing it.
0: హృదయపూర్వకంగా విశ్వసించినప్పుడు ఈ ప్రేమను అందరికీ పంచడానికి చాలా సులభం అవుతుంది.
1: One has to have the strong faith in this divinity present in everybody and share it.
0: ఈనాడు ఇట్టి పవిత్రమైనటువంటి నిర్మలమైన నిశ్చలమైనటువంటి ప్రేమ తత్వాన్ని జగత్తునకు పంచడం లేదంటే మమై వాంసో అనేటువంటి ఒక మాట పైన చక్కని విశ్వాసం లేదన్నమాట.
1: Today we are not able to share this pure, unsullied, steady love with everybody because we have no faith that we are the sparks of the divine.
0: నిర్మలమైనటువంటి ఒక విశ్వాసమే ఉండి ఉంటే మీరు ప్రేమించక తప్పదు.
1: In fact, we have got the strong faith, you are bound to love all.
0: ఈ ప్రేమ ఎటువంటిదనగా,
1: love in what form it is?
0: సూచిక యంత్రం వంటిది.
1: It is like compass.
0: Compass. ఇది ఎక్కడ పెట్టినప్పటికీ దీని ముందు ఉత్తర దిశకే ఉంటుంటుంది.
1: కంపస్ వేర్ ఎవర్ యు మే కీప్ ఇట్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ నార్త్.
0: అదే విధముగానే దైవ ప్రేమ అనేటువంటిది ఏ ప్రదేశమునందు ఏ పరిస్థితులు యందు ఏ దేశమునందు ఉండినప్పటికీ ఇది దైవం వైపునే మరల్చి ఉంటుంటాడు.
1: లైక్ వైజ్ డివైన్ లవ్ ఇఫ్ ఇట్ ఇస్ ఎగ్జిస్టెంట్ వేర్ ఎవర్ ఇట్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్ అలోన్.
0: ఈ ప్రేమకు దేశ కాల పాత్ర యొక్క ప్రభావం ఏమాత్రం కూడాను ప్రవర్తించదు.
1: Love is not affected by time, space and individuals.
0: ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమ తత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవాలంటే ఇది దైవత్వమునకు ప్రధానమైనటువంటి చిహ్నము.
1: The true sign of understanding the divinity is the proper understanding of the spirit of love.
0: దైవమునకు ఇట్టి రూపము అట్టి రూపము అని ఎవరు నిర్ణయించలేరు.
1: None can decide the definite form to God.
0: ఇది ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఈనాడు ప్రతి మానవుడు కూడాను సినిమా లోపల అనేక రకమైనటువంటి అనుభూతులు పొందుతుంటాడు.
1: టుడే ఎవ్రీవన్ హ్యాస్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్ ఇన్ సినిమా.
0: సినిమాను చూడనటువంటి వ్యక్తి ఈ జగత్తులో లేడని చెప్పవచ్చును.
1: వీ కెన్ సే దట్ దేర్ నన్ హియర్ హూ హావ్ నాట్ వాచ్డ్ సినిమా.
0: అయితే ఈ సినిమా హాల్లో ప్రవేశించినప్పుడు మన కంటెదుట ఒక తెల్లటి స్క్రీన్ ఉంటుంటాడు.
1: వెన్ యూ ఆర్ ఇన్ ఎ థియేటర్ యు ఫైండ్ వైట్ స్క్రీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: కానీ దానిని చూచి మీరు తృప్తి పడరు.
1: You are not satisfied by watching the screen.
0: కొంత సేపు అయినప్పటికీ,
1: after some time,
0: ఈ సినిమా స్టార్ట్ అవుతుంది.
1: Cinema starts.
0: ఎదురు మిషన్ నుంచి కూడా ఈ బొమ్మలన్నీ ఆ స్క్రీన్ పైన పడుతుంటాయి.
1: All films are projected on the screen right from the projector.
0: ఈ బొమ్మలన్నీ కూడా వివిధమైనటువంటి యొక్క నాట్యం చేత వివిధమైనటువంటి యొక్క యాక్షన్ చేత ఈ తెర పైన పడుతుంటాయి.
1: You find the films of types of dances, various actions projected on the screen.
0: అయితే ఈ బొమ్మలు పడినప్పుడు ఈ స్క్రీన్ ఎక్కడ ఉంది?
1: When these pictures are projected, where is the screen now?
0: స్క్రీనే లేకపోతే బొమ్మలు మనకు కనిపించునా?
1: Without the screen, can you see the picture?
0: చూడడానికి వీలు కాదు.
1: It's not possible to see.
0: అన్ని పిక్చర్స్ ను కూడా నువ్వు కనిపింపజేసేటువంటి ఆ స్క్రీనే.
1: In fact, it's the very screen on which you see different pictures.
0: అయితే ఈ బొమ్మలు వచ్చినప్పుడు ఆ స్క్రీన్ ఈ బొమ్మల్లో కూడా చేరి ఉంటుండాలి.
1: The screen got itself merged in various pictures projected over there.
0: బొమ్మలు లేనప్పుడు ఉంటుండాలి, బొమ్మల వెనుకనే ఉంటుండాలి, బొమ్మల్లో ఎందుకు కూడా ఉంటుండాలి.
1: The screen existed before, during, after film projection.
0: దీనిని వేదమునందు అంత బహిష్ సత్సర్వవ్యాప్య నారాయణ స్థిత అన్నారు.
1: This Veda says that God is present within and around.
0: కనుక ఈ బొమ్మల యందు ఈ ఆత్మ అనేటువంటి యొక్క తెల్లని తెర అంతర్లీనమై ఉంటుండాలి.
1: The white screen of the spirit or atma is present within the
0: ఈ బొమ్మల అన్నిటికీ మూలాధారమైనటువంటి ఈ స్క్రీనే.
1: The screen is the primordial base.
0: స్క్రీనే లేకపోతే బొమ్మలే కనిపించవు.
1: Without the screen you cannot watch a picture.
0: ఈ బొమ్మల ఎందుకు ఈ స్క్రీన్ లీనమై ఉంటుండాలి?
1: The screen is there as a part of this picture.
0: కనుకనే సర్వం విష్ణుమయం జగత్తు అని మరొక పేరు పెట్టారు.
1: Therefore it is called that God, divinity pervades everywhere.
0: బొమ్మల ఎందుకు ఈ దివ్యత్వం అనేటువంటిది ఉంటుండాలి?
1: That there is divinity within these pictures.
0: బొమ్మల వెనకన ఈ దివ్యత్వం అనేటువంటిది ఉంటుండాలి.
1: Behind the pictures also.
0: బొమ్మల ఎందుకు ఈ దివ్యత్వం అనేటువంటిది ఉంటుండాలి?
1: There is divinity in these pictures.
0: దీనికి ఎవరు రూపాన్ని నిర్ణయించగలరు?
1: Who can decide the form?
0: కనుకనే ఈ ఆత్మ అనేటువంటి స్క్రీన్ పైన జగత్తు అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుండాలి.
1: On the screen of the spirit atma you find the picture of the world jagat.
0: ఈ ప్రేమ అనేటువంటి స్క్రీన్ పైన ఈ విశ్వము అనేటువంటి జగత్తు మనకు గోచరమవుతుండాలి.
1: ఆన్ ది స్క్రీన్ ఆఫ్ లవ్ యు ఫైండ్ ద పిక్చర్ ఆఫ్ విశ్వం యూనివర్స్ ప్రొజెక్టెడ్.
0: ఈ ప్రేమనే ప్రతి మానవుని యందు కూడాను ఆత్మ అనేటువంటి స్వరూపంలో లీనమై ఉంటుండాలి.
1: దిస్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మా ద స్పిరిట్ ఇన్ ఎవ్రీవన్.
0: నీ యందు ఉన్నటువంటి ప్రేమకు నీవు ఏ రూపాన్ని నిర్ణయించగలవు?
1: వాట్ ఫార్మ్ కెన్ యూ డిసైడ్ ఫర్ ద లవ్ ప్రెసెంట్ ఇన్ యూ?
0: ఇది వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
0: కనుకనే తనను తాను గుర్తించుకోలేనటువంటి మానవుడు తన ఎందున్నటువంటి దైవాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: ఎ పర్సన్ హూ కెనాట్ అండర్స్టాండ్ హిస్ ట్రూ నేచర్ హౌ కెన్ హీ అండర్స్టాండ్ గాడ్?
0: తన మానవతా విలువలే తాను గుర్తించుకోలేనటువంటి వాడు దైవ విలువని ఏ రీతిగా గుర్తించగలడు?
1: వెన్ హీ కెనాట్ అండర్స్టాండ్ ద హ్యూమన్ వాల్యూస్ హౌ డస్ హీ నో ద డివైన్ వాల్యూ?
0: కనుకనే మొట్టమొదట తనను తాను గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: సో ఎవ్రీవన్ మస్ట్ మేక్ ఎఫర్ట్ టు నో వన్స్ ఓన్ సెల్ఫ్.
0: ఈ విధమైనటువంటి ఆత్మస్వరూపానికి ఒక్క విధమైనటువంటి యొక్క నామము రూపము లేదు.
1: Atma, the spirit, has no definite name and form.
0: దైవమునకు అనేక నామములు అనేక రూపములు.
1: God has so many names and forms.
0: ఏక ప్రభువుకు అనేక నామని మీరే పాడుతూ ఉంటారు.
1: You saying that one God has many names and forms.
0: కానీ అన్నిటికీ మూలాధారమైనటువంటి తత్వము ఆత్మనే.
1: The fundamental principle is Atma only.
0: ఆత్మ నిర్మలమైనది, నిశ్చలమైనది, నిస్వార్థమైనటువంటిది.
1: Atma is pure. It is steady, unsullied, unpolluted.
0: అట్టి నిర్మలమైనటువంటి యొక్క ఆత్మయందే ఈ జగత్తంతా కొన్ని సుస్పష్టంగా గోచరమవుతుండాలి.
1: The whole universe is visualized on the screen of this Atma, which is
0: ఈనాడు మనకు విశ్వమంతా గోచరమవుతుండాలంటే దీనికి ఒకటి ఏదో ఒకటి వెనుక ఆధారం ఉంటుండాలి.
1: As you see the entire universe, there must have been the primordial basis behind.
0: ఆ ఆధారమే ఆత్మస్వరూపము.
1: That basis is Atma.
0: ఈ ఆధారం అనేటువంటి ఆత్మనే లేకపోతే విశ్వమే మనకు గోచరించదు.
1: వితౌట్ దిస్ బేస్ ఆఫ్ ఆత్మ యూ కెనాట్ సీ ది యూనివర్స్.
0: కనుక నీ వేదమునందు పశ్చన్నపిచా నపశ్యతి మూఢో అన్నింది. ఓ మూఢుడా, ఈ జగత్తునకు దైవత్వం అనేటువంటిది ఒక ఆధారంగా ఉంటుండాలి.
1: ఓ ఫూల్, ఫర్ దిస్ ఎంటైర్ వరల్డ్ దేర్ ఇస్ డివినిటీ దట్ స్టాండింగ్ యాజ్ ద బేస్.
0: ఈ ఆత్మతత్వమే ప్రతి రూపమునందు కూడాను ప్రతిబింబిస్తూ ఉంటుండాలి.
1: Spirit is present as reflection in every form.
0: Kevalam reflection kaadu reaction nu resound kuda untundali.
1: Not merely reflection, there's a reaction and resound too.
0: Itti daivat swarupanni ee reethiga nee gurtinchagalavu?
1: Such a divinity, how do you know?
0: Kevalam vishwasinchu.
1: Have faith in it.
0: Anusarinchu.
1: Follow.
0: Aacharinchu.
1: Practice.
0: Anushtinchu.
1: And practice it.
0: Aanandanni anubhavinchu.
1: Experience the bliss.
0: ఈ విధమైనటువంటి తత్వాన్ని చక్కగా మనం గుర్తించుకోవాలంటే చాలా దైవత్వం అని ఎక్కడ ఉంటుండాలని విచారించుకుంటే చాలా విచిత్రంగా తోస్తుంది.
1: ఇఫ్ యూ గో ఇన్ దిస్ డైరెక్షన్ ఇట్ అపియర్స్ రాదర్ స్ట్రేంజ్ టు ఫైండ్ అవుట్ వేర్ గాడ్ ఈజ్.
0: వనములో ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ విత్ ఇన్ us.
0: భవనములో ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఇన్ ద మ్యాన్షన్.
0: మదిలో ఉంటున్నాడు భగవంతుడు.
1: ఈజ్ ప్రెజెంట్ ఇన్ యువర్ మైండ్.
0: ఎదలో ఉంటున్నాడు భగవంతుడు.
1: ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద స్క్రీన్.
0: గృహములో ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్
0: పాటలో ఉన్నాడు భగవంతుడు, మాటలో ఉన్నాడు భగవంతుడు.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ అవర్ పాట్ ఇన్ అవర్ వర్డ్.
0: ఆటలో ఉన్నాడు భగవంతుడు, బాటలో ఉన్నాడు భగవంతుడు.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ప్లే అండ్ ఆల్సో ఆన్ ద వే.
0: సర్వత్రా ఉండేటువంటి భగవంతుని తత్వాన్ని ఏ రీతిగా నీవు నిర్ణయించవు?
1: వెన్ ద డివినిటీ ఇస్ ఆల్ పర్వేసివ్, హౌ కెన్ యూ డిసైడ్ ఇట్స్ ఫార్మ్?
0: కనుక భగవంతుని యొక్క తత్వాన్ని మనం విచారించటానికి ప్రయత్నం చేయకండి.
1: నౌ మేక్ ఎన్ అటెంప్ట్ టు ఇన్వెస్టిగేట్ ద డివినిటీ.
0: కేవలం విశ్వసించి దాన్ని ఆరాధించి ఆనందాన్ని మీరు అనుభవించండి.
1: హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివినిటీ, వర్షిప్ అడోర్ అండ్ ఎక్స్‌పీరియన్స్.
0: కనుక దైవత్వం అనేటువంటి దానికి చక్కగా గుర్తించడానికి ఒక చిన్న ఉదాహరణ.
1: టు రియలైజ్ ఎక్స్‌పీరియన్స్ డివినిటీ, వెరీ గుడ్ ఎగ్జాంపుల్ హియర్.
0: తల్లి యొక్క స్వభావము ప్రేమ.
1: The very nature of mother is love.
0: Aithe ee premaku roopamemaina neevu choopagalava?
1: Can you show the form of love of your mother?
0: Premaku roopam ledu.
1: Love is beyond form.
0: Kaani premaku aadharamainatundi yokka talliye ee prema swaroopam.
1: But your mother who loves is the very embodiment of love.
0: Adhe vidhamgane truth love anedi daniki ee roopam neevu choopalemu.
1: Likewise you cannot establish definite form.
0: Aa talliye lekunna neevu ekkade vaadu?
1: When there's no mother, where do you exist?
0: నీవు ఈ ప్రేమను ఏ విధంగా అనుభవించేవాడు?
1: హౌ కెన్ ఎక్స్‌పీరియన్స్ యువర్ మదర్ ఇలా?
0: అనుభవించలేవు.
1: ఇంపాసిబుల్.
0: అది ఏ విధంగానే ఆత్మతత్వం అనేటువంటి వెనుక భాగంలో ఉండటం చేతనే మానవుడు ప్రేమ ఆత్మ అనేటువంటి దీంతో ప్రతిబింబింపజేస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్ స్పిరిట్ బిహైండ్ స్టాండింగ్ ఆన్ ది స్క్రీన్, యు ఆర్ ఏబుల్ టు ఎక్స్‌పీరియన్స్ దిస్ లవ్.
0: ఇప్పుడు రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండింగ్.
1: ఎవ్రీథింగ్ హస్ గాట్ ది కాంబినేషన్ ఆఫ్ దిస్ త్రీ రియాక్షన్. దీనికి
0: అన్నిటికీ రియాలిటీ అనేటువంటి ఆత్మ ఒకటే.
1: ఆత్మ ఇస్ ఇట్ రియాలిటీ.
0: ఆ రియాలిటీని ఈనాడు మర్చిపోతున్నాం మనము.
1: వి హావ్ ఫర్గాటెన్ దిస్ అల్టిమేట్ రియాలిటీ.
0: ఓన్లీ రిఫ్లెక్షన్ చూస్తున్నాము.
1: వి గో బై రిఫ్లెక్షన్.
0: రియాక్షన్ చూస్తున్నాము.
1: వి థింక్ ఆఫ్ రియాక్షన్.
0: రీసౌండ్ వింటున్నాము.
1: వి లిసన్ టు ది రీసౌండ్.
0: దీంతోనే మనం ఆనందించాలి.
1: And we feel satisfied with that.
0: Aithe oka action unte kada reaction ostundadi.
1: You can't have reaction without action.
0: Oka sound unte kada ee sound ostundadi.
1: You can't have sound without sound.
0: Taru ee sound ekkado untundadi.
1: There lies the sound somewhere.
0: Kaani adi sarvatra undetundi ainappudikini mana gocharam kavatam ledhu.
1: Though the sound is everywhere, you don't see or feel.
0: Aithe eppudu dinni neevu chudagalavu?
1: How do you able to see?
0: Paripurna vishwasamunu manam pettukoni,
1: in your strong faith,
0: pavitramaina premato,
1: the sacred love,
0: స్వార్థరహితమైన ప్రేమతో,
1: the selfless love,
0: దైవాన్ని నీవు చింతిస్తువా తప్పక నీకు సాక్షాత్కరిస్తుంది ఈ ప్రేమ తత్వం.
1: With total faith, strong faith, selfless love, you can experience the divinity all over.
0: కానీ భగవంతుడని పేరు పొందుతున్నావు.
1: But you utter the name of God.
0: భగవంతుని చూడాలని ఆశిస్తున్నావు.
1: You want to see God.
0: కానీ విశ్వాసం దృఢమైనట్టుగా లేకపోవడం చేతనే ఈ సత్యతత్వాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: Since you do not have total faith in God, you are not able to experience
0: it. కనుక ఈ అన్నింటికీ మొట్టమొదట నమ్మకం చాలా అవసరము.
1: Faith is most important essential.
0: నమ్మకమును రెండు నయనమ్ములే లేని అంధులైరి నేడు అవనియందు.
1: Modern people have become blind having lost the two eyes. Of faith.
0: నమ్మకమే లేనప్పుడు దేన్ని నీవు అనుభవించగలవు?
1: Without faith, what is that you experience?
0: మొట్టమొదటి నమ్మకం కావాలి.
1: First faith is
0: అదే పునాది.
1: That is the foundation.
0: అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: That is the self-confidence.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నీకు పునాది ఉండినప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటి వాళ్ళు నిర్మించవచ్చు.
1: With this self confidence as foundation, you can erect the wall of self satisfaction.
0: ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది వాల్ వేసినప్పుడే సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి రూపం కుదురుతుంది.
1: On the wall of self satisfaction, you can lay the roof of self sacrifice.
0: ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి రూపం వేసినప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ అనేటువంటి లైఫ్ అక్కడ నివసిస్తుంది.
1: Or the self sacrifice roof is laid, their lies, the life, self realization.
0: ఎవరు కూడా ఇంట్లో నివసించదు కదా?
1: Nobody can live without a roof.
0: వాల్ లేకుండా రూప్ వేయలేరు కదా?
1: యూ కెనాట్ హ్యావ్ ద రూఫ్ వితౌట్ ద వాల్.
0: పునాది లేకుండా వాల్ కట్టరు కదా?
1: వితౌట్ ఫౌండేషన్ హౌ డు యూ?
0: కాబట్టి అన్నిటికీ నీ పునాది చాలా అవసరం. అది ఏ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఈ నమ్మకం అనేటువంటిది ఉండాలి.
1: ఫర్ ఆల్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ద ఫౌండేషన్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఎన్ని ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ విత్ ఆల్ దిస్?
0: సౌఖ్యం అనుభవింప చాలని నరులకు,
1: పీపుల్ హూ కెనాట్ ఎంజాయ్ హ్యాపీనెస్,
0: ఎంత ఉండి ఫలం ఏమి చెల్లి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఎక్వైరింగ్ ఆల్?
0: ఇది పాపం గుర్తించుకోలేడు.
1: దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్.
0: నీటి గరుకు కుక్కకు ఎంత పాడినా,
1: ఇట్స్ ఓన్లీ ది డాగ్ దట్ లిక్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ద రివర్ దట్ ఫ్లోస్ ఇన్ సిసెంట్.
0: నీటి కరుగ పోదు పిసిని కొట్టు.
1: ఎ మైజర్ విల్ నెవర్ బి హ్యాపీ ఇన్ హిస్ లైఫ్ టైమ్.
0: ఠాకూర్ మైజర్ మైజర్ మైజర్.
1: దేర్ ఇస్ మైజర్లీనెస్.
0: ఈనాడు మానవత్వం అంటే చాలా పిసినారిగా ఉంటున్నారు.
1: మ్యాన్ హస్ బికమ్ ఎ మైజర్.
0: ఇంకిట్లైనా త్యాగం వారి ఎందుకు కనిపించదు?
1: దేర్ ఇస్ నో ఫ్రాక్షన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ప్రేమ ఉండినట్టుగా నటిస్తున్నారే కానీ ఆ ప్రేమ యొక్క స్వరూపం ఏమిటో వారికి గుర్తించరు.
1: దే ప్రిటెండ్ యాజ్ ఇఫ్ దే హావ్ లవ్ బట్ దే డోంట్ నో వాట్ ఇట్ ఇస్.
0: మన వైస్ ఛాన్సలర్ చెప్పారు థౌజండ్స్ ఆఫ్ మదర్స్ లవ్ అని.
1: వైస్ ఛాన్సలర్ థౌజండ్స్ ఆఫ్ మదర్స్ ఆఫ్ లవ్.
0: కానీ ఒక్క మదర్ లవ్ ని గుర్తించుకోలేనటువంటి వారు థౌసండ్ మదర్స్ లవ్ ని ఏ రీతిగా గుర్తించగలరు?
1: ద వన్ హూ కెనాట్ అండర్స్టాండ్ ది లవ్ ఆఫ్ వన్ మదర్, హౌ డు ఎక్స్పెక్ట్ దెం టు నో థౌసండ్ మదర్స్ లవ్?
0: కనుక ఒక్క మదర్ యొక్క ప్రేమను మీరు గుర్తించండి.
1: నో ది లవ్ ఆఫ్ వన్ సింగిల్ ఫిజికల్ మదర్.
0: దానికి ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ చేస్తుంటే థౌసండ్స్ అవుతుంది, లాక్స్ అవుతుంది, మిలియన్స్ అవుతుంది.
1: గో ఆన్ యాడింగ్ టు దట్ ఫిజికల్ మదర్స్ లవ్, ఇట్ బికమ్స్ లాక్స్ అండ్ మిలియన్స్ దేర్ ఆఫ్టర్.
0: కనుక మొట్టమొదటి ఒక తల్లి ప్రేమను మీరు గుర్తించండి.
1: ఫస్ట్ రికగ్నైజ్ యువర్ మదర్.
0: ఒక తల్లి ప్రేమను మీరు అనుభవించండి.
1: ఎక్స్పీరియన్స్ దాట్.
0: అది ఈ నవరాత్రి ఉత్సవంకు మాతృమూర్తి అయినటువంటి యొక్క దివ్యత్వం.
1: దిస్ హియర్ లైస్ ది డివినిటీ ప్రిన్సిపల్ ఆఫ్ ద గాడెస్ during the 9-day holy festival.
0: మాతృదేవి యొక్క ప్రభావం ఏమిటి? ప్రేమనే ఆమె యొక్క ప్రాణము.
1: The principle of the goddess lies in this love, which is the life principle.
0: ఈ ప్రేమ యొక్క ప్రభావమే ఈ జగత్ యొక్క పాండిత్యము.
1: The scholarship in the world is nothing but the effect of this love.
0: ఈ జగత్ యొక్క పాండిత్యమే మానవుని యొక్క హృదయ సంస్కారము.
1: And the scholarship outside is nothing but of the heart.
0: ఈ హృదయ సంస్కారమే జీవితం యొక్క ప్రమాణము.
1: ది కల్చర్ ఆఫ్ ద హార్ట్ ఇస్ ద మెయిన్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్.
0: కనుక జీవితం యొక్క సంస్కారాన్ని మొట్టమొదటి గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: యు హావ్ టు అండర్స్టాండ్ ది కల్చర్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ రికగ్నైజ్ అండ్ ఫాలో.
0: ఏమిటి ఈ కల్చర్?
1: వాట్ ఇస్ దిస్ కల్చర్?
0: కల్చర్ అనగా మన అభ్యాసములు అనుకుంటున్నాం మనము.
1: కల్చర్ విచ్ ఇస్ హ్యాబిట్.
0: ఇది అభ్యాసములు కాదు.
1: నాట్ హ్యాబిట్స్.
0: హృదయం నుండి ఆవిర్భవించేటువంటి ఒక దివ్యమైనటువంటి స్వభావమే.
1: ఇట్ ఈస్ a conduct or behavior that comes out of one's own heart.
0: ఈ ప్రపంచంలో ఎన్ని పదార్థములు ఉన్నవో,
1: just as a material you have in this world,
0: ఎన్ని చైతన్య శక్తి ఉన్నదో,
1: that's awareness outside.
0: ఈ చైతన్య శక్తి అంతా కూడా ఒక్క హృదయములందే ఉంటున్నది.
1: All the awareness, the power outside is immanent within.
0: కానీ ప్రమాణములు వేరువేరుగా కనిపించవచ్చు, కానీ
1: they may just vary in their
0: ప్రధానమైనటువంటి ఒక సంస్కారం ఒక్కటే.
1: But the main cultural principle is one.
0: కనుకనే భగవంతుని యొక్క హృదయం లోపల ఒక దేహం అనేటువంటిది ఉంటుండాలి.
1: ఇన్ ద డివైన్ హార్ట్ యు ఫైండ్ వన్ బాడీ.
0: ఈ దేహం యొక్క స్వరూపం ఎట్టిది?
1: వాట్ ఫార్మ్ ఇట్ ఈస్?
0: అది నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం.
1: దట్ ఈస్ ఎన్షియంట్, అట్రిబ్యూట్లెస్, ఫార్మ్లెస్, ఎవరఫల్జెంట్.
0: దీనికి ఎవరు పేరు పెట్టలేరు.
1: నో వన్ కెన్ నేమ్ ఇట్.
0: ఎవరు ఆనాడు ఉండినటువంటి వారు కాదు, ఉండి ఉంటే వారు కూడా పేరు పెట్టిండేవాడే.
1: నన్ ఎగ్జిస్టెడ్ దెన్ హ్యాడ్ దే బీన్ దేర్ దే వుడ్ హావ్ నేమ్డ్ ఇట్.
0: భగవంతుని పేరు పెట్టాలంటే భగవంతుని కంటే ముందు పుట్టినటువంటి వారు ఉండాలి కదా.
1: ఇఫ్ యూ వాంట్ టు నేమ్ గాడ్ యూ షుడ్ హావ్ ఎగ్జిస్టెడ్ ఈవెన్ బిఫోర్ గాడ్.
0: సృష్టి లేదు. కొన్ని కోట్ల సంవత్సరం అంతా కూడా కేవలము ఒక అంధకారంగానే ఉంటుండాలి.
1: క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ దర్ పిచ్ డార్క్నెస్.
0: ఎక్కడ కూడా సూర్యచంద్రాలు కూడా కనిపించడం లేదు.
1: దేర్ నో సన్ నార్ మూన్.
0: జీవరాశులు అంతకంటే ముఖ్యంగా లేవు.
1: నో లివింగ్ క్రీచర్స్.
0: ఏది కూడా మనకు రూపాన్ని కనిపించడం లేదు.
1: వీ డోంట్ ఫైండ్ ఎనీ ఫార్మ్.
0: తిరిగి కొన్ని లక్షల వర్షములంతా కూడా సంవత్సరం అంతా కూడా వర్షం కూర్చి కూర్చి కూర్చి కూర్చి కూర్చి కూర్చి అప్పుడు సముద్రాలుగా తయారైపోయింది.
1: దెన్ ఇట్ రెయిన్డ్ హెవీలీ ఫర్ లక్స్ అండ్ లక్స్ ఆఫ్ ఇయర్స్, దట్ హాస్ బికమ్ ఓషన్.
0: ఆ యొక్క సముద్రాలు తయారైనప్పుడు నదులు కూడా తయారైపోయినాయి.
1: ఓషన్ వాస్ ద బర్త్ ప్లేస్ ఫర్ ద రివర్స్. అప్పుడే
0: కొంచెం ఈ జగత్తు నందు వెలుగు ప్రారంభమైంది.
1: దే స్టార్టెడ్ లైట్.
0: ఈ లైట్ ప్రారంభమైనప్పటికే అప్పుడు సూర్యచంద్రాలు కనిపించారు.
1: దెన్ వన్ కుడ్ సీ ది సన్ అండ్ ద మూన్.
0: కనుకనే ఇది అనేక కోట్ల సంవత్సరాలంతా కూడా జరిగిన తర్వాతనే మానవత్వం అనేటువంటిది ప్రారంభమైంది.
1: Human habitation has come into existence after crores and crores of years of creation.
0: ఇట్టి దైవత్వాన్ని మానవుడు ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ మ్యాన్ టు అండర్స్టాండ్ డివినిటీ?
0: మానవుని ఎందున్నటువంటి యొక్క తమోగుణ తత్వాన్ని మొట్టమొదటి దూరం చేయాలి.
1: వన్ షుడ్ కిల్ ది ఇనర్షియా ఆర్ ద డమ్నెస్.
0: భగవంతుడికి ఒక్క గుణము కూడా లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ వాట్స్ ఎవర్.
0: అందరికీ తెలుసును,
1: యు నో దట్.
0: నీరు చూస్తే చాలా చల్లనేటువంటి నీరు, తెల్లనేటువంటి నీరుగా కనిపిస్తాయి.
1: వాటర్ ఇస్ సో వైట్ అండ్ ప్యూర్ గోల్డ్.
0: కానీ ఈ పవిత్రమైనటువంటి నిర్మలమైనటువంటి వాటర్ ను రెడ్ బాటిల్ లో పోసినప్పుడు రెడ్ గా కనిపిస్తాయి.
1: ఇది కంటైనర్, ఇట్స్ రెడ్ బాటిల్. ద ప్యూర్ వైట్ వాటర్ వుడ్ లుక్ రెడ్.
0: ఈ ప్యూర్ వాటర్ బ్లాక్ బాటిల్ లో పోసినప్పుడు బ్లాక్ గా కనిపిస్తాయి.
1: ద ప్యూర్ వాటర్ వెన్ యూ మిక్స్ ఇట్ విత్ బ్లాక్ వాటర్ ఇట్ లుక్స్ బ్లాక్ ఇన్ కలర్.
0: ఈ యొక్క పవిత్రమైనటువంటి పవిత్ర నీరు ఒక విధమైన తెల్లని బాటిల్ లో పోసినప్పుడు తెల్లగా కనిపిస్తుంది.
1: ఇన్ వైట్ బాటిల్ ఇట్ లుక్స్ వైట్ ఇన్ కలర్.
0: అయితే నీళ్లలో ఉన్నదా ఈ కలర్?
1: Do you find the color there in water?
0: Kaadu kaadu.
1: No.
0: ఈ బాటిల్ యొక్క కరల వల్లనే ఈ నీరు కూడా ఆ రూపాన్ని ధరిస్తుంటుండాలి.
1: The water has got the color depend upon the color.
0: వాటర్ ఏ నాటికి మారటం లేదు.
1: And water is not changing. Water is
0: దైవత్వమైనటువంటి ఆత్మతత్వం ఎప్పుడు కూడా పవిత్రంగానే ఉంటుండాలి, నిర్మలంగానే ఉంటుండాలి.
1: The atmic principle remains sacred all the time.
0: రజోగుణ సంబంధమైనటువంటి వాడి యొక్క శరీరంలో చేరినప్పుడు ఇది రెడ్ గా కనిపిస్తుంది.
1: When once this steps into the rajas or emotion, it looks red in color.
0: Tamoguna gunam kaliginatundi manavuni yandu ee yokka pavithrame aatma cheriyetappudiki nallaga kanipistundadi.
1: Sacred atma, when it takes the vesture upon itself, the one of the inertia, it looks dark in color. Sattva
0: hrudayamantu vari yokka hrudayamulandu cheriyinatundi aatma idi pavithramaitundi yokka pure ga kanipistundi.
1: In a pious heart, the atma looks bright and white.
0: Kanuka ee kalarlanni kudanu aatma yokka color kaadu.
1: These colors have got nothing to do with atma.
0: Atma praveshinchinatundi vaani yokka deham yokka rangulu.
1: They are all the colors of the body, the vesture.
0: Kanukane Bhagavad Gita endu kudunu cheppinatundi deetiga.
1: As said in Bhagavad Gita,
0: naalugu rakamainatundi varnamulu nenu srushtinchanu annadu.
1: Four
0: chaturvarnyam maya srushti annadu.
1: Four castes I have created.
0: Aithe manavaru anukotamu brahmana kshatriya vaishya shudra anukuntunnaru.
1: How people think of the caste like brahmana,
0: idi kaadu rangu anukadu, idi kaadu varnamanaga, idi kaadu,
1: is not the caste.
0: Russians unnaru,
1: Russians
0: var red ga untaru,
1: the red in complexion.
0: British vallu untaru,
1: British
0: vallu koncham white ga untaru,
1: they are white.
0: Japan vallu untuntaru,
1: Japanese
0: vallu koncham pachaga untuntaru,
1: they are yellow.
0: Kaani ఆఫ్రికా వాళ్ళు ఉంటారు, వాళ్ళు నల్లగా ఉంటారు.
1: ఆఫ్రికన్ దే ఆర్ డార్క్ ఇన్ కలర్.
0: ఈ నాలుగు రంగుల్లోపనే మిగిలినటువంటి రంగులన్నీ కూడా మిక్స్ అయిపోతున్నాయి.
1: ద రిమైనింగ్ కలర్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దీస్ ఫోర్ కలర్స్.
0: కనుకనే ఉన్నటువంటిది చాతుర్వర్ణం మయా సృష్టి అన్నారు.
1: దీస్ ఆర్ ది ఫోర్ కలర్స్ ఆఫ్ మై క్రియేషన్.
0: అందువల్లనే పిల్లలు భోంచేసే ముందుగా కూడాను,
1: అస్ బాయ్స్ బిఫోర్ దే డైన్,
0: భగవంతుని ప్రార్థించి భోజనం ప్రారంభిస్తారు.
1: దే ప్రే టు గాడ్ అండ్ దెన్ స్టార్ట్ టు ఈట్.
0: ఏ విధంగా ప్రార్థిస్తున్నారు?
1: హౌ డు దే ప్రే?
0: ఈ యొక్క అన్నం యొక్క పేరు చెప్పకుండా,
1: వితౌట్ మెన్షనింగ్ ద నేమ్,
0: బ్రహ్మార్పణం, బ్రహ్మావి, బ్రహ్మాగ్నో, బ్రహ్మనాహుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన, బ్రహ్మార్పణం చేస్తున్నామంటున్నారు.
1: దే సే దే ఆఫర్ టు బ్రహ్మ గాడ్.
0: కానీ ఈ బ్రహ్మ లోపల ఉన్నాడు కదా,
1: దట్స్ బ్రహ్మావేదేన్.
0: అందువల్ల తక్షణమే జవాబు వస్తుండాలి.
1: హియర్ కమ్స్ ఇమీడియట్ రెస్పాన్స్.
0: ఏమని వస్తుండాలి?
1: వాట్ ఇస్ ది ఆన్సర్?
0: అక్కడ నుంచి నేనే దీన్ని జీర్ణం చేస్తున్నాను.
1: ఐ ఓన్లీ డైజెస్ట్ ద ఫుడ్ దట్ యు పార్టేక్.
0: నేనే లోపల ఉండి దీన్ని అనేక విధంగా కాపాడుతున్నాను.
1: ఐ ఓన్లీ డైజెస్ట్
0: చాతుర్వర్ణం మయా సృష్టి.
1: దీస్ ఆర్ ది ఫోర్ కలర్స్ దట్ ఐ క్రియేటెడ్.
0: ఈ నాలుగు రంగులతో కూడినటువంటిది, నాలుగు రుచులతో నేను తింటున్నాను.
1: అండ్ ఐ పార్టేక్ విత్ ఆన్ దీస్ ఫోర్ టేస్ట్.
0: ఏమిటి ఈ నాలుగు టేస్ట్?
1: వాట్ ఆర్ దీస్ ఫోర్ టేస్ట్?
0: ఒకటి వింగటము,
1: వన్ స్వాలోయింగ్.
0: రెండవది నమలటము,
1: చూయింగ్.
0: మూడవది చప్పరించటము,
1: అండ్ గల్పింగ్.
0: నాలుగవది ఒక విధమైనటువంటి ఒక మెత్తదనం చేసుకోవటము,
1: చూచించుటము, మేకింగ్ ఇట్ సాఫ్ట్, మాస్టిగేటింగ్.
0: అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన మహా సమాయుక్త పచామ్యన్యం చతుర్విధం అన్నాడు. అహం వైశ్వానరో భూత్వ, నేనే వైశ్వాన రూపంలో నీలో ఉంటున్నాను అన్నాడు.
1: ఐఎమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర విదిన్ యూ.
0: లేకపోతే నీ కడుపులో పోయినటువంటి దానికి ఎవరు జీర్ణం చేస్తున్నారు?
1: హూ ఇస్ డైజెస్టింగ్ ద ఫుడ్ దట్ యు పార్టేక్?
0: నీ దేహంలో సంచరించేటువంటి రక్తానికి ఎవరు అన్ని విధమైనటువంటి ఆక్షన్ చేస్తున్నారు?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బ్లడ్ సర్క్యులేషన్?
0: ఏ మిషన్ దీనికి తరించి పని చేస్తుంది?
1: హౌ డస్ ఇట్ వర్క్ కంటిన్యూస్లీ?
0: 24 గంటల సేపు నీ గుండె కొట్టుకోవడానికి ఎవరు దీనికి సరైనటువంటి మిషన్ పెట్టారు?
1: వాట్ మెషిన్ ఈస్ దేర్ దట్ మేక్స్ యువర్ హార్ట్ పంప్ ఆల్ ది బ్లడ్?
0: యొక్క సృష్టియే,
1: ఇట్స్ ఆల్ గాడ్స్ క్రియేషన్.
0: ఇది అన్ని అగమ్య గోచరమైనటువంటిది.
1: యు కెనాట్ అండర్స్టాండ్.
0: ఎవరు అర్థం చేసుకోవడానికి వీలు కానటువంటిది.
1: నో కెన్ అండర్స్టాండ్.
0: ఇలాంటి సృష్టి అంతా కూడా భగవంతుడు సృష్టించి,
1: this creation is of God.
0: ఈ సృష్టి యందు మానవత్వాన్ని ప్రత్యేకంగా సృష్టించి,
1: and human being is special.
0: ఈ మానవత్వానికి తగినటువంటి ఒక తెలివితేటలు కూడా అందించి,
1: man is endowed with intelligence.
0: ఈ తెలివితేటల లోపల కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక జ్ఞానాన్ని కూడా నిలుకొల్పి,
1: he is also given wisdom.
0: కానీ విజ్డమ్ కాదది, దీనిని వేదము ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: వేదం కాల్స్ ఇట్ ప్రజ్ఞానం బ్రహ్మ, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్.
0: మార్పు చెందినటువంటిది,
1: ఇట్ ఇస్ చేంజ్లెస్.
0: ఎట్టి సమయం నందు కూడా ఈ ఏ మాత్రం కూడా తను నిశ్చలంగా ఉండేటువంటిది.
1: ఎట్ ఎనీ టైమ్ ఇట్ రిమైన్స్ స్టడీ
0: కాన్స్టెంట్.
1: దట్ ఈస్ కాన్స్టెంట్.
0: అది నిర్మలంగా ఏ విధమైనటువంటి మార్పులు చెందకుండా ఉండేటువంటి,
1: ఇట్ ఇస్ అన్స్టాంగ్
0: చేంజ్ కూడా అందించారు.
1: And that is the one thought
0: there. బుద్ధి అన్నారు.
1: This is intellect.
0: ఒకానొక సమయంలో విక్రమాదిత్యుడు,
1: at one time విక్రమాదిత్య
0: అనేక మంది పండితులను పిలిపించి,
1: summoned scholars,
0: ke medhasakti goppada leka buddhi goppada ani vicharana chestu vachadu.
1: He wanted to decide what is great among these two, is the intelligence.
0: Aneka mandi scientists lu, maha panditulu
1: ee
0: samaveshamlo pravesham aipoyi, prati okkaru kudanu idi medhasakti goppadi kaadu,
1: Scientists and scholars participated in that congregation. And they said, Buddhi is greatest of all. But no one is able to understand this intellect.
0: It's
1: only intelligence that vanishes.
0: అది శాశ్వతంగా ఉండేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ పర్మనెంట్.
0: అది కేవలం ప్రాకృతమైనటువంటి మేధాశక్తి.
1: ఇట్స్ ఓన్లీ వరల్డ్లీ ఇంటెలిజెన్స్.
0: లౌకికమైన మేధాశక్తి.
1: వరల్డ్లీ ఇంటెలిజెన్స్.
0: ఈ యొక్క ప్రపంచంలో మనకు గుర్తింపజేసేటువంటి మేధాశక్తి.
1: ఇట్స్ ది ఇంటెలిజెన్స్ దట్ బ్రింగ్స్ టు రికగ్నిషన్.
0: అది కాదు.
1: ఇట్స్ నాట్ ది ట్రూ ఇంటెలెక్ట్.
0: అది ఎవరికి గుర్తింపడానికి వీలు కాదు.
1: ఇంటెలెక్ట్ కెనాట్ బి నోన్.
0: బుద్ధి అనగా కేవలం నిత్యానిత్య పరిశీలన శక్తి బుద్ధి అనుకుంటున్నాము.
1: వి థింక్ దట్ ఇంటెలెక్ట్ ఇస్ దట్ విచ్ డిస్క్రిమినేట్స్ ది ట్రాన్సియెంట్ అండ్ ది పర్మనెంట్.
0: ఈ బుద్ధికి నాలుగు అంశాలు ఉంటున్నాయి.
1: ఇంటెలెక్ట్ హస్ ఫోర్ ఆస్పెక్ట్స్.
0: ఆ నాలుగు అంశం లోపల మొట్టమొదటి శ్రద్ధ.
1: ద ఫస్ట్ ఇస్ శ్రద్ధ, స్టెడ్ఫాస్ట్నెస్.
0: రెండవది ఋతము.
1: సెకండ్ ఋత.
0: మూడవది సత్యము.
1: థర్డ్ సత్యం.
0: నాలుగవది యజ్ఞ, ఒక విధమైనటువంటి జ్ఞానము.
1: ఫోర్త్ జ్ఞాన.
0: ఆ తర్వాత యోగము. యోగము తర్వాతనే మహాశక్తి.
1: యోగ దేరాఫ్టర్ మహాశక్తి సుప్రీం పవర్.
0: ఇలాంటి శక్తులతో కూడినటువంటిది ఈ యొక్క బుద్ధి.
1: బుద్ధి హ్యాస్ దీస్ ఫ్యాకల్టీస్.
0: ఇన్ని శక్తులతో కూడినటువంటి బుద్ధిది ఏ విధంగా తక్కువ అని చెప్పుకోవచ్చు?
1: Having endowed with all these faculties, how do you consider
0: intellect so low?
1: Because we don't know what intellect buddhi is, we say, you have no buddhi. But these cheap things, we depend on this intellect. And if any good deed is done, we say, he's wonderful buddhi intellect. And can you call him
0: good one?
1: You cannot credit this intellect for this simple thing.
0: ఇది బుద్ధియే కాదు.
1: It's no intellect at all. It is only your intelligence.
0: అన్నింటికంటే గొప్పదైనటువంటిది ఆత్మ స్వరూపంతో ఉండినటువంటిది అదే కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇట్ ఇస్ ఆత్మ విచ్ ఇస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ది హైయెస్ట్.
0: ప్రజ్ఞానం బ్రహ్మ అని నిర్ణయించారు.
1: సో వేద డిసైడ్స్ ఇట్ యాస్
0: ప్రజ్ఞానం బ్రహ్మ అని నిర్ణయించారు.
1: ఐ ఎమ్ ఆత్మ బ్రహ్మ.
0: తత్వం అసి అని నిర్ణయించారు.
1: ఇట్ ఇస్ డిసైడెడ్ తత్వం అసి.
0: అహం బ్రహ్మాస్మి అన్నారు.
1: అహం బ్రహ్మాస్మి ఇస్ నెక్స్ట్.
0: అది నేనే.
1: ఐ ఎమ్ దట్.
0: తత్వం అసి అది నేనే.
1: తత్వం అసి దద్దవాత్
0: అంత యాది అదే బుద్ధి.
1: దాట్ ఈస్ ఇంటెలెక్ట్.
0: కనుక నీ బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నారు.
1: ఇంటెలెక్ట్ ఇస్ ట్రాన్సెండెంటల్ బియాండ్ ఆల్ సెన్సెస్.
0: అన్ని ఇంద్రియముల కంటే కూడా బుద్ధి చాలా అతీతమైనటువంటి.
1: ఇంటెలెక్ట్ ఇస్ బియాండ్ ది సెన్సెస్.
0: ఈ ప్రాప్తమైనటువంటి బుద్ధి కాదు.
1: ఇట్స్ నాట్ వరల్డ్లీ.
0: ఈ లౌకికమైన బుద్ధి కాదు.
1: ఇట్స్ నాట్ ఫిజికల్.
0: ఈ భౌతికమైన బుద్ధి కాదు.
1: ఇట్స్ నాట్ ఫిజికల్ ఆర్ వరల్డ్ ఆర్ సెక్యులర్.
0: ఇది నివృత్తి సంబంధించినటువంటి బుద్ధి.
1: ది బుద్ధి ఇస్ వన్ విచ్ ఇస్ ఇన్ వర్డ్.
0: ఇది ప్రవృత్తికి సంబంధించినటువంటి దాంట్లో ప్రవేశపెట్టి ఈ బుద్ధి అనేటువంటి దాన్ని మనం ఉపయోగపెట్టుకుని కాలంలో గడుపుతున్నాము.
1: బికాజ్ ఇంటెలెక్ట్ ఈజ్ యూజ్ ఫర్ అవుట్ వర్డ్ బెనిఫిట్స్, వీ వేస్ట్ అవర్ టైం.
0: అన్నింటికంటే ప్రధానమైనటువంటి ప్రేమ తత్వము.
1: లవ్ ప్రిన్సిపల్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్.
0: ఈ ప్రేమనే ఆత్మ.
1: దిస్ లవ్
0: ఈ ప్రేమనే జ్ఞానము.
1: దిస్ ఇస్ విజ్డమ్.
0: ఈ ప్రేమనే శాంతి.
1: లవ్ ఇస్ పీస్.
0: ఈ ప్రేమనే ధర్మము.
1: లవ్ ఇస్ ధర్మ.
0: ఈ ప్రేమనే అహింస.
1: లవ్ ఇస్ నాట్
0: వైలెన్స్. ఈ ప్రేమ ఎక్కడ ఉన్నదో అక్కడ ఏ మాత్రము వైలెన్స్ ఉండదు.
1: Where there is love, there is no violence.
0: ఈ ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ అశాంతి అనేటువంటి తెలిసడానికి వీలు లేదు.
1: Where there is love, there cannot be restlessness.
0: ఎక్కడ ప్రేమ తత్వం ఉంటుందో అక్కడ అసత్యమే చేరదు.
1: Where there is love, there is no untruth or falsehood.
0: మానవుని యొక్క హృదయం ఒక్కటే.
1: Human heart is one.
0: Not double sofa.
1: Not double sofa.
0: Or not musical chair.
1: Not musical chair.
0: ఆ ప్రేమ ఆ హృదయంలో ఉంటుందా? ఇంకా ఏ పిచ్చి పదార్థాలు కూడా అందులో ప్రవేశించవు.
1: When once that love is there in the heart, nothing can step in there.
0: కనుకనే ప్రేమలోనే సర్వము లీనమైపోతున్నాయి.
1: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ విదిన్ దిస్ లవ్ ప్రిన్సిపల్.
0: కనుక అన్నింటికి నీ ప్రాణ సమానమైనటువంటి ప్రేమ తత్వం.
1: లవ్ ఇస్ లైఫ్ ప్రిన్సిపల్.
0: ఇలాంటి ప్రేమ స్వరూపాన్ని మనం ఈనాడు మర్చిపోయి లౌకికమైన ప్రేమను పెంచుకుని జీవితాన్ని భ్రష్ట్
1: పట్టించుకుంటున్నాం.
0: ఇదంతా కూడా కేవలము ఒక ప్రాకృతమైన ప్రేమ.
1: దిస్ ఓన్లీ వరల్డ్లీ లవ్.
0: తల్లి ప్రేమకి ఏమంటున్నారు? వాత్సల్యం అంటున్నారు.
1: వి కాల్ ఇట్ అఫెక్షన్.
0: భార్య ప్రేమకి ఏమంటున్నారు? మోహం అంటున్నారు.
1: అండ్ వి కాల్ ఇట్ అట్రాక్షన్.
0: బంధు ప్రేమకి ఏమంటున్నారు? అనురాగం అంటున్నారు.
1: అండ్ ఇట్స్ ఓన్లీ కైండ్ ఆఫ్ ఫ్రెండ్లీనెస్ టువర్డ్స్ రిలేషన్.
0: పదార్థ ప్రేమని ఇచ్చ అంటున్నారు.
1: మెటీరియల్ లవ్ అటాచ్మెంట్.
0: కానీ ఇది ప్రేమ అని చెప్పడం లేదు.
1: యూ కాంట్ కాల్ ఇట్ లవ్.
0: ఓన్లీ దైవ ప్రేమను మాత్రమే ప్రేమ అంటున్నారు.
1: ఇట్స్ ఓన్లీ డివైన్ లవ్ దట్స్ ట్రూ లవ్ ఇన్ ది స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ది టర్మ్.
0: దేనికున్నను ప్రేమ అనేటువంటి పదం ఉపయోగించడం లేదు.
1: యూ కెనాట్ యూజ్ దిస్ వర్డ్ లవ్.
0: తల్లి బిడ్డను ప్రేమిస్తుంటే తల్లి యొక్క వాత్సల్యం అంటారు. వాత్సల్యమైనటువంటిది అక్కడ సార్థకమైనటువంటి పేరు.
1: Then mother loves the child is vatsalya affection.
0: బంధువులు ప్రేమిస్తుంటే అబ్బా అతనికి ఎంత అనురాగము అంటారు.
1: When relations love you say you is attachment.
0: ఒక వస్తువును తాను ప్రేమిస్తుంటే ఎంత అతనికి ఇచ్చ దానిపైన అంటారు.
1: And if you love material objects is possessiveness.
0: ప్రేమ అనేటువంటి పదం ఉపయోగించడం లేదు.
1: You don't use the word love.
0: ప్రేమ అనేటువంటి పదము ఒక దైవ స్వరూపానికి తప్ప మరొక దానికి ఉపయోగించడానికి అధికారమే లేదు.
1: Love applies to God only, none else.
0: ఈ ప్రేమ అనేటువంటిది రెండు పదముల యొక్క పదమే.
1: ప్రేమ లవ్
0: రెండు అక్షరముల యొక్క పదమే.
1: ఓన్లీ టూ లెటర్స్.
0: ఈ రెండు అక్షరములే సర్వత్రా వ్యాపించి ఉంటున్నాయి.
1: టూ లెటర్ ప్రేమ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: దీనికి మరొక చిన్న ఉదాహరణ.
1: అనదర్ ఎగ్జాంపుల్.
0: ప్రాచేత సృష్టి వాల్మీకి.
1: వాల్మీకి ప్రాచేత
0: 100 crore రామాయణ శ్లోకాలు రాశాడు.
1: కంపోజ్ 100 crore ఆఫ్ శ్లోకాస్ ఆఫ్ రామాయణ.
0: కానీ ఈ రామాయణం లోపల మానవత్వం సార్థకమవుతుంది, దీన్ని ఎవరు చదువుకుంటారో, ఎవరు అందుకుంటారో, ఎవరు స్మరిస్తారో, ఎవరు జపిస్తారో, ఎవరు ధ్యానం చేస్తారో, అట్టి వారికి జన్మ రాహిత్యం అవుతుంది అన్నారు.
1: Whomsoever that chants, whomsoever that goes through, whomsoever that follows Ramayana will be liberated. Who is going to think of it?
0: ఈ వార్తను విన్నంత మాత్రాన దేవతలు, రాక్షసులు, మానవులు ముగ్గురు కూడాను దైవం బ్రహ్మ దగ్గర ప్రవేశించారు.
1: Having received the message, the deities, the demons and humans joined there.
0: స్వామి,
1: స్వామి,
0: మాకు ఈ యొక్క శ్లోకం లోపల ఏదైనా మాకు ఒక భాగం ఇవ్వండి అన్నారు.
1: గివ్ అస్ సమ్ పోర్షన్ ఆఫ్ రామాయణ.
0: బ్రహ్మ చెప్పాడు.
1: బ్రహ్మ సెడ్,
0: నాయన నాకెవరిపైన భేదం లేదు, నాకు అందరూ సమానులే.
1: ఆల్ ఆర్ ఈక్వల్ టు మీ.
0: ఇదిగో ఈ కోటి 100 crore యొక్క శ్లోకములంతా కూడా 3 lokamulakanta పంచిపెట్టానన్నాడు.
1: ఐఎమ్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ ది 100 crore ఆఫ్ శ్లోకాస్ ఆఫ్ రామాయణ.
0: అప్పుడు అందరూ చాలా సంతోషించారు.
1: ఆల్ వర్ వెరీ హ్యాపీ.
0: భేదరహితమైనటువంటి వాడు బ్రహ్మ,
1: అండ్
0: వాంఛారహితమైనటువంటి వాడు బ్రహ్మ, బ్రహ్మరహితమైనటువంటి వాడు బ్రహ్మ అని గుణమును తను వర్ణించుకుంటూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ ప్రైజింగ్ బ్రహ్మ బికాజ్ హస్ నో పార్షియాలిటీ, హి డజంట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్స్.
0: అప్పుడు 3 bhagamulu చేసి
1: దే డివైడ్ ఇంటూ 3 పార్ట్స్.
0: 33 crore, 33 lakh, 33,000, 333 అని ముగ్గురికి పంచాడు.
1: 333, దట్స్ హౌ దే డివైడెడ్.
0: కానీ ఒక్క శ్లోకం మిగిలింది.
1: వన్ శ్లోక రిమైన్డ్.
0: 33 crore, 33 lakh, 33,000, 333. ఇది పెట్టి జరిగితే ఒక్క శ్లోకం మిగిలిపోయింది.
1: వన్ శ్లోక రిమైన్.
0: ఈ శ్లోకాన్ని ఎంత పంచేది వీళ్ళకి?
1: హౌ టు డివైడ్ ది వన్
0: విచారణ చేశారు. ఈ శ్లోకంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అని విచారణ చేశారు.
1: అండ్ హి కౌంటెడ్ ద లెటర్స్ ఇన్ ది శ్లోక.
0: ఈ శ్లోకంలో 32 అక్షరాలతో ఉంటుంది.
1: దేర్ ఆర్ 32 లెటర్స్ దేర్.
0: ఈ 32 లెటర్స్ వచ్చినప్పుడు ఈ 3 lokamulu వారికి ఎంత పంచేది?
1: ఇట్ హాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ 3 words.
0: వీలు కాదే అన్నాడు.
1: దెన్ హి సెడ్ అనదర్ వే.
0: ఒక్క దేవతలకు ఒక 10 అక్షరములు ఇచ్చాడు.
1: 10 letters are given to God.
0: మానవులకు ఒక 10 అక్షరములు ఇచ్చాడు.
1: హ్యూమన్స్ 10.
0: రాక్షసులకు ఒక 10 అక్షరములు ఇచ్చాడు.
1: డెమన్స్ 10.
0: 2 అక్షరాలు మిగిలిపోయింది.
1: 2 letters remained ultimately.
0: ఎంత ఇచ్చేది?
1: హౌ టు డివైడ్?
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ యూ సెడ్,
0: నాయన దీని అందరికీ సమానంగా నేను పంచడానికి వీలు కాదు, కనుకొని ఈ 2 అక్షరములే రామ, ఈ 2 అక్షరములే కృష్ణ, ఈ 2 అక్షరములే శివ, ఈ 2 అక్షరములే హరి అని పేరు పెట్టేసేసి ఇవన్నీ మీరు పంచుకోండి, నిరంతరము స్మరించుకోండి అన్నారు.
1: It is not possible to divide and distribute these 2 letters. Therefore, he said, these two letters must
0: Rama
1: be shared by all the 3 worlds. Rama, Krishna.
0: Krishna. These 2 letters say Hari. These 2 letters say Hara. 2 letters say Shiva. And these 2 letters say Sai. These 2 letters say Baba. And these 2 letters say Baba.
1: These are the 2 letters of the holy name of our God. Sai, Rama, Krishna, Shiva.
0: అన్నింటికి మూలాధారమైనటువంటి యొక్క తత్వము రెండే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ప్రైమోడియల్ ప్రిన్సిపల్ బేసిస్ అదే
0: ఆత్మతో కూడినటువంటి ప్రేమ.
1: అండ్ దట్స్ ఆత్మ.
0: ప్రేమతో కూడినటువంటి ఆత్మ.
1: అండ్ ఇట్స్ ఆత్మిక్ లవ్.
0: ఇది ఒక్కటే ప్రతి హృదయం నందు కూడా పర్మనెంట్ గా ఉండేటువంటి.
1: ద వన్ దట్ స్టేస్ విత్ యు పర్మనెంట్లీ.
0: మిగిలినవన్నీ కూడా ఏమాత్రమైనా మార్పు చెందేటువంటివి.
1: ద రెస్ట్ చేంజ్.
0: కనుకనే ప్రేమతత్వంతో కూడినటువంటి మానవుడు భగవంతుని ద్వారా విన్నటువంటి యొక్క పదములను మమై వాంశో అన్నాడు. మీరందరూ నా అంశమే అన్నాడు.
1: గాడ్ సెడ్ యు ఆర్ మై స్పార్క్స్ మై ఓన్.
0: దీన్ని మనస్ఫూర్తిగా విశ్వసించాలి.
1: వి షుడ్ హావ్ టోటల్ ఫెయిత్ ఇన్ దట్.
0: పూర్తిగా నమ్మాలి.
1: వి షుడ్ బిలీవ్ ఇట్.
0: నమ్మినందుకు దీన్ని మనం ఫాలో చేయాలి.
1: హావింగ్ బిలీవ్డ్ వి షుడ్ ఫాలో.
0: దీనిని ప్రేమ అనేటువంటి రూపంలో కూడా వచ్చింది.
1: అండ్ దిస్ హస్ కమ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమ చేత మనము జగత్తును ప్రకాశింపచేయాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వి కెన్ షైన్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ ప్రేమ చేతనే జగత్తును శాంతిపరచాలి.
1: దిస్ లా విల్ పాసిఫై ద
0: ఈ ప్రేమ చేతనే విశ్వాన్ని మనము ధర్మంగా మార్చాలి.
1: దేర్ కెన్ ధర్మ కెన్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ దిస్ యూనివర్స్.
0: ఈ ప్రేమ చేతనే అహింసగా మనం మార్చాలి.
1: దిస్ లవ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నాన్ వైలెన్స్.
0: అహింస పరమో ధర్మ అన్నాడు బుద్ధుడు.
1: బుద్ధ సెడ్ నాన్ వైలెన్స్ ఇస్ ది సుప్రీమ్.
0: అతను 28 సంవత్సరములంతా కూడా దీన్ని విచారణ చేస్తూ వచ్చాడు.
1: హి వెంట్ ఆన్ ఇన్వెస్టిగేటింగ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వైలెన్స్.
0: 6 సంవత్సరములు తపస్సు చేశాడు.
1: 6 years he did penance.
0: చేసి కట్టగడపటికి ఏమీ గుర్తించుకోలేకపోయాడు.
1: హి కుడ్ నాట్ నో ద
0: అనేక మంది పెద్దలను దర్శించాడు.
1: హి విజిటెడ్
0: అనేక బోధనంతా విన్నాడు.
1: హి లిసెన్డ్ టు టీచింగ్స్.
0: కానీ ఏ మాత్రమూ తనకు అర్థం కాలేదు.
1: బట్ దే వర్ నాట్ ఫ్రక్టిఫైడ్.
0: అప్పుడు తాను యోచన చేశాడు.
1: దెన్ హి థాట్ ఓవర్.
0: దీనికి అన్నిటికీ మూల కారణం సమ్యక్ దృష్టి అన్నాడు.
1: ద మెయిన్ కాజ్ హి సెడ్ సమ్యక్ దృష్టి.
0: పవిత్రమైనటువంటి దృష్టి ఒకటి ఉంటే సర్వము పవిత్రంగానే మారిపోతాయన్నాడు.
1: వెన్ యూ హావ్ సేక్రెడ్ విజన్ ఎవ్రీథింగ్ బికమ్స్ సేక్రెడ్.
0: సమ్యక్ దృష్టి అనేటువంటి వచ్చేటప్పటికి సమ్యక్ భావం ఏర్పడిపోయింది.
1: సేక్రెడ్ విజన్ లీడ్స్ టు సేక్రెడ్ థాట్.
0: సమ్యక్ భావం అనేటప్పటికి సమ్యక్ వాక్ కూడా వచ్చేసేసింది.
1: సేక్రెడ్ ఫీలింగ్ విల్ లీడ్ టు సేక్రెడ్ థాట్.
0: సమ్యక్ వాక్ వచ్చేటప్పటికి సమ్యక్ కర్మ కూడా అయిపోయింది.
1: సేక్రెడ్ థాట్ లీడ్స్ టు
0: కర్మనే సమ్యక్ సాధన అన్నాడు.
1: అండర్టేకింగ్ సీక్రెట్ యాక్షన్.
0: పవిత్రమైన కర్మనే సర్వసాధారణం ఉందన్నాడు.
1: అండ్ దిస్ ఈస్ స్పిరిచువల్ సీక్రెట్.
0: సాధారణంగా జపం చేయమని ధ్యానం చేయమని కాదు.
1: స్పిరిచువల్ పాత్ డస్
0: పవిత్రమైన యొక్క భావం మనం పెట్టుకున్నప్పుడు అది ఏ కర్మగా మారుతుంది. ఆ కర్మనే సాధనగా మారుతుంది.
1: వెన్ వన్స్ యువర్ సీక్రెట్ థాట్స్ ఆర్ ద ఫీలింగ్ సెంటిమెంట్ బిహైండ్
0: భగవద్గీత
1: యాక్షన్ వుడ్ బికమ్ సీక్రెట్.
0: కర్మణ్యేవ అధికారస్య మాపదేశు కదాచన.
1: God said you have got right on action but not on the result.
0: కర్మ ద్వారానే మనకు సరైనటువంటి యొక్క ధర్మం మనం గుర్తించాలి.
1: It's only by righteous action you can know.
0: ఈ కర్మానుబంధినే మనుషులోకే మనిషిని బంధించినటువంటి కూడా కర్మనే.
1: Human society is bound by action.
0: కనుకనే ఈ కర్మ చేతనే మనం సత్కర్మలు మనం ఆచరించాలి.
1: బై అండర్టేకింగ్ గుడ్ యాక్షన్స్ యు
0: కమ్ టు సత్కర్మల యందే సద్భావం అంతా ఉంటున్నాయి.
1: ఇన్ గుడ్ యాక్షన్ దేర్ లైక్
0: ఈ సద్భావం యందే సత్ప్రేమలు కూడా ఉంటున్నాయి.
1: గుడ్ థాట్స్ ఎంటర్టైన్ లవ్.
0: ఈ సత్ప్రేమల యందే సద్దృష్టి కూడా ఉంటుంది.
1: దెన్ వన్స్ యు హావ్ గాట్ లవ్ యు విల్ హావ్ గుడ్ విజన్.
0: కనుకనే సమ్యక్ దృష్టి,
1: గుడ్ లుక్,
0: సమ్యక్ భావం,
1: గుడ్ థాట్,
0: సమ్యక్ కర్మ,
1: గుడ్ యాక్షన్,
0: సమ్యక్ వాక్కు,
1: గుడ్ వర్డ్,
0: సమ్యక్ సాధన. ఈ ఐదింటిని మనం పంచభూతములుగా తీసుకోవాలి.
1: గుడ్ స్పిరిచువల్ పర్సూట్స్ ఆల్ దీస్ ఆర్ ఈక్వల్ టు 5 ఎలిమెంట్.
0: ప్రతి మానవుని ఎందుకు పంచకోశములు ఉంటున్నాయి.
1: దర్ 5 షీట్.
0: అవి ఏ ఈ పంచకోశములు?
1: దీస్ ఆర్ ది 5 లైఫ్ షీట్స్.
0: మొట్టమొదటి అన్నమయ కోశము.
1: ద ఫస్ట్ వన్ షీట్
0: ఆఫ్ సమ్యక్ దృష్టి.
1: దిస్ ఇస్ గుడ్.
0: ఈ అన్నమయ కోశమైనటువంటి దేహాన్ని మనం చూడగలుగుతున్నాము.
1: యు సీ ద బాడీ.
0: మిగిలిన దాన్ని మనం మనసును చూడలేము.
1: యు కాంట్ సీ యువర్ మైండ్.
0: రెండవది ప్రాణమయము.
1: సెకండ్ వన్ ఆఫ్ లైఫ్.
0: ఈ ప్రాణమయం దాన్ని కూడా చూడలేము మనం.
1: యు కాంట్ సీ లైఫ్.
0: అది ఏ మనకు అంతర్భూతమై ఉన్నటువంటిది.
1: దట్ ఈస్ ఇన్ విదిన్.
0: ఆ ప్రాణమే ఈ దేహాన్ని కాపాడుతూ వచ్చేటువంటిది.
1: ఇట్ ఇస్ ది లైఫ్ దట్ మెయింటైన్స్ ద బాడీ.
0: మూడవది సమ్యక్ కర్మ.
1: నెక్స్ట్ గుడ్ యాక్షన్ సమ్యక్ కర్మ.
0: అది ఏ ఈ యొక్క మనసు యొక్క తత్వం ద్వారా ఈ కర్మలు ఆచరింపజేస్తుంది.
1: ఇట్స్ ద మైండ్ దట్ ప్రాంప్ట్స్ గుడ్ యాక్షన్.
0: ఈ కర్మల వల్ల భావం అభివృద్ధి అవుతుంది.
1: బికాస్ ఆఫ్ గుడ్ యాక్షన్ యు హావ్ గుడ్ ఫీలింగ్.
0: సమ్యక్ సాధన ఏర్పడుతుంది.
1: ఎంటర్టైనింగ్ గుడ్ ఫీలింగ్ ఇస్ ట్రూ స్పిరిచువల్ పాత్.
0: కనుకనే మొట్టమొదట అన్నమయ కోసమే దేహాన్ని సంరక్షించుకుంటూ పోవాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు మెయింటైన్ ప్రిజర్వ్ దిస్ బాడీ.
0: ఈ అన్నమయ కోసమే దేహాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: లెట్ దిస్ బాడీ గో అలాంగ్ ది సీక్రెట్ పాత్.
0: శరీర మార్గం కలు ధర్మ సాధకం. ధర్మ మార్గంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
1: లెట్ దిస్ బాడీ గో అలాంగ్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
0: కర్మలు ఆచరించాలి.
1: ఇట్ షుడ్ టేక్ టు యాక్టివిటీ.
0: కేవలం దేహం ఇచ్చారు కదా ఇప్పుడు కేవలం తిని కూర్చుంటుంటే ప్రయోజనం లేదు.
1: అండ్ ద బాడీ ఇస్ నాట్ గివెన్ మియర్లీ ఫర్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్.
0: అనేక మంది లోకం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఈ దేహాన్ని కూడా అపవిత్రం చేస్తున్నారు.
1: దే మేక్ దిస్ బాడీ ఈవెన్ అన్సేక్రెడ్.
0: ఎందు నిమిత్తమై ఈ దేహం ప్రపంచంలో భగవంతుడు అందించాడో దీన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించండి. లోడింగ్ లోడింగ్ అన్లోడింగ్ లోడింగ్ అన్లోడింగ్ ఇదే నా మానవుని యొక్క దేహము.
1: ద లైఫ్ జాబ్
0: కోసమైన దేహాన్ని సంరక్షించుకుంటూ పోవాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు మెయింటైన్ ప్రిజర్వ్ దిస్ బాడీ.
0: ఈ అన్నమయ కోసమైన దేహాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: లెట్ దిస్ బాడీ గో అలాంగ్ ది సీక్రెట్ పాత్.

0: లోడింగ్ అన్లోడ్ ఇదే నా మానవుని యొక్క దేహము.
1: ద లైఫ్ జాబ్ సీమ్స్ టు బి లోడింగ్ అండ్ అన్లోడింగ్
0: తిన్నందుకు దాని జీర్ణమయ్యేటువంటి మార్గం లోపల పవిత్రమైన కర్మలు నీవు ఆచరించాలి.
1: హావింగ్ ఈటెన్ ఇన్ ఆర్డర్ టు డైజెస్ట్ అండ్ అసిమిలేట్ యు షుడ్ టేక్ యువర్
0: కర్మాచరణ నిమిత్తమే నీ దేహాన్ని పుష్టిగా నీవు భావించుకోవాలి.
1: ద బాడీ విల్ బికమ్ స్ట్రాంగ్ ఇఫ్ యు యాక్ట్.
0: ఈ తిన్న అన్నాన్ని నీకు కర్మ లోపల ప్రవేశపెట్టాలి.
1: ఆల్ ద ఫుడ్ పార్టేకన్ మస్ట్ బి యూటిలైజ్డ్ ఇన్ అవర్ యాక్షన్.
0: ఫుడ్ ఎలాంటిదో హెడ్ అలాంటిది.
1: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ది హెడ్.
0: హెడ్ ఎలాంటిదో గాడ్ అలాంటిది.
1: యాజ్ ఇస్ ది హెడ్ సో ఇస్ గాడ్.
0: నీ ఫుడ్ ను సక్రమమైనట్టుగా నీవు పుచ్చుకోవాలి.
1: ప్రాపర్
0: సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. సాత్వికమైన కర్మలు ఆచరించాలి. సాత్వికమైన సంగమం మనం చేరాలి. సాత్వికమైన సాధనలు మనం పూనాలి. ఎవరు ఏ విధమైన పరిస్థితిలో ఉండినప్పటికీ 10 మందిలో నీవు ప్రవేశించు.
1: You may be in any position.
0: సాధ్యమైన సమాజానికి మేలు చేయడానికి పూనుకో.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ రెండర్ సర్వీస్ టు ది
0: సత్కర్మ ఆచరించు.
1: ప్రాక్టీస్ ఇట్.
0: సదాచారంలో మునుగు.
1: బీయింగ్ గుడ్
0: సచ్చింతన చేయి.
1: థింక్ వెల్
0: సత్కర్మలు దేహం ద్వారా.
1: And good activity of the body.
0: సదాచారం హృదయం ద్వారా.
1: And good thoughts
0: of the heart. నోటి ద్వారా.
1: And you can also speak good well.
0: వికరణ శుద్ధి హృదయము చేయి నోరు ఈ మూడింటి యొక్క ఏకత్వమే వికరణ శుద్ధి అన్నారు.
1: And therefore this unification, the harmony.
0: హృదయము వాక్కు చేయి మూడింటి కూడా ఏకత్వం కావాలి.
1: The action and the feeling and the thought must go together. The thought word and deed.
0: మానవత్వాన్ని మనం అవతరించాము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: We have to know the secret behind our life.
0: ఏ పనైనా చేయి.
1: You may do anything.
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అని భావించు.
1: Let all acts be
0: offered to God. భగవంతుని కర్మలే.
1: They are all divine.
0: భగవంతుని యొక్క ఆజ్ఞ లేకుండా ఏది కూడా జరగడానికి వీలు కాదు.
1: Without God's will nothing can happen. కదలదు నీది
0: సంకల్పం లేనిది గడ్డిపోచేయం.
1: Without God's will even a grass blade can never move. ఏది కూడా
0: వీలు కాదు.
1: Is impossible.
0: అది నీది ననగనేలా.
1: Why do you identify yourself? ఇదే
0: గాడి బ్రహ్మ పర్యంతము నీవే.
1: Right from end to brahma.
0: అది ఎరుంగరు.
1: You don't know that.
0: అది గదంగరు.
1: You can't see.
0: భూమి జందరు. భూమిని కొందరు వివేకమును వర్తించదని కానీ విర్రవీగదురు కానీ చివరికే గతి ప్రాప్తించును.
1: యూ డోంట్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ద డివినిటీ పర్వేస్ రైట్ ఫ్రమ్ అన్ హ్యాండ్ టు బ్రహ్మన్. యూ డోంట్ అండర్స్టాండ్
0: ఇవన్నీ
1: కూడా
0: వచ్చినటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్స్.
1: దీస్ ఆర్ ఆల్ గాడ్స్ గిఫ్ట్.
0: ఇది భగవంతుడి గిఫ్ట్ ని మనం ఎంత దుర్వినియోగం చేస్తున్నాం.
1: వి ఆర్ మిస్యూజింగ్ గాడ్స్ గిఫ్ట్.
0: ఇది చాలా పాపం.
1: ఇట్స్ వర్స్ట్ ఆఫ్ ది
0: పాపం అనగా వేరు పరదేశం లేదు.
1: సిన్ ఇస్ నాట్ ఇన్ ఎ ఫారెన్
0: ల్యాండ్. తాను చేయు పనులు తగిలి ఉండు.
1: సిన్ ఇస్ అటాచ్డ్ టు యువర్ యాక్షన్.
0: పుణ్యం అనగా వేరు పరదేశం లేదు.
1: మెరిట్ ఇస్ నాట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్. తాను
0: చేయు పనులు తగిలి ఉండు.
1: ఇస్ అటాచ్డ్ టు యువర్ యాక్షన్.
0: అంతా మన యాక్షన్ లోనే చేరి ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ క్లబ్
0: మనం మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది. చెడ్డ చేస్తే చెడ్డ ఫలితం వస్తుంది.
1: గుడ్ యాక్షన్ విల్ గివ్ యు గుడ్ రిజల్ట్స్. బ్యాడ్ యాక్షన్స్ లీడ్ టు బ్యాడ్ రిజల్ట్స్.
0: భగవంతుడు ఇచ్చినటువంటి ఈ దేహాన్ని, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ బుద్ధిని, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ మనసును, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ప్రాణమును సద్వినియోగంలో మనం
1: ప్రవేశపెట్టాలి.
0: కనుక సాధన సాధన సాధన
1: సాధన
0: సాధన సేవనే సాధన.
1: సర్వీస్ సాధన.
0: సొసైటీ సేవ, సమాజ సేవని మనం పూనుకోవాలి.
1: సర్వ్ యువర్ సొసైటీ.
0: 10 మందికి మనం బ్రదర్స్ అయినటువంటి సిస్టర్స్ అయినటువంటి వారికంత సేవ చేయాలి.
1: యూ షుడ్ సర్వ్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: ఈ విధమైన సేవలో మీరు పాల్గొన్నప్పుడే సాధనలు చేయడానికి మీకు చేత కాకపోయినప్పటికీ సేవ చేయండి.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డూ ఎనీ సాధన.
0: ఎవరికి నీవు సేవ చేస్తున్నా ఇది భగవత్ సేవగా నీవు భావించుకో.
1: కన్సిడర్ ఎవరి
0: ఎక్కడ పోయినప్పటికీ ఏ సేవ చేసినా ఎంత వస్తుంది ఎంత వస్తుంది ఎంత వస్తుంది.
1: ఎనీ సర్వీస్.
0: ఈ ధనాశ చాలా పెరిగిపోయినది.
1: సర్వీస్ టుడే కౌంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్
0: ధనమెచ్చిన మదమెచ్చును.
1: If you have money, you'll be
0: మదమెచ్చిన దుర్గుణము మానక హెచ్చం.
1: Ego will lead to vices.
0: ధనముడిగిన మదముడుగును.
1: When once money is gone,
0: మదముడిగిన దుర్గుణము మానులువేమా.
1: Ego is gone, thereafter vices also.
0: మనం ధనము పెరిగే కొద్ది కూడా దుర్గుణాలు కూడా పెరిగిపోతున్నాయి.
1: If you have more and more of money, you'll have bad qualities.
0: ఎన్ని వాంఛనలు మనం పెరిగే కొద్ది కూడా అంత దుఃఖములు కూడా పెరిగిపోతున్నాయి.
1: More of desires will make you suffer.
0: కానీ మానవుడు అర్థం చేసుకోవటం లేదు.
1: That we don't understand.
0: మీరు నేను కోరికలు కోరుకుంటున్నాను అనుకుంటున్నాడు.
1: You think I desire.
0: కోరికలు ఎంత పెరుగుతాయో దుఃఖం కూడా అంత పెరిగిపోతుంది.
1: The desire and the grief are directly
0: సమస్త కోరికలు కూడా దుఃఖం నుంచి పుట్టినటువంటివి.
1: అండ్ ఆల్ ద డిజైర్స్ హావ్ కమ్.
0: ఈ కోరికలన్నిటికీ గర్భస్థానం దుఃఖమే.
1: అండ్ ఇట్స్ ద మిజరీ ద సెంటర్ ఫర్ ద డిజైర్.
0: కాబట్టి ఆ దుఃఖం నుంచి పుట్టినటువంటి దుఃఖమే ఇస్తుంది కానీ ఆనందాన్ని ఇస్తుందా?
1: అండ్ దేర్ఫోర్ ద డిజైర్ ప్రొడక్ట్ ఆఫ్ మిజరీ విల్ మేక్ యు గ్రీవ్.
0: ఇవ్వడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
0: ఉన్నదాంతో తృప్తిపడు.
1: బి సాటిస్ఫైడ్.
0: ఎంతవరకు అంత నీవు సంతృప్తిగా ఉంటుంది.
1: హావ్ కంటెంట్.
0: ఆనందాన్ని నువ్వు అనుభవించు, 10 మందికి పంచు.
1: ఎక్స్పీరియన్స్ జాయ్ అండ్ బ్లెస్ అండ్ షేర్ విత్ అదర్స్.
0: లేకపోతే భగవంతుడే నీకు అందిస్తాడు.
1: ఆర్ ఇస్ గాడ్ విల్ గ్రాంట్.
0: అంతటి భక్తి నీలో ఉంటుంది తానే నీకు వచ్చి అనేక అనవసరమైనటువంటి యొక్క బాధ్యతలంతా నీకు కల్పిస్తాడు.
1: అండ్ ఇఫ్ యు హావ్ గాట్ ద డివోషన్ యు విల్ కన్ఫర్ ద బ్లిస్ అండ్ జాయ్.
0: నీ యొక్క భక్తి ప్రపత్తులు తానే కల్పిస్తాడు.
1: అండ్ హి విల్ గివ్ గ్రాంట్ యు ద బ్లిస్ అండ్ సిన్సరిటీ.
0: హనుమంతుడిని లంకకు పోమని చెప్పాడు రాముడు.
1: రామ హనుమాన్ టు గో టు లంక.

0: ఈ హనుమంతుని దగ్గరికి వచ్చాడు జాంబవంతుడు, మిగతా సుగ్రీవులు వీళ్ళందరూ వచ్చేసేసి, ఏమిటి హనుమంతుడా నీవు కోతివి, నీవేమాత్రం తెలివి లేకుండా ఉంటున్నావు, రావణ చెప్పిన తక్షణమే నీవు లంకకు పోవడానికి నువ్వు అనుకుని ఒప్పుకున్నావు.
1: సుగ్రీవ జాంబవాన్ అదర్స్ కేమ్ టు హనుమాన్ సెడ్ యు ఆర్ జస్ట్ ఎ మంకీ, హౌ హావ్ యాక్సెప్టెడ్ దిస్ అసైన్మెంట్?
0: సముద్రాన్ని నీవు ఏ రీతిగా దాటగలవు?
1: హౌ కెన్ యు జంప్ క్రాస్ ఓవర్ ద ఓషన్?
0: ఒక్కతూరి అతను నవ్వుకుంటూ చెప్పాడు హనుమంతుడు.
1: స్మైలింగ్లీ హనుమాన్ సెడ్,
0: పిచ్చివాడా, భగవంతుడు చెప్పాడంటే ఆ చెప్పిన శక్తిని కూడా తానే ఇస్తాడు.
1: When God commanded me, he will give the skill and capacity.
0: ఆ శక్తియే తాను ఇవ్వకుండా నేను ఏ విధంగా పోగలను?
1: If he doesn't grant me capacity,
0: ఆజ్ఞ ఇచ్చాడు కనుక ఆజ్ఞకు తగినట్టు శక్తి కూడా తానే ఇస్తాడు.
1: As he commands, he'll give me the skill to do it.
0: తప్పక నేను వెళుతున్నాను అన్నాడు.
1: ఐఎమ్ గోయింగ్ ఎనీవే.
0: ఒక్కతూరి ఎగిరాడు, రామా అని ఎగిరాడు.
1: He jumped at once saying Rama.
0: ఆ రామనామం యొక్క మాత్రమే అతను లంక నువ్వు చేరిపోయాడు.
1: ద గ్రేట్నెస్ ఆఫ్ రామాస్ నేమ్ లైఫ్.
0: భగవంతుడు ఏదైనా ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే అయ్యో నేను ఇంత పెద్ద పని నేను చేయగలనా అని సందేహానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: హీ నెవర్ డౌటెడ్ వెదర్ హీ వుడ్ బి ఏబుల్ టు అకంప్లిష్ ఆర్ నాట్. హావ్ యు కమాండెడ్ బై రామా.
0: ఇచ్చాడు, దానికి తగిన శక్తిని కూడా అందిస్తాడు.
1: వెన్ వన్స్ గాడ్ కమాండ్స్ హీ విల్ గివ్ ది స్కిల్ అండ్ కెపాసిటీ.
0: ఆ నమ్మకం నీలో లేకపోవడం చేత నీవు వెనుకంజ వేస్తున్నావు.
1: సిన్స్ యు డోంట్ హావ్ దట్ ఫెయిత్, యు డౌట్.
0: నిజంగా చెప్పినట్టుగా నీవు చేసి చూడు.
1: Act according to command.
0: తప్పక దాని విజయాన్ని నీవు సాధించగలవు.
1: Bound to be successful.
0: ఏమాత్రం కూడా అనుమానానికి అవకాశం ఇవ్వద్దు.
1: Never doubt any time.
0: ఈనాడు సైన్స్ పెరిగిపోతూ ఉంటుండాలి.
1: You find the science is increasing.
0: ఈ సైన్స్ ఎంత పెరిగిపోతుంటుందో,
1: the advancement of science,
0: డౌట్స్ కూడా అంత పెరిగిపోతున్నాయి.
1: Doubts are also increasing.
0: ఈ మేధావులకు అందరికీ జనరల్ నాలెడ్జ్ జీరో.
1: All intelligent people don't have general knowledge.
0: వాళ్ళకి ఏమాత్రం కూడా నమ్మకం అనేటువంటిది ఉండదు.
1: They have no faith at all.
0: వాళ్ళు అన్ని కూడా అనుమానాలతో ఈ యొక్క పరిశోధనలు చేస్తున్నారు.
1: They go on doubting.
0: ఈ పరిశోధనలన్నీ కూడా అనుమానంలోనే మునిగిపోతున్నాయి.
1: They experiment with
0: doubt. మంచిదాన్ని వారు నమ్మనే నమ్మరు.
1: They don't believe any good thing.
0: కనుకని ఈ తెలివితేటలు అభివృద్ధి అయ్యే కొలది కూడా నమ్మకం క్షీణించిపోతుంది.
1: Therefore, if you are more and more intelligent, you start doubting.
0: కనుక నేను ఎప్పుడప్పుడు పిల్లలకి చెప్తుంటాను, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లేజర్ అని.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లేజర్.
0: మీకు కోరికలు తగ్గించుకోండి.
1: రిడ్యూస్ యువర్ డిజైర్.
0: ఎంత కోరికలు తగ్గించుకుంటే అంత హాయిగా మీరు జీవించవచ్చు.
1: ఇఫ్ యు లెసన్ యువర్ డిజైర్,
0: ఎంత కోరిక తగ్గించుకుంటే అంత జ్ఞాపశక్తి కూడా మీలో పెరుగుతుంది.
1: అండ్ యువర్ మెమరీ పవర్,
0: ఎంత కోరికలు మీరు తగ్గించుకుంటే అంత తెలివితేటలు కూడా పెరుగుతాయి.
1: యుల్ బి మోర్ ఇంటెలిజెంట్ ఇఫ్ యు హావ్ లెస్ ఆఫ్ డిజైర్.
0: కనుకనే మనం తెలివితేటలుగా మంచి బుద్ధివంతులుగా సరైన విజయాన్ని సాధించాలనుకుంటే కోరికలు కొంచెం తగ్గించుకోవాలి.
1: ఇఫ్ యు వాంట్ టు బి ఆన్ ఇంటెలెక్చువల్ ఇంటెలిజెంట్ టు బి సక్సెస్ఫుల్, కట్ షార్ట్ యువర్ డిజైర్.
0: కేవలం మేధాశక్తి కావాలని మీరు ఆశించకండి.
1: నాట్ మియర్లీ ఇంటెలెక్ట్,
0: ఉన్న మేధస్సును సద్వినియోగం చేసుకోండి చాలు.
1: మేక్ యూస్, ప్రాపర్ యూస్ ఆఫ్ ఇంటెలెక్ట్ గివెన్.
0: అప్పుడే మీకు సముద్రమైన యొక్క ఆనందాన్ని
1: కలిగించేస్తుంది. బ్లిస్ఫుల్ స్టేట్.
0: కనుకనే అసంతృప్తితో విజయో నష్ట అని అసంతృప్తి మాత్రం పొందకూడదు.
1: ఎ డిస్కంటెంటెడ్ మ్యాన్ విల్ బి లూజ్.
0: ఎప్పుడూ తృప్తిగానే ఉంటుండాలి, తృప్తిగానే ఉంటుండాలి.
1: లీడ్ ది లైఫ్ ఇన్ కంటెంట్మెంట్.
0: అందుకోసం నేను అప్పుడప్పుడు చెప్తుంటాను,
1: భగవాన్ చెప్తాడు,
0: వేర్ ఇస్ హ్యాపీనెస్ సంథింగ్,
1: వేర్ ఇస్ హ్యాపీనెస్,
0: హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్.
0: నీవు దైవంతో చేర్చు, నీకు హ్యాపీ కూడా లభిస్తుంది.
1: జాయిన్ ది కంపెనీ ఆఫ్ గాడ్, దెన్ యు విల్ బి హ్యాపీ.
0: భగవంతుడు ఆనంద స్వరూపుడే.
1: గాడ్ ఇస్ బ్లెస్.
0: ఎలాంటి ఆనందము?
1: వాట్ బ్లెస్?
0: నిత్య ఆనందం,
1: ఎటర్నల్
0: పరమ సుఖదం,
1: సుప్రీం
0: కేవలం జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం, పరమసత్యం, తత్వమస్యాధ్యక్షం, ఏకం, నిత్యం, విమలం, అచలం, సర్వదీ సాక్షిభూతం. ఇంటి ఆనందం భగవంతుని దగ్గర ఉన్నప్పుడు ఎందుకు నీవు వెర్చాలి?
1: ద డివైన్ బ్లెస్ ఇస్ నాన్ జ్యువల్, ఇట్ ఇస్ ఎటర్నల్, ఇట్స్ ప్యూర్, ఇట్స్ అన్సలీడ్.
0: ఇంటి ఆనందమైన భగవంతుని దూరం చేసుకోవటం ఎంత దురదృష్టము.
1: ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్ ఇఫ్ యు ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ దిస్.
0: చిక్కిన సారిని ఒక్కలేక చక్క చేసుకోండి.
1: హ్యావ్ దిస్ ప్రిజర్వ్ మెయింటైన్
0: పట్టేసి ఈ పాద సేవ చేయండి.
1: దెన్ వన్స్ యూ లూజ్ దిస్ ఆపర్చునిటీ, యుల్ నాట్ గెట్ ఇట్ బ్యాక్.
0: భక్తిని ఇచ్చి ముక్తిలో వచ్చి ముక్తి చేస్తుండీ.
1: గాడ్ భగవాన్ బాబా గ్రాంట్స్ యూ డివోషన్,
0: నేర్చుకోండి, తీర్చుకోండి కర్మ.
1: And see that you do all that is told to you, commanded.
0: ఇతరుల మాటలు ఇంపుగా నమ్మి కొంపదీయకండి.
1: And don't ruin yourself by listening to
0: ఎవరి మాటలు మీరు నమ్మకండి.
1: Don't believe anybody.
0: మీ హృదయానికి సంబంధించిన కాన్షియన్స్ మీరు నమ్మండి.
1: Follow your conscience.
0: ఈ కాన్షియన్స్ మీరు నమ్మినప్పుడే తప్పక మీరు కాన్షియస్నెస్ లో ప్రవేశిస్తారు.
1: And once you go by your own conscience, you will attain consciousness.
0: ఈ కాన్షియస్నెస్ లోపల ఆ కాన్షియస్నెస్ తీసుకుపోతుంది.
1: Your conscience will take you to the state of consciousness.
0: కనుక మొట్టమొదటి కాన్షియన్స్ మీరు నమ్మండి.
1: So follow your conscience.
0: ఆత్మసాక్షి అని,
1: దట్ ఈస్ విట్నెస్.
0: ఆత్మను నమ్మినటువంటి వానికి ఏమాత్రం కూడా ఎప్పుడు కూడా ఏ విధమైన కొరత కలుగుతుంది.
1: ఇఫ్ యు ఫాలో యువర్ కాన్షియన్స్ దేర్ విల్ నో డర్ట్ ఆర్ షార్టేజ్.
0: కనుక ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని
1: డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: దైవాన్ని మీరు ఆరాధన చేసి
1: వర్షిప్ గాడ్.
0: దైవత్వమే మీరు పొంది
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్
0: డివైన్. జగత్తుకంతా కూడా ఒక ఆదర్శాన్ని నిరూపించండి.
1: అండ్ బి ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్.
0: అది మీ చదువులో ఉన్నటువంటి నిజమైన సారము.
1: That is the essence of all your study.
0: చదువు చదువు చావంగనేటికి.
1: After all, by studying again and again,
0: చదువు.
1: We should study as to be immortal.
0: ఎంత చదువు చదివి?
1: In spite of our knowledge.
0: ఏ నీతి ఉన్నను?
1: We may be anywhere. దీనిని
0: కూడా మానలేదు.
1: A mean fellow will never change.
0: తరచు చదువు చదువు తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: After all this learning will lead you to argumentation but not to
0: argumentation పోతున్నారు.
1: It's only argumentation.
0: ఇదంతా కేవలం కాలం వ్యర్థము.
1: It's all waste of time.
0: ఇది కేవలం తెలివితేటల యొక్క ప్రభావము.
1: It's only effect of intelligence.
0: అజ్ఞానం యొక్క చిహ్నము.
1: It's a sign of ignorance.
0: ఇలాంటి వాదనలో మీరు ప్రవేశించకండి.
1: Never argue with anybody.
0: ఈ వాదన ఏం చేస్తుంది? వాదే వాదే వద్దితే వైరం వైరాన్ని పెంచిపోతుంది.
1: Arguments lead to rivalry, enmity.
0: ఎనిమిటీని పెంచుతుంది.
1: ఇట్ డెవలప్స్
0: ఈనాడు కావలసినటువంటి డివినిటీ.
1: నాట్ ఎనిమిటీ, డివినిటీ ఇస్ నెసెసరీ.
0: ఈనాడు మనకు కావలసినటువంటి ప్యూరిటీ.
1: ప్యూరిటీ ఇస్ నెసెసరీ టుడే.
0: ఈనాడు మనకు కావలసినటువంటి ఆనందం.
1: వాట్ వీ నీడ్ ఇస్ బ్లిస్.
0: ఒక ఏకత్వాన్ని పొందాలి.
1: వీ వాంట్ దిస్ యూనిటీ.
0: యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ మూడింటిని మనం సాధించాలి.
1: వీ షుడ్ అచీవ్ దీస్ త్రీ, ప్యూరిటీ, యూనిటీ అండ్ డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ 7 దినముల నుంచి కూడాను,
1: లాస్ట్ 7 డేస్
0: యజ్ఞం జరుగుతూ ఉంటుండాలి.
1: యజ్ఞ ఇస్ గోయింగ్ ఆన్.
0: ఈ యజ్ఞం దేనికోసం చేస్తున్నాము?
1: వై ఇస్ ఇట్ కండక్టెడ్?
0: లోకక్షేమం కోసమని.
1: ఇట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్.
0: భగవంతుని యొక్క నామము సర్వత్రా వ్యాపించుకోవాలి.
1: గాడ్స్ నేమ్ షుడ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: ఈ గాలి ఎక్కడ పోతుండాలి? ప్రపంచమంతా తిరుగుతూ ఉంటుండాలి.
1: వి ఫైండ్ ద విండ్ ఆల్ ఓవర్.
0: ఒక చిన్న ఉదాహరణ మీకు చూడండి.
1: ఢిల్లీలో
0: ఏదో ఒక రేడియో స్టేషన్ లోపల ఒక పాట పాడుతున్నాడు.
1: దేర్ ఇస్ రేడియో స్టేషన్ దేర్ ఇన్ ఢిల్లీ. కానీ
0: అవంతా కూడా శబ్ద తరంగం లోపల ఇక్కడంతా వచ్చేస్తున్నాయి.
1: బట్ ది ఢిల్లీ బ్రాడ్కాస్ట్ యూ రిసీవ్ ఇట్ హియర్ బై సౌండ్ వైబ్రేషన్.
0: రేడి ఢిల్లీ స్టేషన్ పెట్టినట్టు తక్షణం అక్కడ వినిపిస్తుంది.
1: ద మూమెంట్ యూ ట్యూన్ టు ది ఢిల్లీ స్టేషన్ యూ లిసన్ టు ది మ్యూజిక్.
0: ఇది ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ రిసీవ్ ఇట్?
0: ఈ విద్యుత్ తరంగం ద్వారా వచ్చింది.
1: దట్స్ ఆల్ ఎలక్ట్రిక్ వేవ్.
0: ప్రపంచమంతా కూడా విద్యుత్ తరంగంలే.
1: ఆల్ ఓవర్ ది వరల్డ్ యూ ఫైండ్
0: ప్రపంచమంతా కూడా అయస్కాంత తరంగంలే.
1: యూ ఫైండ్ మాగ్నెటిక్ వేవ్.
0: ప్రపంచమంతా కూడా మాగ్నెటిక్ తరంగంలే.
1: యూ ఫైండ్ మాగ్నెటిక్ వేవ్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ప్రపంచమంతా కూడా విద్యుత్ తరంగంలే.
1: యూ ఫైండ్ ఎలక్ట్రిక్ వేవ్.
0: ఈ ప్రపంచమంతా కూడా సోలార్ తరంగంలే.
1: అండ్ యూ సోల్ సోలార్ వేవ్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: కనుక ఇదంతా కూడా మనం చేసినటువంటి మంత్రం యొక్క ప్రభావం అంతా ప్రపంచమంతా వ్యాపించిపోతాయి.
1: అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మంత్ర విల్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ఈ దుశ్శబ్దములంతా అణిగిపోతాయి.
1: అండ్ ఆల్ బ్యాడ్ సౌండ్స్
0: సుశబ్దములంతా పోషించబడతాయి.
1: అండ్ గుడ్ సాంగ్స్ విల్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: ఈ గాలిలో సుశబ్దం చేయటం వల్ల పీల్చుకునే గాలిలో కూడా పవిత్రమైన భావాలు ఏర్పడతాయి.
1: యాజ్ మంత్రా ద సౌండ్ గెట్స్ ఇన్ టు ది ఎయిర్ దట్ యు బ్రీద్ ఇన్, యు విల్ డెవలప్ మోర్ అండ్ మోర్.
0: ఎందుకనగా లోపల కూడా మనకు ఒక మంత్రం ఉంటుంది.
1: బికాస్ దేర్ ఇస్ మంత్రా విదిన్ అస్.
0: ఆ మంత్రం రెండు చేరేటప్పటికి ఏకత్వం అయిపోతుంది.
1: ఎక్స్టర్నల్ మంత్ర అండ్ ఇన్నర్ మంత్ర జాయిన్ టుగెదర్.
0: దేహము యొక్క యంత్రము
1: అండ్ బాడీ యంత్ర మెషిన్.
0: హృదయము తంత్రము. హృదయం తంత్రము.
1: తంత్ర టెక్నిక్.
0: శ్వాసనే మంత్రము.
1: ద బ్రీతింగ్ మంత్ర.
0: సోహం సోహం అదే మంత్రం.
1: బ్రీతింగ్ ప్రాసెస్ ఇస్ మంత్ర.
0: నేనే అది, నేనే అది, నేనే అది అనగా ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్.
1: బ్రీతింగ్ ప్రాసెస్ మంత్ర దట్ డిక్లేర్స్ దట్ ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్.
0: ఇంతకంటే మంత్రం ఏం కావాలి మనకి?
1: నో అదర్ మంత్ర నీడెడ్.
0: ఇంతకంటే మంత్రం మరొకటి లేదు లోకంలో.
1: దేర్ నో అదర్ మంత్ర బియాండ్.
0: ఉన్నటువంటి మంత్రం అన్ని కూడా దీని యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ దిస్ ఓన్లీ.
1: ఆల్ ద రిమైనింగ్ మంత్రాస్ ఆర్ రియాక్షన్ రిఫ్లెక్షన్ దిస్ ఓన్లీ.
0: ఇదే రియల్ మంత్ర.
1: ఇస్ ది రియల్ మంత్ర.
0: అది ఏ దైవత్వం యొక్క స్వభావం.
1: దట్ ఇస్ ది
0: అహం బ్రహ్మాస్మి అన్నారు.
1: అహం బ్రహ్మాస్మి.
0: కనుక ఈ పవిత్రమైనటువంటి మంత్రాన్ని మీరు స్మరించుకుంటూ పవిత్రమైన జీవితాన్ని గడుపుకుంటూ పవిత్రమైన ఆదర్శాన్ని అందించి లోక శాంతిని మీరు చేకూర్చండి.
1: దేర్ఫోర్ చాంట్ ది సేక్రెడ్ మంత్రస్. లీడ్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ మంత్రస్. లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్ అండ్ ప్రే ఫర్ ది పీస్.
0: సమాజం అనేటువంటి యొక్క పెద్ద రైలు పెట్టే లోపల,
1: ఇన్ దిస్ సొసైటీ విచ్ ఇస్ ఎ బిగ్ ట్రైన్,
0: యూత్ అనేటువంటి వాడు దీర్ఘ ప్రయాణం చేసేటువంటి వారు.
1: యూత్ ఆర్ లాంగ్ జర్నీ ప్యాసింజర్స్.
0: దీర్ఘ ప్రయాణము, లాంగ్ జర్నీ,
1: లాంగ్ జర్నీ.
0: మిగిలినటువంటి వారంతా కూడా పక్క స్టేషన్ లో, పక్క స్టేషన్ లో, పక్క స్టేషన్ లో దిగిపోతుంటారు.
1: ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ప్యాసింజర్స్ గెట్ డౌన్ ఇన్ ద నెక్స్ట్ స్టేషన్.
0: కానీ యూత్ అనేటువంటి వారు పూర్తి ప్రయాణం సరుపుతారు.
1: యూత్ దే ట్రావెల్ లాంగ్.
0: పూర్తి ప్రయాణం సరిపోవచ్చినటువంటి యూత్ అంతా కూడా ప్రపంచంలో ప్రవేశించి అన్ని వైపులు కూడా శాంతిని మీరు అభివృద్ధి పరచాలి.
1: సో యూత్ హావ్ గాట్ ఎ లాంగ్ వే టు గో. Pray for the peace in this world.
0: ప్రతి మానవునికి జీవిత్వం అనేటువంటి చక్కగా బోధించాలి.
1: Teach the principle of divinity to everybody.
0: దైవ భావాన్ని ఎత్తి కఠిన హృదయంలో కూడా నాటాలి.
1: Install divine feelings in the strong hearted people.
0: ఆ భగవత్ నామం అనేటువంటి బీజం ప్రతి హృదయంలో కూడా మీరు నాటిపోవాలి.
1: Let the holy name of God, the seed be sown in every heart.
0: ప్రపంచమంతా ఇప్పుడు స్వర్గంగా మారిపోతుంది.
1: The whole world would become a paradise.
0: ఈ స్వర్గం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? స్వర్గం కూడా మన యందే ఉంటుంది.
1: హెవెన్ ఇస్ విత్ ఇన్ యూ.
0: మన యందున్నటువంటి స్వర్గం అదే ఆనందమే స్వర్గము.
1: హెవెన్ విత్ ఇన్ యూ.
0: తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకం అంటారు.
1: యువర్ హ్యాపీనెస్ ఇస్ ది వెరీ హెవెన్, యువర్ గ్రీఫ్ ఇస్ ద హెల్.
0: కానీ మీరందరూ కూడా సంతోషంగా ఈ సేవలో ప్రవేశించి
1: Be happy and serve everybody.
0: అతి శీఘ్ర కాలంలోనే కూడా దేశం యొక్క సుశాంతిని మీరు సంరక్షించాలి.
1: Very soon, establish the progress at once.
0: ఒక భారతదేశమే నా దేశమని మీరు భావించకండి.
1: Don't consider Bharat as your country.
0: అన్ని దేశముల వారు కూడా మనవారే.
1: Everybody of all nations belongs to you. Of all they belong to different places.
0: All are brothers and sisters.
1: All are brothers and sisters.
0: అన్ని దేశములు కూడా సుక్షేమంగా ఉండాలి.
1: And all countries be happy.
0: ఆ విధంగా మీరు విశాల భావాన్ని పెంచుకోండి.
1: We should have broad feelings.
0: మీ భావం సముద్రమంత విశాలంగా మారాలి.
1: Let your feelings be so broad and vast like ocean.
0: చిన్న హృదయమని నీవు సంకుచితంగా పోవద్దు.
1: Never narrow down your thoughts and sentiments.
0: విశాలమైనటువంటి సముద్రంగా నీవు విశ్వసించి.
1: Let be so vast as ocean.
0: ఈ ప్రపంచమంతా కూడా శాంతి సుఖాన్ని పొందాలి.
1: Let the whole world be prosperous.
0: అందరూ దైవనామాన్ని స్మరించాలి.
1: Let everybody chant.
0: అందరూ దైవత్వాన్ని వరించాలి.
1: Let them attain divinity. దైవత్వాన్ని
0: పొందాలి.
1: And reach divinity.
0: సత్సంకల్పాలు మీరు అభివృద్ధి పరచుకోండి.
1: We should have such truthful thoughts always.
0: ఈ విధంగా ఉండినప్పుడు
1: when we live like that,
0: లోకస్వస్థా సుఖనుభవంతో అనేటువంటి తప్పక త్వరలోనే మీరు చూడగలరు, వినగలరు, ఆనందించగలరు.
1: That maxim, that dictum, లోకస్వస్థా సుఖనుభవంతో will be realized.
0: అందరూ సుఖంగా ఉంటారు.
1: Let everybody be happy.
0: అందరూ ఆనందంగా ఉంటారు.
1: Let everybody be blessed.
0: ఎవరికి ఏ కష్టములు కూడా ఉంటుండవు.
1: No one will suffer.
0: అలాంటి పరిస్థితిని అమృతమయమైనటువంటి ఒక తత్వాన్ని మీరు అందించుకుంటూ రావాలి.
1: Pass on, share this immortal principles with everybody. దీన్ని
0: పురస్కరించుకునే ఉపనిషత్తులు స్మృణ్వంత విష్ణే అమృతస్య పుత్ర అన్నాడు. ఓ అమృతపుత్రుడా, అమృతపుత్రుడా అని ఉచ్చరించింది.
1: Upanishads address you as the sons of immortality.
0: నీవు ఎంత అమృతపుత్రులవు.
1: యువర్ అమృతపుత్ర.
0: అమృతపుత్రుడైనటువంటి వాడు నీవు అమృతపుత్రుడుగా ఎందుకు మారాలి?
1: యువర్ అమృతపుత్ర, సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, నాట్ అమృతపుత్ర.
0: సార్థకాన్ని మనం నిలబెట్టుకోవాలి.
1: And we should uphold, lead our life befitting our name.
0: ప్రాచీన మహర్షులందరూ కూడాను, సాధకులందరూ కూడా వారి వారి సార్థక నామాన్ని వారు పాటించుకుంటూ వచ్చారు.
1: ఏన్షియంట్ సేజెస్ అండ్ సెయింట్స్ కండక్టెడ్ దెమ్సెల్వ్స్ బిఫీటింగ్ దేర్ నేమ్.
0: ఒకానొక సమయంలో త్యాగరాజుకు
1: భోజరాజు
0: పంపించాడు.
1: భోజరాజు సెంట్ గిఫ్ట్స్,
0: అనేక రకమైనటువంటి యొక్క పరికరములంతా పంపించాడు.
1: తిండి
0: పదార్థాలు కూడా పంపించాడు.
1: హి సెంట్ మెనీ ఈటబుల్స్ అండ్ గిఫ్ట్స్.
0: తాను చూసుకున్నాడు.
1: హి సా దెమ్.
0: నీది చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగ తెలుపు మనసా అన్నాడు.
1: Then he said, oh mind, tell me, is it the
0: dhanam
1: wealth
0: chala mukhyama, ishwara sannidhi chala mukhyama,
1: is it money or proximity that's important?
0: నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ మనీ.
0: నాకు ఈశ్వర ధనం అనేది నాకు ఉండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ప్రాక్సిమిటీ, దిస్ ఇస్ ద వెల్త్.
0: అతని యొక్క పాద సేవనే నా నిధి.
1: సర్వీస్ టు గాడ్ ఇస్ మై వెల్త్.
0: తీసుకుని పోమన్నాడు.
1: దేర్ హి వాంటెడ్ ది గిఫ్ట్ టు బి రిటర్న్. అప్పుడు
0: చెప్పారు, అయ్యా పేరుకు తగినటువంటి త్యాగం కూడా నీలో ఉంటుందన్నారు.
1: త్యాగరాజు, యు ఆర్ యాక్టింగ్ బిఫిటింగ్ యువర్ నేమ్.
0: త్యాగరాజు,
1: సాక్రిఫైస్.
0: త్యాగరాజుకు తగినటువంటి పేరుకు తగినటువంటి త్యాగమే అతను పూనాడు.
1: త్యాగరాజు ది వన్ ఆఫ్ త్యాగ సాక్రిఫైస్.
0: నిజంగా ఆ సామాన్యం తీసుకుంటే భోగరాజు అయిపోయిండు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ హి రిసీవ్స్ గిఫ్ట్ ఈ భోగరాజు
0: అనుకుంటాడు, రోగరాజు అయిపోయిండు.
1: ఇట్ ఈస్ భోగరాజు ద వన్ ఆఫ్
0: త్యాగమే నా యొక్క జీవితం అన్నాడు.
1: ఇట్స్ నాట్ రోగా ది డిసీజ్, ఇట్స్ త్యాగ ద సాక్రిఫైస్.
0: కనుక మనమందరూ కూడాను ఒక త్యాగ జీవనం మనము జీవితాన్ని గడపాలి.
1: సో వీ షుడ్ లీడ్ ద లైఫ్ ఆఫ్ సాక్రిఫైస్.
0: అప్పుడే అదే మనకు భోగము.
1: That is bhogadave.
0: Adeni manaku swargam.
1: That is the very heaven.
0: Kaagam kante minchinatundi marakundada?
1: There is no heaven beyond sacrifice.
0: Kaaga tyaga jeevulaipoyi ధనాశను ఎక్కువగా పెట్టుకోకుండా సాధ్యమైనంత వరకు మీరు కర్మలు ఆచరించి ఉద్యోగాలు చేసి విదేశాలకు పోయి అనేక రకమైనటువంటి యొక్క దీనిగా మీరు సేవలు చేయాలి.
1: డోంట్ హ్యావ్ దిస్ ఎక్సెసివ్ డిజైర్ ఫర్ మనీ. డూ యాక్టివిటీ విత్ ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్. డూ యువర్ జాబ్.
0: ఈ జాబ్ చేసుకుంటూ మీరు శాంతంగా జీవించండి.
1: లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్.

బురమీ తెగ జటా జూట ముని తిరమున మెరయగ నారదు తంబురమీ జటా జూట ముని తిరమున మెరయగ నారదు తంబురమీ జటా జూట ముని తిరమున మెరయ త్రిశూలంబుతో త్రిప్పుతువరుడు తదిం తదిం తదిం తదితకయను త్రిశూలంబుతో త్రిప్పుతువరుడు తదిం తదిం తదిం తది

0: all the different kinds of shastras and everything that arises from these shastras, the Vedas and the contents of the Vedas, they cannot separate and remove the curtain that is hiding the mind of the jivi from the truth. On this side of the curtain is the jivi. On the other side of the curtain is God, the Lord. On this side of the curtain is the action that is happening. On the other side of the curtain, hidden, is the original cause for all these actions.
1: Pavitratma Sarutulara, Jagatunandu Yendu Suchinanu, Asamti, Asantrupti, Baya Angolanle, Adutavusunavitani, శాంతి సంతోషమైనటువంటిది కానరాకున్నది.
0: పవిత్రాత్మ స్వరూప వెరెవర్ వి సీ ఇన్ దిస్ వరల్డ్ వి నోటిస్ లాక్ ఆఫ్ ఫియర్ వి నోటిస్ డిసాటిస్ఫాక్షన్ వి నోటిస్ ఫియర్ వి నోటిస్ కన్ఫ్యూజన్ వి డు నాట్ ఫైండ్ పీస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్.
1: దీని యొక్క కారణం కానీ ఈ సృష్టి యొక్క రహస్యములు కానీ ఎట్టి తెలివితేటలు కలిగినటువంటి వాడైనా కూడా గుర్తించలేకపోతున్నాడు.
0: ది రీజన్ ఫర్ ది సిచ్యువేషన్ ఆఫ్ ది సీక్రెట్ ఆఫ్ ది క్రియేషన్ ఇన్ దిస్ యూనివర్స్ నన్ హౌఎవర్ ఇంటెలిజెంట్ హీ మే బి ఈజ్ ఏబుల్ టు రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్.
1: భౌతిక శాస్త్ర పరిశోధనలు ఎంత విరివిగా జరుగుతున్నప్పటికీ మానవునికి నిజమైనటువంటి శాంతి సౌభాగ్యములు చేకూర్చలేకపోతున్నాడు.
0: Whatever the extent and the extensive manner in which the physical sciences are progressing, they are not able to give peace and happiness to man.
1: Science margamunandu enta uttama sthitiki andukogalutunnado sense lo anta adogatiki tindaripothunnadu.
0: As he goes higher and higher and reach the very heights in achievement by way of science, in the same manner, on the opposite side, man is going down in regard to understanding his own sense.
1: Manavudu enta uttamainatundi higher knowledge ni abhivruddhi parchukovalani prayatnam chestunnado general knowledge lopala anta balahinudavutunnadu.
0: The more man tries to acquire higher knowledge and understand high things, to that extent he is having no knowledge of the general things and things around him.
1: Manaviki తెల్లవారి మొదలు రాత్రి పరుండు వరకు సహజమైనటువంటి యొక్క తెలివితేటలు, సహజమైనటువంటి యొక్క విచారణ శక్తి, విషయ పరిశీలన విజ్ఞానము అత్యవసరమైనటువంటిదే కాని ఏదో తాను అర్జించవలసినటువంటి యొక్క హైయర్ నాలెడ్జ్ అని ఉన్నత స్థితిని అందుకోవటం లోపల తాను ప్రయత్నమంతా కూడాను కాలమును కాయమును కర్మను కూడాను అపవిత్రపు చేయటమే కాకుండా కొంత దుర్వినియోగం కూడా జరగటం జరుగుతున్నది.
0: It is acceptable that from the time man rises in the morning till he goes to bed late in the evening, he must understand natural things around him. He must have ideas about what he sees around him. But to use this requirement and to think that he can spend all his time acquiring higher knowledge, intellectual acquisition by his effort, by his wealth and by all his energy, this is not right.
1: నిత్య జీవితంలో అతి చిన్న విషయమును మొదలుకొని చాలా ఉన్నత స్థితి అయినటువంటి గొప్ప స్థితి వరకు కూడాను మానవుడు ఒక హద్దును నియమించుకోవటం ఉత్తమమైనటువంటి విషయం.
0: ఇన్ హిస్ డైలీ లైఫ్ వెదర్ హీ ఈస్ డీలింగ్ విత్ సమ్ స్మాల్ ఈవెంట్స్ అండ్ స్మాల్ థింగ్స్ ఆర్ వెదర్ హీ ఈస్ డీలింగ్ విత్ సంథింగ్ హై అండ్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ నెసెసరీ దట్ హీ షుడ్ సెట్ ఫర్ హింసెల్ఫ్ సర్టన్ కంట్రోల్స్ అండ్ లిమిటేషన్స్.
1: ఈ హత్తులు లేనటువంటి జీవితము కేవలం మొత్తుగానో ఎద్దుగానో మారిపోవటానికి కూడా ఒక అవకాశం ఉంటుంటాయి.
0: లైఫ్ వితౌట్ కంట్రోల్ అండ్ వితౌట్ లిమిటేషన్ విల్ చేంజ్ ఇంటూ ఎన్ అనిమల్ లైఫ్ అండ్ విచ్ హాస్ నో సెన్స్ అబౌట్.
1: లోకమునందు సమస్త సస్యోత్పత్తికి ప్రధానమైనటువంటిది వర్షము.
0: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీవేర్ రెయిన్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ప్రొటెక్షన్.
1: ఆ యొక్క వర్ష జలమే ప్రతి జీవికి కూడాను రక్షించడానికి మూలాధారం.
0: రెయిన్ వాటర్ ఈజ్ ది ఎసెన్షియల్ బేసిస్ ఫర్ ప్రొటెక్టింగ్ లైఫ్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్.
1: అతి పవిత్రమైనటువంటి యొక్క వర్షమునకు ఆధారమైనటువంటిది సముద్రం.
0: The origin or the source for such sacred rain is the ocean.
1: Kirti pavitramainatunte jeevitamunu sasyashyamala utpattiki aadharamainatunte yokka varshamunu andinchetunte yokka samudrudu hattulo unnanta varake lokapakarigaa taanu parinigimpabadtaadu tana hattunu meerana lokapakarigaa kudanu taanu roopondutaadu.
0: What is essential for this sacred life, the foodstuff that is necessary for maintaining the life through rainwater for all this, the ocean is the base. So long as that ocean is within control, within limitations, it will be helpful to life in this world. But if the same ocean crosses its limits, goes beyond the controls, it can even be harmful to the world.
1: Amrutamayam elitvanti dehamunaku ఆహారము మితముగా ఉండినప్పుడే ఇది ఒక విధమైనటువంటి పుష్టిగను సంతృష్టిగను అభివృద్ధి పొందడానికి వీలవుతుంది. ఈ ఆహారమే అమితంగా కావటం చేత హాలాహలంగా మారి అనేక అజీర్ణ రోగములను కూడా సృష్టించి కట్ట కడపడిస్తున్న జీవితమునకి ఒక ప్రమాదం తెప్పిస్తుంది.
0: This body which is filled with immortality, it will be helpful to the body if food is available within limits. The same food, if it is available beyond the limit and becomes excessive, then it will give rise to indigestion and it can even become completely harmful to life.
1: Anta varaku manam konakkaraledu, manam taambulam vesukuntunnam, kaani ee taambulamunaku sunnam leka taambulam lokala tagineatvanti oka ruchi erpadadu, adi naa paanam.
0: We need not go that far. We have paan or betel leaves. When we take this paan, if there is no chuna or lime in it, then we do not get the desired taste. This is my personal experience.
1: Aithe chunnamu lekunda taambulam ruchinchadani manaku telisinappatikini aa chunnamune adhikanga manam upayoginchadam cheta noru kokkukodaniki veelavutundi.
0: While we know that without chuna the paan will not give the necessary taste, if we use the same chuna excessively and without limit, then it mixes in one's mouth.
1: అదే విధముగాని మన జీవితములో ప్రతి క్రియకు కూడాను ఒక విధమైనటువంటి హద్దును నియమించుకొని, ప్రతి ఆసక్తి కూడాను ఒక విధమైనటువంటి హద్దును నియమించుకొని, ప్రతి పనికి కూడాను ఒక విధమైనటువంటి హద్దును కాలంగా నియమించుకొని మనము మన కార్యంలో పాల్గొనటం చాలా ఉత్తమమైనటువంటి యొక్క పని.
0: In the same manner, in our life, we should set some limitations, some controls to every action of ours. We should set some limits to every ambition of ours. We should set some limits for every work which we shall undertake. In this manner, setting a limit for what all we do in our life, this is a very desirable thing.
1: భూమి విశాలమయ్యే కొలది శిస్తు ఎంత పెరిగిపోతూ ఉంటుందో అదే విధముగానే మన ఆస్తిపాస్తులు పెరిగే కొలది కూడాను ఒక విధమైనటువంటి ఔదార్యం కూడాను పెరుగుతూ రావాలి.
0: Just as the land which we own goes on increasing, the tax on that land will also go on increasing. So also, as our wealth and as our material positions go on increasing, our liberal outlook, our wide-heartedness about things should also go on increasing.
1: ఈ ఔదార్యములకు బదులు లోభితనమును మాత్రం పెంచుకోకూడదు.
0: In the place of this generosity or liberal outlook, we should not promote greed.
1: సత్యసాయి సంస్థల యొక్క సభ్యులందరూ కూడా దుర్యోధనులు కాక అపర కర్ణులుగా మీరు మారాలనుకోవడము నేను ఆశిస్తున్నాను.
0: ఐ ఎమ్ హోపింగ్ దట్ ది మెంబర్స్ ఆఫ్ ది సత్యసాయి ఆర్గనైజేషన్ షుడ్ నాట్ డెవలప్ దెమ్ సెల్స్ ఇంటు దుర్యోధన. ఐ ఎమ్ హోపింగ్ దట్ దే విల్ డెవలప్ దెమ్ సెల్స్ ఇంటు కర్ణ.
1: మహాత్యాగులుగాను మహాయోగులను మహాకర్మ నిష్ఠులను మహాపవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క స్థానం చెందేటువంటి యొక్క భక్తులను మారాలి, కానీ కేవలము భోగులను రోగులను మారడానికి ఇందులో ఏమాత్రం కూడా అవకాశం ఉండకూడదు.
0: ఇన్ అవర్ ఆర్గనైజేషన్ యూ షుడ్ అటెంప్ట్ టు చేంజ్ ఇంటు పీపుల్ హూ ఆర్ కేపబుల్ ఆఫ్ గ్రేట్ సాక్రిఫైస్, ఇంటు పీపుల్ హూ ఆర్ రియల్ యోగి. యూ మస్ట్ డెవలప్ యువర్ సెల్ఫ్ ఇంటు పీపుల్ హూ హ్యావ్ సేక్రెడ్ ఐడియాస్. You should not turn yourself into bhogis, people who are after material enjoyment, or rogis who acquire diseases by such enjoyment.
1: Mana sabhyulandaru kodanu yogulaga undatame sariyaina bhogakattam, kani bhogamune aashinchatamu ee rogamunaku margam.
0: All our members should become yogis. This is the real aspect of pleasure and enjoyment. But to seek mere pleasure and enjoyment is the path which will lead you to get diseases.
1: ఈనాడు లోకములో ఇన్ని రకములైనటువంటి అన్యాయ అక్రమ అనాచార అసత్య అప్రమాణ అధర్మముల కింద కూడా మూల కారణమైనటువంటిది ఈ దురాశనే అని చెప్పక తప్పదు.
0: In the world today, all that is responsible for the unjustness that we see, for the wrongs that we see, for the topsy-turvy situation that we see around us, it is the greed, it is the desire to get something beyond all limitations that is responsible.
1: ఈ నిత్య జీవితమునకు ధనము అత్యవసరమే.
0: For daily life, money is necessary.
1: ఐహిక జీవితములో ధనము లేక ఏ క్షణమైనా కూడా మనం జీవించడానికి వీలు కాదు.
0: For life in this world, it is not possible for carrying on even for a moment without the necessary money and wealth.
1: అట్లని మనకు అమితమైనటువంటి ధనమున నిమిత్తమై మనము అనేక రకములైనటువంటి అన్యాయ అక్రమ అనాచార మార్గములలో మనం ప్రవేశించినప్పుడు అట్టి ధనము కేవలము మనకు ఒక విధమైనటువంటి అపకారియే కాక మన వంశ పరంపరంగా కూడాను మన జీవిత పరంపరంగా కూడాను తీరని లోటును తీరని ఒక పేరును కూడాను ఒక అపవిత్రతను కూడాను అందించడానికి కోరుకుంటుంది.
0: సో సేయింగ్ దట్ మనీ ఇస్ నెసెసరీ ఫర్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ ఇఫ్ వి టేక్ టు అన్జస్ట్ మెథడ్ రాంగ్ మెథడ్స్ విచ్ ఆర్ నాట్ అక్సెప్టబుల్ టు అక్వైర్ ఇండెఫినిట్ అమౌంట్ ఆఫ్ వెల్త్ Such wealth which comes to you will become in some instances very harmful not only to you but for your whole family and generations and is likely to bring a bad name.
1: దీనిని చిన్నని పదములయందు ఏమనకూడదు చెప్పాడు. ధనమెచ్చిన మదమెచ్చు మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చు ధనముడిగిన మదముడుగు మదముడిగిన దుర్గుణంబు మానవు ఏమా అన్నాడు.
0: This same truth has been expressed by Ramana in a very nice couplet. He says, acquisition of great wealth will result in your being very proud. Acquisition of such pride will promote bad qualities in you. If the wealth goes away from you, then your pride will also go away. If the pride goes away from you, then good qualities will come back to you.
1: అంతే కాదు, ఈ ధనము చేత మానవునికి అనేక రకములైనటువంటి ఉపాంగములైనటువంటి దుర్బుద్ధులు కూడా పెరగడానికి వీలు.
0: నాట్ ఓన్లీ దిస్ బై దిస్ మనీ అండ్ వెల్త్ మ్యాన్ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ హిమ్ ఏ ఛాన్స్ బై విచ్ హి డెవలప్ సెవెరల్ ఆన్సిలరీ బ్యాడ్ క్వాలిటీ.
1: ఈ ధనము చేత నిజమైనటువంటి సుఖశాంతులు మనకు లభించడం లేదు.
0: బై దిస్ వెల్త్ వీ ఆర్ నాట్ గెటింగ్ ట్రూ పీస్ ఆఫ్ మైండ్ అండ్ ట్రూ హ్యాపీనెస్.
1: అనేక మంది భారతదేశంలో ధనవంతులు లేకపోలేదు, కానీ అట్టి ధనవంతులు ఎట్టి సుఖశాంతులు అనుభవిస్తున్నారో వారి కిందకి మీరు వెళ్లి ప్రశ్నించినప్పుడు అట్టి సుఖశాంతులకు వారు అతి దూరంగా ఉన్నట్టుగా వారి యొక్క జవాబు మీరు అందుకోగలుగుతున్నారు.
0: ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ ఇన్ అవర్ కంట్రీ దేర్ ఆర్ నాట్ రిచ్ మెన్. దేర్ ఆర్ మెనీ రిచ్ మెన్ ఇన్ దిస్ కంట్రీ. ఇఫ్ ఓన్లీ యు గో అండ్ ఆస్క్ దెమ్ వాట్ ఈస్ ది కైండ్ ఆఫ్ ప్లెజర్, వాట్ ఈస్ ది కైండ్ ఆఫ్ పీస్ విచ్ యు ఆర్ హావింగ్, దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఫ్రమ్ దేర్ రిప్లై what it is that they are getting out of their wealth.
1: ఎట్టి ధనవంతులైన బలవంతులైన గుణవంతులైన కూడా ఈ జగత్తులో ఏ కొద్ది కాలము తాము ఈ భౌతిక సుఖములు మాత్రమే అనుభవించి తదుపరి ఆధ్యాత్మిక శాంతి నిమిత్తమై కొంతవరకు అరువులు చాచి అరిచేటువంటి పరిస్థితి కోరుకుంటున్నారు.
0: It doesn't matter whether a man is very wealthy or he may be a physically very strong person or he may be one who has got very good qualities. In this world, he enjoys all these possessions only to a certain extent in a limited time. At the end of that limited time, he will be yearning for getting peace of mind and for getting spiritual delight.
1: నిరక సత్యప్రభు హి ధరణి నీలిన హరిశ్చంద్రు ఈ ధరవాసు తనగలేదా.
0: Harishchandra, who always stuck to truth and who was the embodiment of truth, did he not have to leave this world and go?
1: Yella lokamu lele yuvaraju ee dharavasi tanagaleda.
0: The one who has ruled this world and all the countries in this world, yuvaraja, has he not had to leave this world and go?
1: Yella lokamu lele nalaraju tana vente emigundi.
0: Nala, the king who ruled over many parts of this country, what did he take with him when he
1: left? Jalavi chetuvu katti alanati Sri Ramu ikkude urinkoyi unnavada.
0: Sri Rama, who built a bridge across the mighty ocean, is he available today on the surface of the earth?
1: Yendarendaru rajulu yeginaru.
0: Many, many kings. How many kings have gone and left this world?
1: Okkaru konipovari undi saram.
0: Not one of them had taken a bit of land from this country.
1: Meeru matramu, meeru rajyamu, gavaramu, talanu pettuka podura dharma sunaya.
0: Even you, righteous men, are you going to put the palaces and the wealth and the land on your head, carry them with you when you go away?
1: Kanuka, manamu, తీసుకుని వెళ్లేటువంటి చెప్పడం ఒక మంచి పెద్ద ఈ రెండు మాత్రమే మన వెంట జంట ఇంట ఉంది కంటి రెప్పవలే మనము జంట అన్నట్టు.
0: The only thing that you can take with you are two things. That is the good and the bad which you have committed in this life. And you carry them. These are the only two things which will come with you, which will be with you, and which will protect you. And even the eyebrows and the eyelids protect the eyeball.
1: Kanuka, neevu manchini chesi manchiga jeevinchu.
0: So, do good and live well.
1: Ikki pavitramaina sthiti. ఈ ఆధ్యాత్మిక మార్గమునందు మనం ప్రవేశించి అనవసరమైనటువంటి ఆశలకు గురి అయి మన జీవితమును కేవలము గురిలేని నావగా మనము ఒక అద్దులేని బయలుగా మనం బయలుదేరడం ఇది కేవలం ప్రమాదమైనటువంటి యొక్క మార్గం.
0: సో హావింగ్ ఎంటర్డ్ దిస్ సేక్రెడ్ ప్రిసింక్ట్ ఆఫ్ స్పిరిచువల్ పాత్ అండ్ వితౌట్ హావింగ్ ఎనీ ఆబ్జెక్టివ్ ఆర్ ఎయిమ్ ఇన్ అవర్ లైఫ్ మేకింగ్ అవర్ లైఫ్ మూవ్ యాజ్ ఇట్ హాస్ నో డెస్టినేషన్ దిస్ ఇస్ సంథింగ్ వెరీ డేంజరస్.
1: ఇంకా అధికారము అనేటువంటి దాని విషయంలో మనం విచారణ చేస్తామా అనుకున్నప్పుడు ప్రతి మానవుడు కూడాను అధికారి కావాలని ఆశించడంలో తప్పు లేదు.
0: ఇఫ్ వి నౌ టర్న్ అవర్ అటెన్షన్ టు మ్యాటర్స్ రిలేటింగ్ టు పవర్ ఆఫ్ అథారిటీ దెన్ దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఎవ్రీ మ్యాన్ హావింగ్ ది అంబిషన్ టు గెట్ పవర్ డ్యూ టు అథారిటీ అండ్ పొజిషన్.
1: అయితే అట్టి అధికారమును చేపట్టేటువంటి దానికి పూర్వము తన యొక్క స్థితిగతులను కూడా తాను విచారించవలసిన అవసరం.
0: బట్ బిఫోర్ యూ టేక్ ఆన్ యువర్ సెల్ఫ్ సచ్ ఎ పొజిషన్ ఆఫ్ అథారిటీ వన్ హ్యాస్ టు ఆస్క్ వన్ సెల్ఫ్ వెదర్ హీ డిజర్వ్స్ టు బి ఇన్ దట్ పొజిషన్.
1: ఇది కేవలము ఒక విద్యాబలము, కేవలం ఒక విధమైనటువంటి గుణబలము, ఒక విధమైనటువంటి యొక్క భుజబలము ఉండినంత మాత్రమున్న ప్రయోజనం ఉండదు.
0: It is not useful in this context, the possession of mere authority due to education or of mere authority due to your qualities or even your physical strength. These are not the essential requirements for occupying the position.
1: Janabalamu, dhanabalamu tho paatu, vidyabalamu tho paatu, kontavarku sthilabalamu kudanu undi. నిస్వార్థమైనటువంటి హృదయంతో క్రమశిక్షణ యొక్క బాధ్యతలను గుర్తించినటువంటి శక్తిగా ఉండినప్పుడే తాను ఈ యొక్క మార్గం వర్తించడానికి వీలవుతుంది.
0: వైల్ హ్యావింగ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ పీపుల్ బిహైండ్ యూ, వైల్ హ్యావింగ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ వెల్త్ బిహైండ్ యూ, వైల్ హ్యావింగ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ ఓన్ ఎడ్యుకేషన్ బిహైండ్ యూ, యెట్ ఇఫ్ యూ హ్యావ్ ది మోరల్ స్టేచర్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ సెల్ఫ్లెస్ హార్ట్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ డిసిప్లిన్ ఇన్ కంట్రోల్ దే విల్ aid you to go to your position of authority.
1: అట్టి పై బలమున ఎంతై కూడాను నిర్బలుడుగా ఉంటుంది కేవలం బలవంతుడుగా నేను అధికారి కావాలని ఆశించడంలోనే ఈ అశాంతి అన్యాయము కొంతవరకు అభివృద్ధి కావడానికి ఒక కారణమవుతుంది.
0: While being weak in the matter of possessing these strengths such as the moral stature and selfless heart, yet desiring and being ambitious to be in a position of authority is sometimes often responsible for the lack of peace and for confusion in your own mind.
1: Ina vidya shunyudai buddhi vihinudai kevalam swarthame lakshyam anunchukoni tana yokka sheela balamu ye maatramu kudanu చూడటప్పుడు నిలువైనటువంటి పరిస్థితి ఎందు ఉన్నటువంటి వ్యక్తులు ఈనాడు అధికార స్థానంలో చేపట్టాలనే ప్రయత్నం చేయడం చేతనే భారతదేశం ఈ విధమైన దుర్గతికి ఒక గురి అయిపోవలసి వచ్చింది.
0: బికాస్ ఇండివిజువల్ హూ హ్యావ్ నో ఎడ్యుకేషన్ వాట్స్ ఎవర్, హూస్ ఇంటెలిజెన్స్ ఇస్ అట్ ఎ వెరీ లో లెవెల్, హూ ఆర్ ఓన్లీ సెల్ఫిష్ ఇన్ దర్ అవుట్లుక్, whose moral stature is not worth mentioning and looking at, because these people are attempting and are ambitious to rise to positions of authority, our country has come to this degraded position.
1: Inta maatramato ee yatta daurbhayam aagipoledu.
0: With this, weakness has not stopped at that stage.
1: Kevalamu ఎట్టి బలము లేదు లేనటువంటి యొక్క ఈ బలహీనుడు తన అధికారంను చేపట్టాలనేటువంటి యొక్క వాంఛ చేత ప్రతి పల్లెను కూడాను రెండు భాగములుగా విభజించి అన్నదమ్ములోనే ఐకమత్యంగా ఉన్నటువంటి వ్యక్తులను కొన్ను రెండు భాగములుగా విభజించి అనేక రకములనిపించి దేశముఖంగా కొన్ని విధమైనటువంటి గురి కాగించి తదుపరి అనేక రకమైనటువంటి ఒక అక్రమాలకులను దిగుదారుకోవడానికి ఒక కారణం ఏర్పడుతున్నారు.
0: Such individuals who have no strength of any kind, they do not stop at this stage. Their weakness goes further. In their desire to rise to positions of authority, they go to every village, and a village which was consisting of people living harmoniously, there too it is divided into two parts. Hatred is inculcated between brothers who have been loving each other till then. Thereby, they promote the bad qualities of hatred in the village and they have been causing havoc.
1: ప్రతి పట్టణమును కూడా రెండు పట్టణములుగా విభజిస్తున్నారు, ప్రతి పల్లెను రెండు పల్లెలుగా విభజిస్తున్నారు, ప్రతి కుటుంబమును కూడా రెండు కుటుంబములుగా విభజిస్తున్నారు. ఇదియా మనం చేయవలసిన అధికారం యొక్క ఉత్తమమైనటువంటి భావములు. ఇదియా మనం అధికారం ఆశించవలసినటువంటి ఉత్తమమైనటువంటి చిత్తం కలిగినటువంటి వ్యక్తుల యొక్క లక్షణములు.
0: Every town is being divided into two parts. Every village is being divided into two parts. Every family is being divided into two parts. Is this the result which we should aspire out of our position of authority? Is this the aspiration which we should have when we go to a position of authority? This cannot be so.
1: ఈ అసత్తున అధికార కృష్ణలు ఈ రెండు కూడాను సన్నిహితమైనటువంటి సంబంధం ఏర్పరచుకుని ప్రపంచమును కూడాను పరమ నాశనం సాధించడానికి కూనుకున్నది.
0: This desire for possession of money, this desire for possession of power and authority, these two things have come forward and they are ruining the entire world.
1: Satya Sai samasthallo ee rendintikini yemaatram kunnu sthanamlo teesukovadaniki baadhita meeku nirantaramai unnadi.
0: The responsibility of that these two things do not enter the Satya Sai organization is on your shoulders.
1: ఎక్కడ మనకు అసతృష్ణ ఏర్పడుతుందో అక్కడ మన సమస్త శిథిలమైపోతుంది.
0: Where the desire for getting money comes in, there the organization will be broken.
1: ఎక్కడ మనకు అధికార కృష్ణ బయలుదేరిపోతుందో మన క్రమశిక్షణం కాలిపోతుంది.
0: Where the desire to exercise power comes in, there all discipline will break down.
1: ఈ రెండింటి యొక్క ఆపేక్షలు లేనటువంటి వ్యక్తికే మన యొక్క సమస్యలో స్థానం ఉంటుంది.
0: It is only for that individual who does not hanker after these two things.
1: ఈ రెండు లోకములు కూడా ముల్లోకములకు ఒక అభివృద్ధి గావించడానికి అవకాశం ఏర్పడుతుంది.
0: ఈవెన్ ఇఫ్ దేర్ ఆర్ టూ సచ్ ఆర్గనైజేషన్స్ వేర్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ అబ్సెంట్, ఇట్ ఇస్ ఎనఫ్, దే కెన్ రివైవ్ ది ఎంటైర్ వరల్డ్.
1: కనుక మనము ఈ రెండింటికి ఈ సమస్యలు ఎందు ఏమాత్రం కూడా స్థానం ఒక అతి జాగ్రత్తతో మనం కాపాడుకోవలసినటువంటి బాధ్యత ఈ సమస్యల పని ఎంతైనా ఉంటుందని నేను నొక్కి చెప్పడానికి ఆనందిస్తున్నాను.
0: I have the great pleasure to stress and tell you that there is the great need for seeing that these two bad qualities do not enter any of our organizations under any circumstances.
1: దీనికి మరొక ఒక ఆదర్శం.
0: There is one other ideal for this.
1: ప్రతి స్టేట్ వారు కూడాను మొదటి దినము తమ తమ స్టేట్ యొక్క రిపోర్ట్ చదువుతూ ప్రతి స్టేట్ ప్రెసిడెంట్ కూడాను తమ స్టేట్ కు స్వామి ఏం చేయాలని ఆ స్టేట్ లో ఉన్నటువంటి సమస్యలు కూడాను కొన్ని దర్శించి తద్వారా వారికి ఉత్సాహాన్ని అభివృద్ధి పరచాలని కూడాను ఆశించారు.
0: ఆన్ ది ఫస్ట్ డే ది స్టేట్ ప్రెసిడెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈచ్ స్టేట్ వైల్ ప్రెసెంటింగ్ ది రిపోర్ట్ రిలేటింగ్ టు దట్ స్టేట్ దే హ్యాడ్ ఆస్క్డ్ దట్ స్వామి మే బి ప్లీజ్ టు కమ్ టు దేర్ స్టేట్ అండ్ సీ దేర్ వర్క్ అండ్ క్రియేట్ ఎంథూజియాజం అమాంగ్ ది వర్కర్స్ ఇన్ దట్ స్టేట్.
1: ఇది చాలా ఉత్తమమైనటువంటి అభిలాషనే.
0: This is a very desirable wish.
1: Tama state ku raavalani koratamu tama samasthalanta kudunu oka utsaahavantamaina samasthalaga teechi siddhamani koratamu ili chaala aashinchavalsinatundi aashane chaala prarthinchavalsinatundi prarthana.
0: Wishing that Swami should visit this state, wishing that enthusiasm be created by him amongst the workers in this state are certainly well worthy of possession and they are desirable qualities.
1: Aithe నేను కూడా రావడం నాకు చాలా ఆనందం.
0: సో ఐ ఆల్సో విల్ ఫీల్ హ్యాపీ టు విజిట్ దిస్ స్టేట్.
1: నేను మీ స్టేట్ కు వస్తే ఆ స్టేట్ లో జరపవలసినటువంటి కార్యక్రమములు ఆ స్టేట్ లో చేయవలసినటువంటి కొన్ని ఏర్పాట్లు ఏ విధంగా చేస్తారో మొట్టమొదటి నాకు చెప్పితే నేను ప్రయాణం సిద్ధంగా ఉంటాను.
0: బట్ ఇఫ్ యూ టెల్ మీ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ వెన్ ఐ కమ్ టు యువర్ స్టేట్ what kind of programs you will have, what arrangements you will make for fulfilling those programs, then after listening to them I am ready to come.
1: ee prayanamula nimittamai వారి వారి చేతులు రప్పించుకునేటువంటి నిమిత్తమై అనేక రకములైనటువంటి డొనేషన్లు ప్రారంభమైపోయి తద్వారా సమస్యల యొక్క భేదాభిప్రాయములు అభివృద్ధి అయిపోయి కట్టకడప్పటికి ఇది ఒక ప్రళయ రూపంగా కూడా తీసుకుంటున్నారు.
0: In order that this journey may take place, in order that Swami may visit this state, there are various attempts made for collecting donations, for collecting money. As a result of collecting donations with a view to meet the expenses for these programs, they are creating differences. These differences amongst themselves are growing to such an enormous proportion that they end up in an internal storm.
1: ప్రతి వ్యక్తి కూడా సమస్యలకు రావని కోరుతూ ఉండటం మాత్రమే వారికి తెలుస్తుంది. కానీ ఆ సమస్యలను ఏ విధంగా రక్షించుకోవాలి, ఏ విధమైన మార్గాన్ని అవలంబించాలి అనేటువంటి యొక్క విచారణలో వారు కేవలం పూర్తి అంధులైపోతున్నారు.
0: ఆల్ ఇండివిజువల్స్ డిజైర్ దట్ ఫార్మ్ టు విజిట్ దోస్ ఆర్గనైజేషన్ బట్ దే ఆర్ బికమింగ్ బ్లైండ్ టు ఇష్యూస్ విచ్ రిలేట్ టు హౌ టు సెట్ రైట్ దోస్ ఆర్గనైజేషన్ ఆన్ వాట్ పాత్ దోస్ ఆర్గనైజేషన్ షుడ్ వర్క్ దే ఆర్ నాట్ బీయింగ్ అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్.
1: అన్ని చేతులు ఎందుకు లేకపోయినప్పటికీ కొన్ని కొన్ని రాష్ట్రములు ఎందు ఇలాంటి స్వామి యొక్క విజిట్ నిమిత్తమై ఏర్పరచుకున్నటువంటి యొక్క ఏర్పాట్ల లోపల చాలా మంది వ్యక్తులకు ఒకరికొకరికి చేతులు ఏర్పడి ఈ సమస్యలను కూడా రెండు భాగములుగా విభజించడానికి కూడా పూనుకుంటున్నారు.
0: While it is not so in all the states, certainly in some of the states, as a consequence to the wish that Swami should visit those states, and as a consequence of the steps that were taken, individuals began quarreling with each other. Hatred and differences of opinion between individuals have been flourishing, and this is what is happening in some states.
1: Meer andaru kodunu andadammala vale kalasi melasi ఒక్క ఐక్య భావం చేత సాయి సంస్థను ఎందు సర్వులు కూడా నువ్వు బిడ్డలుగా భావించుకుని అభివృద్ధి గావించవలసినటువంటి నీ యొక్క చిత్తములకు నా యొక్క విజిట్ నీకు చాలా కొంత అశాంతిని గాని కొంతవరకు కొంత భేదాభిప్రాయం కానీ కలిగించడానికి పూనుకుంటూ ఉన్నారు.
0: Whereas all the members of the Satya Sai organization should behave like brothers, should be united with one single idea and should be all children of the same Satya Sai organization. Instead of that, the idea of my visiting a particular state is creating lack of peace, is creating disturbance and is creating difficulties amongst
1: yourselves.
0: This will be a very responsible task for you.
1: Kanuka, nakai nenu aanandanga sarva vidhamulainatundi yokka erpaatu nenu gaadinchukoni aaya cheetaku vachi aaya samasthalantha kudunu nenu utsaahamainatundi reetiga vaari kontha aanandanni andinchadaniki nenu sarva vidhamulaku kudunu santushtigaanu siddhamga kudunu untunnanu. Kaani meeru maatramu ee yokka program lokala aneka rakamulainatundi erpaatu nimittamai మీరు ఒకరి చెంతకు వెళ్లి దేశీయాన్ని ప్రాప్తిదానికి మాత్రం మీరు చేయి తాపకూడదని మాత్రం నేను ఆశిస్తున్నాను.
0: On my own and with great pleasure and happily, I am prepared to visit this state and give you all happiness and pleasure. But on that account, in the name of my having to visit this state, many of you should not go and ask others with outstretched hand for help and for donations. This is something which you should not do.
1: మీకు అంత ధనమే అవసరమైన సరి సమానమైన మానవుల దగ్గరికి వెళ్లి అయ్యా నాకు ధనం కావాలి, సాయిబాబా వస్తున్నారు, ఏర్పాటు చేయాలి, పెండాలు వెయ్యాలి, ప్రోగ్రాములు జరపాలి అని వారి దగ్గర ఈ రీతిగా నీవు బెగ్ చేసే బదులు ఆ బెగ్ నా దగ్గరే చేయొచ్చు కదా.
0: ఇఫ్ యూ రియల్లీ వాంట్ మనీ ఫర్ దిస్ పర్పస్, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు మెన్ హూ ఆర్ ఎగ్జాక్ట్లీ ఇన్ ది సేమ్ పొజిషన్ యాజ్ యు ఆర్ అండ్ బెగ్ దెమ్ సేయింగ్ దట్ వీ వాంట్ ఎ పండాల్, వీ వాంట్ టు మేక్ దిస్ అరేంజ్మెంట్, సత్య సాయిబాబా ఇస్ కమింగ్, గివ్ అస్ మనీ, ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ టు వన్ హూ ఇస్ ఎగ్జాక్ట్లీ ఇన్ ది సేమ్ పొజిషన్ యాజ్ యు ఆర్, వై డోంట్ యూ కమ్ టు మీ? ఇఫ్ యూ కమ్ టు మీ అండ్ ఆస్క్ ఫర్ మనీ, ఐ కెన్ గివ్ యూ వాట్ ఎవర్ యూ వాంట్.
1: అంతేకాని పర్వతంతకు వెళ్లి మీరు ధనములై ఆశించేటువంటి యొక్క దీంట్లో మీరు కూరుకుంటారా, తక్షణమే ఆ యొక్క మెంబర్షిప్ ను దూరం చేసి ఆ డిస్టిక్ ప్రెసిడెంట్ స్టేట్ కమిటీ ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడే ఈ సమస్యల యొక్క బాధ్యతగా నేను వహించడానికి కానీ మరొక సంవత్సరము ఈ యొక్క సంవత్సరం యొక్క అంత్యము లోపల ఈ సమావేశం ఇచ్చి సమావేశం జరగడం కానీ నేను ఒప్పుకోవడానికి వీలవుతుంది. కానీ లేకుండా ఉన్నా ఈ సమస్యనే నాకు అవసరం లేదు. నేను చేయవలసినటువంటి ధర్మస్థాపన నేను సులభంగా చేయడానికి ఎంతైన అవకాశం ఉంటుందని.
0: If you continue to go to others, stretch your hand and ask for donations and for money. The district president concerned or the committee president or the state president, whoever it may be, who is concerned, unless he takes action and stops such behavior on the part of the members, it will be very difficult for me to continue to have responsibility for these organizations.
1: కొంతవరకు నువ్వు వాలంటీర్ వాచ్ అనగా ఈనాడు ఇంటి కూడా వృద్ధి చేశారు. ఇంత పెద్ద పెండా, ఇంకా అనేక రకమైన ఏర్పాటు కంటా ఒక్క కూలీ కూడా ఇక్కడ చేరలేదు. అది స్వామి చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడాను హృదయపూర్వకంగా తమ యొక్క దేహమును మనసును అక్కడ వంచి తృప్తి ఈ యొక్క ఘనకార్యాన్ని సాధించాలని కోరుకున్నారు.
0: If you have such sacred ideas of giving help, then the way to do it will be for you to join the organization and to lend your physical strength and whatever capacity which you can give for the organization. For example, this pandal here has been put up by various people who have worked selflessly. Not a single paid coolie has worked here. I know that the members, the devotees, have given their full heart and physical strength for erecting this pandal.
1: అయితే పెండాలు వేశారు కానీ ఈ కర్రలు గాని ఈ కాగితములు గాని డబ్బు పెట్టి కొనకుండా ఎక్కడ లభించాయని.
0: బట్ యూ మే ఆస్క్ యువర్ సెల్ఫ్, yes, they have put up the pandal by physical labor. How can these poles, how can these cloth, how can these paper come without getting money?
1: దీనికి చక్కని నిదర్శనము, ఆదర్శనము ఈ యొక్క ఈశ్వరదావే మనకు చూపిస్తూ వచ్చింది. ఈ పెండాలకు సంబంధించినటువంటి తడకలు కర్రలు కూడాను ఒక్కొక్క గ్రామంలో ఏర్పరచుకున్నటువంటి ఈ సొసైటీలు కొన్ని ఉంటున్నాయి. ఆ సొసైటీ వారే తీసుకుని వచ్చి, అయ్యా మా కర్రలు మీ సమస్యకు ఉపయోగపెట్టుకోండి, మా తడకలు మీ సమస్యకు ఉపయోగపెట్టుకోండి, మా పలుకులు మీ సమస్యకు ఉపయోగపెట్టుకోండి అని వారే వారు ఉత్తమమైనటువంటి కార్యంలో ఉప్పొంగి అందించినటువంటి పదార్థం చేసి.
0: An answer to these questions is coming from the good example of East Godavari itself. Whether the bamboo or the covering that has been used in East Bengal, those from different villages who have the bamboos and the covering, they have brought it and said, use our property for this pandal. Those who had paper brought the paper and said, use our property for this pandal.
1: మనం ఇట్టి సత్కార్యములందు పాల్గొనడానికి చూడుకున్నప్పుడు అట్టి సహాయము ప్రకృతి మనకు సహాయపడుతుంది.
0: The lesson which we have to get from this is, if with a clean mind we undertake any task, nature herself will help us in many ways for achieving that task.
1: దీనికి చక్కని ఉదాహరణ శ్రీరామచంద్రుడు సీతాన్వేషణ నిమిత్తమై అనేక రకములుగా తాను ప్రయత్నము కలపడం.
0: There is a very good example for this. This consists of Sri Ramachandra in many ways making an attempt to find out where Sita was.
1: Satyanveshana nimittamainatundi ee yokka anveshanalo kodulu gudukalu inka prakruti kodanu kurulu pandalu kodanu aa Ramachandra sahayanga chodukunnayi.
0: In this search for truth, Sri Ramachandra was helped by living things like monkeys, like squirrels, by non living things, stones, hills, mountains and so on.
1: ఆనాడు ఈ రామచంద్రుడు లంకకు పోవడానికి పెద్ద బ్రిడ్జి కట్టారు. కానీ ఆ బ్రిడ్జ్ ఎగిన ఈనాటి గవర్నమెంటే ఆనాడికి ఉంటుంటే కొన్ని కోట్ల వరకు ఏం చేసేటట్టు వారేను. కానీ ఒక్క కోతులు, ఏ ఇంజనీరింగ్ పాస్ చేయనటువంటి కోతులు ఆ యొక్క పరమ భక్తులైనటువంటి హృదయముల చేత ఆ పవిత్రమైనటువంటి బ్రిడ్జి నిర్మించి తద్వారా లంకను చేరుకోవడానికి కోరుకున్నారు.
0: In those days, an enormous bridge was built across the ocean. If such a bridge had to be built in these days, the government would have spent crores of rupees on such a construction. In those ancient days, monkeys, which never had any training or degrees in engineering, they undertook to build that bridge, and they were able to do it because they had devotion and they had the determination to serve the Lord.
1: Kaluka, atte devotion మన యందు ఉండినప్పుడే మనం ఎట్టి కార్యములైనప్పుడు సులభంగా సాధించుకోవచ్చు. కానీ ఈనాడు డివోషన్ డీప్ ఓషన్ లో ఉంటున్నారు.
0: When such a devotion is present in us, it is possible for us to achieve and to acquire any big thing that we wish to acquire. But today, instead of devotion, you are staying in a deep ocean.
1: కనుక మనము ఈ పవిత్రమైనటువంటి భక్తిని మనం అభివృద్ధి పరచుకోవడానికి తగిన ప్రయత్నం జరిపినప్పుడు స్వామి మీ చెత్తకు వస్తుంటాడు. స్వామిని మీరు ఆహ్వానం చేయనక్కర్లేదు, స్వామికి మీరు సాక్షి ఇవ్వనక్కర్లేదు. ఇది నా పని, నా యొక్క కర్తవ్య రీతిగా నేను వచ్చి మిమ్మల్ని ఆనంద పెట్టడానికి ఎంతైనా మనం తప్పక సిద్ధంగా ఉంటాను.
0: If therefore, when you have sacred devotion, when you promote sacred faith in yourself, then Swami himself will come to you. This is Swami's work. Swami has not to be invited. Swami has not to be welcomed. Swami's work and Swami himself will come to you.
1: Meeru parayi vaaru kaadu. Nenu mee vaarani. Meeru naa vaarani. నన్ను మీరు స్వాగతం చేయవలసినటువంటి అవసరమూ లేదు. నన్ను మీరు రక్షించుకోవడానికి తగిన ప్రయత్నం చేయవలసినటువంటి అవసరమూ లేదు. నేను రావటం నా హక్కు, మీరు రక్షించుకోవటం మీ హక్కు.
0: You are not strangers to me. I am yours. You are mine. You don't have to invite me. You don't have to welcome me. It is my right to come to you. It is your right to expect that I should come to you.
1: తల్లి తన కుమారుడింటికి లేక తమ బిడ్డలింటికి స్వేచ్ఛగా ప్రవేశిస్తూనే ఉంటుంటాయి. అమ్మా నా ఇంటికి రావని కోరేటువంటి పుత్రుడు ఈనాడు ఉండవచ్చు కానీ ఆనాడు.
0: Mother comes to the house of her children, of her son, freely and without invitation. The child does not have to ask the mother and invite the mother. That children who have to invite the mother to come to his own house may be existing today, but such children never existed in ancient days.
1: Dana, mana talli biddala yokka sambandhamu ee naadi talli biddala yokka sambandham vachindi kaadu. Mana talli biddala yokka sambandham aneyatvanti mana sambandhamu anadi kaalam nunchi vachedi sambandhame mana sambandham.
0: Kind of relationship between the mother and children that exists between you and me as mother and children is not a relationship of today. It is not one that is of today. It is existing from time immemorial.
1: కనుక నా నిమిత్తమై కూడాను మీరు ఈ విధమైనటువంటి ధనమును పోగు చేయడానికి పెడమార్గం పట్టడం మీరు నాకు కూడా ఇష్టం ఉండదు.
0: For the sake of me, if you take these wrong paths by which you collect money, this is something which I too will not like.
1: దీనికి మరొక ఉపమార్గం కూడా కనిపెట్టు వస్తున్నారు మన పరమ భక్తులు.
0: Our great devotees are also finding another side path for this kind of work.
1: దీనికి ఇంకొక రకమైనటువంటి మార్గము, ఇది అపమార్గమే కానీ కొంత ఇండైరెక్ట్ గా చేస్తున్నారు ఈ అపమార్గం.
0: This path which I am going to mention now is also the wrong path, but they are doing it in a sort of covered manner.
1: ఒక పుస్తకం ప్రారంభించడం, అందులో అన్ని అడ్వర్టైజెస్ ఇంతకుడు వేయటము, దీనిని ఒక తొలినూరు తొలగినూరు అని అంటారు. ఆ పుస్తకంగా తయారు చేసి అక్కడ నుంచి అడ్వర్టైజ్మెంట్ లోపల ధనమును కలెక్ట్ చేస్తున్నారు.
0: దే స్టార్ట్ ఏ బుక్, దే కాల్ ఇట్ ఏ సోవెనీర్. దే గో టు వేరియస్ పీపుల్ అండ్ దే అడ్వర్టైజ్ ఇన్ దట్ సోవెనీర్. దే బిగిన్ టు కలెక్ట్ మనీ ఫర్ దీస్ అడ్వర్టైజ్మెంట్.
1: కనుక ఈ విధమైనటువంటి మార్గము కూడాను సత్యసాయి సంస్థల్లో ప్రారంభం చేయకూడదు.
0: Even this kind of path by which you collect money should not withdraw into Sathya Sai.
1: ఇది కేవలం ఒక విధమైనటువంటి లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, ఇంకా కొన్ని క్లబ్లు, కార్ క్లబ్, బీర్ క్లబ్లు, ఇలాంటి క్లబ్ల వాళ్ళంతా చేసేటువంటి గ్రంథాలే కానీ సత్య సాయి సంస్థలు కూనుకోవచ్చు కానీ.
0: This kind of thing, this kind of camouflage by which we collect money is done normally by social clubs like the Lions Club, the Rotary Club, the Bar Club, the Beer Club and so on. But this kind of thing should not be done in such a size organization.
1: Advertisement lokala aneka rakamulainatunchi manaku andustuntaru.
0: In these advertisements, often they put forward many different kinds of things.
1: ఈ అపవిత్రమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ లోప ఈ పవిత్రమైనటువంటి సాయి యొక్క తత్వాన్ని, సాయి యొక్క రూపాన్ని ఇమిచ్చటము ఇది ఏమాత్రం కూడా సరైన మార్గం కాదు.
0: అలాంగ్ విత్ సచ్ అన్సేక్రెడ్ అండ్ అబ్సీన్ అడ్వర్టైజ్మెంట్ టు ఇన్క్లూడ్ మెసేజెస్ అండ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సాయి ఇస్ నాట్ ఎ రైట్ థింగ్.
1: అయితే మంచి చెడ్డలు జగత్తులకు ఒక సకలమైనటువంటిగానే ఉంటున్నారు.
0: But good and bad for this world appear to be proper and they are parts of this world.
1: Gulabiki oka mundu maatrame kaadu pushpam kudanu cheri untaru.
0: In the rose it is not only the thorn but there is also the flower.
1: There is no rose without thorn. Ee thorn lekunda rose undadaniki veedu kaadu.
0: There is no rose without a thorn. It's not possible for a rose to exist without a thorn.
1: Aithe manam thorn cut cheyakunda thorn cut cheyali.
0: But we should take the flower without touching the thorn.
1: ఆ విధమైనటువంటి మార్గాన్ని మనం అవలంబించడం లోపల ఎంతైనా ఆదర్శాన్ని మనం నిరూపించడానికి వీలవుతుంది.
0: ఇఫ్ వీ కెన్ టేక్ టు సచ్ మెసేజ్ then there will be a possibility of our showing an ideal example.
1: Kanuka, ఇట్టి ఉత్తమమైనటువంటి యొక్క ఆదర్శాన్ని మన సత్యసాయి సంస్థలు చూపడానికి ప్రయత్నం చేయండి. మీరు చేతనైతే ఏదో గొప్పగా చేసుకోవచ్చు, లేకపోతే సాయికి ఈ విధమైనటువంటి ఆడంబరములు, ఈ విధమైనటువంటి అనవసరమైనటువంటి ఖర్చులు సాయి ఏమాత్రం కూడా ఇష్టపడదు.
0: If you can follow such ideals and set an ideal example, you can certainly organize functions under the Satyasai organization. But if you cannot do it, Satyasai will never like such external proud manifestations and lavish expenditure and decoration.
1: సాయిని మీ ప్రాంతం తీసుకుని పోవాలని ఆశిస్తున్నారా? మీకు శక్తి లేదా? చాలా సంతోషం. మీ శక్తి ఏ శక్తి? భక్తి యొక్క శక్తి, ప్రధానమైన శక్తి. కనుక ఈ విధమైనటువంటి పెండాలు ఏం అక్కర్లేదు. ఒక మైక్ ని ఏదో కష్టంగా మీరు సాధించండి. నేను భయంలో వచ్చి నిల్చుకొని చక్కగా నేను వారికి ఆ ఆనందాన్ని అందించి నేను తప్పక మీకు కూడా సంతృప్తిపరచడానికి వీలవుతుంది. ఈ విధమైనటువంటి ఆడంబరం కోసమై అనేక రకమైనటువంటి పాటు పడి ఈ ధనము ప్రోగు చేసుకుని కట్టగలటువంటి స్థాయి ప్రశాంతనీయం చేయని చక్కనే ఈ యొక్క సంస్థల్లో ఒక కలహము ప్రారంభం కావటం రెండు ఆ విధంగా జరుగుతూ వస్తున్నాయి.
0: You want Sai to come to you. If you do not have the strength by which to put up all these appearances like this pandal, very good. What is your strength? Your strength essentially is the strength of devotion. That should be the strength which should take Sai. If you do not have the money by which to put up such a lavish pandal, you just get a microphone somehow or other. I will come and stand in front of the microphone in the open yard and give you necessary happiness. You should not go off.
1: అదునో పెట్టడానిక మన వాలంటీర్స్ కావాల్సినంత మంది ఉంటున్నారు. మంచి దేహ పుష్టి కలిగినటువంటి వారంతా ఉంటున్నారు, మంచి ట్రైనింగ్ కలిగినటువంటి వారంతా ఉంటున్నారు. అందులోపల ఈ వాలంటీర్ వర్క్ చేయడం లోపల నయా పైసా కూడా నువ్వు ఎంత ఉండొచ్చు కదా.
0: It is a matter of controlling the large number of visitors who come. We have many devotees who are volunteers, who are strong, who are hefty, who are trained people, and there is no need to spend even a naya paisa in getting these devotee volunteers to give you the work of controlling the visitors.
1: Indriye kaga marak konni konni chinna chinna vishayalu kuda nu mee drishtiki andistunnam.
0: Not only this, there are some small things which I wish to bring to your notice.
1: ఒక గ్రామంలో ఒక చిన్న సమస్య ఉందనుకోండి.
0: లెట్ అస్ సే ఇన్ వన్ విలేజ్ దేర్ ఇస్ అ స్మాల్ ఆర్గనైజేషన్.
1: ఆ సమస్యలో ఒక 10 మంది మెంబర్స్ గా చేరారు.
0: ఇన్ దట్ ఆర్గనైజేషన్ 10 పీపుల్ హావ్ జాయిన్డ్ యాజ్ మెంబర్స్.
1: ఆ 10 మంది 10 రూపాయలుగా డొనేషన్ చేస్తున్నారు, 100 రూపాయలు తయారు చేస్తున్నారు.
0: These 10 members in that village have donated 10 rupees each and have collected a total sum of 100 rupees.
1: అందరూ సౌమ్యమైనటువంటి రీతిగాని అందించారు ధనం.
0: All of them have added their donation in the same extent and to the same manner.
1: ఆ సమయంలో నన్ను ఆ గ్రామంలో ఆహ్వానించి ఆ 10 మంది మెంబర్స్ లో ఉన్నటువంటి ఒక మెంబర్ ఇంట్లో మాత్రమే నన్ను ఉంచుకుంటాడు.
0: At that time, they invite me to that village. And one of these 10 people, who is a member, one member out of these 10, he plays the host for my stay.
1: ఆ సమయంలోపల తిరిగి కొన్ని కార్యక్రమాలు వచ్చడం వల్ల నేను తిరిగి ఎవరింటికి పోవడానికి వీలు కానటువంటి స్థితి లోపల నేను తిరిగి నాకు ప్రశాంతనీయం బయలుదేరినా నేను 10 ఇచ్చాను, నీవు 10 ఇచ్చావు, స్వామి మీ ఇంటిలోనే ఉంచుకున్నావు, నా ఇంటికి పంపలేదు.
0: The question should be asked, we all pay the same amount, we are all equal members of the organization, why did you have Swami only in your house? Why did you not let Swami visit our houses? This quarrel begins to start.
1: ఈతో ఇంత మాత్రం అణిగిపోవటం లేదు, స్వామిని కూడా నువ్వు కొంతవరకు ఆ యొక్క అపోహల్లో చేర్చడానికి కోరుకుంటుంటారు. స్వామికి ధనవంతులంటే ఇష్టము, ధనం లేని వారి ఇంటికి రావటం లేదు అనేటువంటి కొన్ని అపవిత్రమైనటువంటి వాక్యాలు కూడా అందుకు చేస్తూ వస్తుంటారు.
0: The quarrel does not end here. They go further and bring Swami into the quarrel. They say, Swami likes to be with the wealthy people. Swami does not want to go to the poor people. And thus they begin to attribute motives to Swami's action.
1: నాకు స్త్రీల వల్ల వచ్చేటువంటి నష్టము కానీ ధనవంతుల వల్ల వచ్చేటువంటి ఆదాయం కానీ రెండు లేదు.
0: I have no loss which will come to me from poor people. I have no gain which will come to me from the wealthy people. I am neither of these.
1: నాకు ధనము తక్కువైతే కదా నాకు ధనవంతులు అవసరం.
0: If I have lack of wealth, then I need wealthy people.
1: నాకు ప్రపంచమంతా నా ధనమే, ఈ ధనవంతుతో నాకు వచ్చేటువంటి ధనమే.
0: The whole universe is my wealth. what is it that I will get out of these individual wealthy people?
1: Kanuka nenu dhanamuni yenaadukodanukodanu aashinchadaniki koonukonu aa dhanaadane atvantidi naaku aa aashaku chaala kotlamaina dooramlo untundi.
0: I will never undertake to want to get wealth. The kind of desire for the possession of health is something which is crores of miles distant from my own thoughts.
1: Aithe aasti dhanavantula intiyo ante digadaniki kaaranam kodunu meeku telapadaniki nenu aanandistunnanu.
0: But I have the pleasure to let you know the reason behind my going to the houses of such wealthy persons.
1: Aithe ee dhanavantulaku కొన్ని విధమైనటువంటి కర్మ మార్గంలో ప్రబోధించాలా అనేటువంటిది ఒక కారణం. రెండవది ఏమిటంటే కొన్ని వేలాది జనముల కంటే కూడా తగినటువంటి యొక్క వసతి తగినటువంటి యొక్క ఏర్పాట్లు కూడా వారు చేయడానికి కొంత అవకాశాలు ఉంటున్నాయని రెండవ కారణం. మూడవది ఏమిటంటే నేను నివసించడానికి కానీ వచ్చినటువంటి వారు అక్కడ నా కోసం నిమిత్తమై కాచుకోవడానికి కానీ కొంత అనుకూలమైనటువంటి గృహములుగా ఉంటుంటారని కూడా ఇది మూడవ కారణం. ఈ మూడు కారణములు కూడా ప్రధానమైనటువంటి కాకపోయినప్పటికీ ధనవంతుల యొక్క ఆధీనము లోపల వేలాది వర్షంతా కూడా ఉంటుంటారు. ఒక్క ధనవంతుని చక్కజేసుకున్న వేల మంది ప్రజలంతా కూడా చక్కబట్టడానికి ఎంతైన అవకాశం ఉంటుంది. అయితే ఈ ధనవంతులకు కొన్ని విధమైనటువంటి ధర్మ మార్గములు ప్రబోధించాలా అనేటువంటిది ఒక కారణం. రెండవది ఏమిటంటే కొన్ని

0: ఒక్క ధనవంతుని చెక్క చేసుకున్నా వేల మంది ప్రజలంతా కూడా నువ్వు చెక్కబట్టడానికి ఎంతైన అవకాశం.
1: వన్ ఆఫ్ ది రీజన్స్ వై ఐ డూ సచ్ ఎ థింగ్ ఈస్ టు బి ఏబుల్ టు షో టు దీస్ వెల్తీ పర్సన్ వాట్ రైచువస్ కాండక్ట్ ఈస్ అండ్ వాట్ ఈస్ ది ప్రాపర్ వే ఆఫ్ లివింగ్. The second reason is that thousands of people come there and those thousands of people will want to have some conveniences by which they can have my darshan. These people are able to provide that. The third reason is number of others will accompany me. There are so many people coming, they have all to live. There are comforts available by which they can provide their staying place for these people. These three reasons exist, but they are not the primary ones. The real primary reason is a wealthy person has thousands of workers working under him, either in his company or in his organization. If I said right, one person in this wealthy man, these thousands of workers who look to him for an ideal and example have a chance of improving themselves.
0: Kanuka, pettalainatundi varini, adarshavantuluga teerchididdutane naaku lakshyam. Evaru ee vidhamga anukunnappudu nenu daanini lekka cheyali.
1: Whatever others may say, I do not care what they say, but it is my objective to set right and correct people who are in positions of authority and wealth.
0: అది వారి వారి యొక్క బుద్ధి యొక్క హద్దులు పట్టే ఈ భావంలో ఉంటాయి, కానీ నాకు బుద్ధికి అతీతమైనటువంటి భావం కనుక దీనిని అర్థం చేసుకోవటం వారికి సాధ్యం కాదు.
1: To such people, such small ideas come because of their own limited vision. People with limited vision can never understand my ideal, which have no limitations of this kind.
0: అంతే కాదు, ఈ ధనవంతులు ఏంటి ఇంద్రియములు ఎరగాలి కూడాను వారికి భక్తి లేక నేను చేరిపోవటం లేదు. వారి కూడాను పరమ భక్తులుగాను పవిత్రమైన చిత్తం కలిగినటువంటి వారుగా కూడా ఉంటున్నారు.
1: ఇట్ ఇస్ నాట్ that I am going to the houses of these wealthy persons in spite of the fact that they have no devotion. Amongst them, there are many people who are intensely devoted and who have a firm faith.
0: మీరు కేవలము బయట ప్రదేశంలో ఉన్నటువంటి లౌకిక దృష్టిని మాత్రమే మీరు ఏకాగ్రపరచుకుని ఆ ధనముల ఎందు మాత్రమే మీ దృష్టి కొంతవరకు లీనం గావిస్తున్నారు, కానీ నేను గుణముల ఎందు మాత్రమే చేరి దానిని పరిశోధన కలుస్తున్నాను.
1: You are only looking at the external appearance of this person, the worldly form and the wealth which he has. But I am looking at the inner self of that person and I am examining his attributes and his guna.
0: ఈ అతి గుణ ధనమే ప్రధానమైనటువంటిది, కానీ ఈ తుచ్చమైనటువంటి వచ్చి పోయేటువంటి పాసింగ్ హౌస్ వంటి ఈ ధనాన్ని నేను ఏమాత్రం కూడా లక్ష్యం పెట్టుకోవటం.
1: What is important are his qualities, and that is his wealth. But the kind of wealth which you have in mind, such as the material wealth, is like a passing cloud, and I attach no importance to that kind of wealth.
0: Kana, manavu, yavaru, pettavaru, yavaru, ధనవంతుడు అని కట్టిగా మనం విచారం చేసి ఎవరు సంతృప్తివంతుడిగా ఉంటుంటాడో వాడే నిజమైనటువంటి ధనవంతుడు, ఎవరు సురాశాపరుడుగా ఉంటుంటాడో వాడే మహాభీతవాడు.
1: If we really make the inquiry, who is a wealthy person? Who is a rich man? That rich man is a contented man. Everyone who has satisfaction, everyone who is contented, he is the rich man. One who has no satisfaction, one who has unfulfilled desire, he is the poorest man.
0: కనుక మనము ఈ యొక్క ధనవంతులు దరిద్రులు అనేటువంటి ఖేదములు మన సత్యసాయి సమస్యలు ఎందుకున్నటువంటి సత్యులందే ఈ అపవిత్రమైనటువంటి భావము చేరుతున్నారంటే ఇట్టి సత్యులు కూడాను ఈ సమస్యలో చేరడానికి తగినటువంటి అధికారులు సాధనకులను నొక్కి చెప్పడంలో ఏ సందేహం ఉండదు.
1: ఇట్ అనౌన్స్ ది మెంబర్స్ ఆఫ్ అవర్ ఓన్ ఆర్గనైజేషన్ దీస్ డిఫరెన్సెస్ ఆఫ్ బీయింగ్ రిచ్ అండ్ ఆఫ్ బీయింగ్ పూర్ ఆర్ క్రీపింగ్ ఇన్ దెన్ One has to say, without any hesitation, that such persons do not deserve to be members of our organization.
0: నిజముగా మన భారతదేశమందు నాస్తికత్వం అభివృద్ధి కావడానికి ఎట్టి ఆస్తిక గురకాలం వేసుకుని నాస్తికత్వాన్ని లోపల లోపల పెంచుకుని పోయేటువంటి ఈ సమస్యలు ఎందుకు ఉన్నటువంటి వారే దీని మూల కారణాన్ని చెప్పక తప్పదు.
1: If in our country disbelief is being promoted, it is because of such people who, for external appearances, say that they are believers and they put on appearance, a cloak of being a believer, and yet he is a disbeliever. It is because of such people that in our country disbelief is on the increase.
0: Yastika, astika, nastika, astika, nastika anekinte rendu padavulu yendu nastikudaina manchi vaade kaani astika nastikunu maatram nammakudu.
1: In the various kinds of people, the believers, the non-believers, and the believing non-believers, it is good to be either a believer or a non-believer. You should never trust a believing non-believer.
0: Kanuka, manam ee samasyalu yandu cheri kudanu ee vidhamaina tuchcha

0: మన హృదయంలో పెట్టుకున్నామంటే నిజముగా ఇది అభివృద్ధికి ఉత్తమమైనటువంటి మార్గంలో కావు.
1: Which means that we, being members of this organization, and yet if we have such mean ideas in our minds, this is not right.
0: కనుక మీరు అధ్యాత్మ కృష్ణ లేక అధికార కృష్ణను రెండునూ దూరం చేసి మీరు ఆర్థిక కృష్ణం అనేటువంటిది ఆధ్యాత్మిక కృష్ణగా మీరు మార్చుకున్నప్పుడే సరైనటువంటి ఆనందాన్ని అనుభవించడానికి వీలవుతుంది.
1: If you are capable of shedding this desire for wealth, this desire for authority and position, and in their place promoting your mind a desire for spiritual realization, then it will be the right thing and you will be the correct members of the organization.
0: నేను అప్పుడప్పుడు ఈ ధనం విషయమై కొన్ని పాటల కింద కూడా మీకు తెలుస్తూ ఉంటాను. నిద్ర లేచిన దారి నిద్ర పోదాక ఆస్తికై కుస్తీలు వేస్తారయా, రూపాయి కోసమై లోపాయికాయిగా అడ్డమైన గట్టి తింటారయా.
1: From the time you get up from your sleep until the time you go back to sleep, for the sake of wealth and acquiring some money, you do all kinds of objectionable things. For the sake of 1 rupee, you get into quarrels and you tell as many lies as you can for acquiring this 1 rupee.
0: Ranga linga yantu donga mokkulu mokki panganamu prajaku pedataraya.
1: You pretend, you talk of Ranga, you talk of Linga, and you pretend to be a great devotee, but you deceive the entire mankind.
0: Itaru erugakunna Ishwarum gedugada.
1: Even if others do not know this, does not the Lord Ishwara know all your deceit and your pretension?
0: Tagina phalamunu anubhavistaraya.
1: You will get the necessary results out of your deceit.
0: Kanuka manamu yeyindiga tirugutunnamante ఏదో కొంతవరకు విశ్రాంతి లేనటువంటి యొక్క కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా ధన నిమిత్తమై మనం సేవలు పడుతున్నామే కాని దయ నిమిత్తమై దైవ నిమిత్తమై ధర్మ నిమిత్తమై ఎవరు కూడా ప్రయత్నం అంత తీవ్రంగా కలపటం లేదు.
1: Mostly all our efforts as if we have no leisure at all are being directed towards acquiring money. Nobody is spending his energy towards acquiring kindness, towards acquiring divine grace.
0: పుట్టినప్పుడు ఏడ్చినారు.
1: When you were born, you cried.
0: ఇచ్చినప్పుడు ఏడ్చినారు.
1: When you died, you cried.
0: మధ్య ఎన్నో విషయాలకు ఏడ్చినారు.
1: Many times during the birth and death, you have cried for many things.
0: ధర్మజ్ఞాని గణ అవతరింప దానిని తప్పించడానికి ఏడ్చినారా?
1: When the karma or righteousness was declining, have we ever cried to be able to halt this decline? Or have you ever cried to promote karma? For what did you cry? Did you cry for the sake of crime?
0: దీని కోసం ఏడ్చినట్టుగా ఆ దైవం కోసం ధర్మం కోసం ఏడిస్తే దైవం ఎంత నీకు సాక్షాత్కారంగా రాత్రి ఒక కథన కూడా గ్రామాల్లో మీరు చూశారు. ఏమీ తెలియనటువంటి మూర్ఖుడు విద్యార్థులు తాను కేవలం ఏదో ఒక విధమైనటువంటి మూఢ భక్తితో భగవంతుని ప్రార్థించుకుంటూ భగవంతుడా నేను పెట్టినటువంటి పాలు ఆరగించలేదా అని తన యొక్క జీవితం అనే త్యాగం చేయడానికి పూనుకునేటువంటి ఘటనని ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అదే నేను 11 సంవత్సరములకు దూరము ఈ గోదావరికి వెళ్ళినప్పుడు నేను కాపు కూటేశ్వరి అనేటువంటి కథను చెప్పి అది ఈ సమీపంలోనే ఉంటుందని చెప్పి దానిని ఆ టీచర్స్ విని పిల్లల కంటూ దాని యొక్క విధమైన దృశ్యముఖంగా రాత్రి ప్రదర్శించేసినారు. కనుక మనకు ధనము కాని విద్య కాని ఇంకే విధమైనటువంటి జనబలం కాని విజబలం కాని భక్తికి అవసరం లేదు. గుణబలమే ప్రధానమైనటువంటి అవసరం. కనుక మనము ఏదో ఒక మూఢభక్తి కిందనైనకూడదు భగవంతుని తీవ్రంగా విశ్లేషించి ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి తగిన ప్రయత్నం కలిగినప్పుడు తప్పక భగవంతుని అనుగ్రహం అనేటువంటిది మీకు తప్పక లభిస్తుంది.
1: Have you ever cried for the sake of God? Have you ever cried for the sake of karma? You have cried for so many things. The same thing had been depicted last night in a drama. The devotion which was shown on the part of an unsophisticated and illiterate person, the intense devotion by which he was praying to the Lord that he should come and take the milk which was given by him as an offering, resulted because of the purity of his devotion in the Lord coming and taking the milk. 11 years ago, when I visited Rajahmundry at Godavari, I gave a story of Kakakuteshwara and I told them of this incident. The teachers had remembered that incident and to these boys this incident, and they had put on drama this very incident. And that shows that our devotion does not need either the possession of wealth or being very educated and intelligent. What is needed is unadulterated, unsophisticated devotion to God. God will surely appear and give His grace if you have intense devotion.
0: Manamu, లోపల సంస్కరించి చేసుకోవడానికి తగినట్టు ప్రయత్నం చేయాలి. మన సంస్కారం అనేటువంటిది లోపల ఉన్నటువంటిదే కాని పైన ఉన్నటువంటిది కాదు.
1: We must purify or cleanse our inner self. The purification or cleaning up is something which is inside, it is not external.
0: పుట్ట మీద మర్పించిన పాము మరణమందున తనువృత దండించిన విజయ భోగమునందున ఆకలి తప్పును మానినంత ఆత్మజ్ఞాని కాదవున.
1: If we strike on the anthill, is the snake inside the anthill going to die? If you punish your body, is the inside of the body going to be cleaned up? If you give up food because of your hunger, is your atma going to be purified?
0: Tanavaro teliyakunna tattvajnanam edukkunnu.
1: If one does not know who he himself is, how is he going to get knowledge of the divine?
0: Kanuka tanaku taanu telusukovadaniki tagina prayatnam cheyandi kani edo prapancham lopala manam edo saadhistunnamani nenu ee karyamlo okka palgunnanani kani ee ahankara tattvalaku ee maatram kodu kaanivvaka adhikaram aneetundi daniki oka vidhamaiti uttama gunavantuluga unnatundi yokka tattvanni manam teechukovali tappa నాకు అధికారం కావాలి, అతను నాకేం చెప్పదు, నేను అతని మాట ఎందుకు వినాలి అనేటువంటి యొక్క తారతమ్యాలు కూడా మన సంస్థలో కొంత బయలుదేరుతున్నాయి.
1: విత్ ఆల్ హ్యూమిలిటీ ట్రై అండ్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ హూ యు ఆర్. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇఫ్ యూ గో అబౌట్ ఇన్ ది వరల్డ్ అండ్ థింక్ దట్ యూ కెన్ అచీవ్ వన్ థింగ్ అండ్ అనదర్, ఇఫ్ యూ డెవలప్ ఎ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ఈగో టు యువర్ ఓన్ కెపాసిటీస్ అండ్ ఇఫ్ యూ వాంట్ పొజిషన్ అండ్ అథారిటీ, దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెన్ అచీవ్. You cannot go on asking, why should I listen to somebody else? Why should he not listen to my position of authority? This kind of thing will only promote ego and will not lead you anywhere.
0: ఇది ఆరవ సమావేశమునందైనా కూడా మన యొక్క అహంకార భావము కొంతవరకు అణగద్రొక్కుని ఈ గుణ ప్రకృతి సంబంధం నుంచి కూడా ఈ స్థిర ప్రకృతి సంబంధంలోకి ప్రవేశించడానికి తగిన ప్రయత్నం చేయాలని ఆశిస్తున్నాను.
1: At least in this sixth assembly of ours, I am hoping that you will suppress all matters relating to your person and your ego, and that you will make an attempt to travel from being in the worldly matter to spiritual matters and relating to the divine. Hope you will be able.
0: Kanuka, meer ee ahankara prakriti nunchi kodanu aatmatattva prakriti yandu praveshinchi sananda tattvanni sadhulokala meer andukovadaniki prayatnam cheyandi.
1: You must make an attempt to move from the aspect of ego to the aspect of atma. By moving to the aspect of atma, you will be able to experience Sachidananda. By such experience of Sachidananda, you will be able to do good to the society in which you live.
0: ఈ విధమైనటువంటి యొక్క క్రమశిక్షణను తగినటువంటి యొక్క బాధ్యత కలిగినటువంటి యొక్క డిసిప్లిన్ ప్రశ్నిస్తూ చేత ప్రశ్నించే వారు ఇది మరింత జాగ్రత్తగా గమనించాలని కూడా నేను ఆశిస్తున్నాను.
1: Such discipline contained in all these statements, positions who are holding responsibility, the district president, the state president, they should observe, even with the greatest care than the other members, the rules of this discipline.
0: అనేక మంది సమస్య యొక్క సభ్యులు కూడాను ఆధ్యాత్మిక మార్గంలో కూడాను ఇట్టి నిబంధనలు ఎందుకు అని కూడా కొన్ని కొన్ని ప్రశ్నలు వేసుకుంటారు.
1: Many members who are members of our organization ask silly questions like, is for a spiritual organization or such rules and regulations also necessary?
0: దేనికైనా కూడాను ఒక విధమైన క్రమశిక్షణ లేకుండా అయినకపోతే ఆ సాధన పూర్ణత్వం కాలేదు.
1: వాట్ ఎవర్ ది టాస్క్ మే బి, ఫర్ ఎవరీ టాస్క్ అన్లెస్ దేర్ ఆర్ సమ్ డిసిప్లిన్స్ అండ్ సమ్ రూల్స్
0: ఒక చిన్న మొక్కను మన పెరటిలో నాటుకున్నప్పుడు దానికి కొన్ని రకములైనటువంటి యొక్క తెలిసి పట్టుకుని దానికి తగినటువంటి రక్షణ కూడా మనం అందించుకోవడం మనకు నిత్య అనుభవం.
1: When you put in even a small plant in your backyard, in order that the plant may be safe and grow, we know as a matter of our experience that we put a small fence around it and protect it.
0: ఆ యొక్క ఫెన్స్ లేకపోతే కొన్ని రకములైనటువంటి యొక్క జంతువులు అనగా మేక, గొర్రె, పశువు ఇలాంటివంతా వచ్చి ఆ మొక్కను ధ్వంసం చేయడానికి పోతుంది.
1: ఇఫ్ దేర్ ఇస్ నో సచ్ ఫ్యాక్ట్ అరౌండ్ దట్ ప్లాంట్ వేరియస్ యానిమల్స్ గోట్ షీప్ అండ్ సో ఆన్ దే కమ్ అండ్ దే ట్రై టు డిస్ట్రాయ్ దిస్ ప్లాంట్.
0: అది ఏ పెద్ద వృక్షంగా మారినప్పుడు దీనికి పూర్వము ఆ వృక్షమును ఆ మొక్కని హింసింపజేసేటువంటి యొక్క ఈ గొర్రె మేక పశువులు అంతకూడదు దాని చల్లని
1: when this very same plant grows into a big tree, these animals, the very same animals, the goat and the sheep, which at one time came in order to destroy the plant, they come again. For what purpose? For the purpose of enjoying the cool shade of this big tree.
0: మరి యొక్క ఆధ్యాత్మిక మొక్క అతి చిన్నదిగా ఉండినప్పుడు దానికి క్రమశిక్షణ అనేటువంటి కంచి కట్టుకోక తప్పదు.
1: In the same manner, when our own spiritual plant is a small, tiny thing, it is necessary that we should have a fence around that spiritual plant.
0: అదే పెద్ద వృక్షంగా మారిపోయినా నిన్ను ఏ హింస ఇచ్చేటువంటి జంతువులను సమీపించినప్పటికీ నీ చల్లని ఆనందాన్ని అనుభవించిపోతాయే కానీ నిన్ను ఏమాత్రం కూడా
1: When the same spiritual plant has grown into a big tree, it does not matter what evil intention things come near you. They will only experience the coolness, the peace of mind which you have as a big tree and they will not cause any harm.
0: అదే విధముగానే మరొక చిన్న ఆదర్శము.
1: In the same manner, there is another small example.
0: ఒక చిన్న అగ్గి పుల్లను తీసి మనము ఎండినటువంటి పుల్లలు దానిపైన పెట్టినప్పటికీ ఆ అగ్గి పుల్ల యొక్క అగ్గి ఆరిపోవడానికి కోరుకుంటుంది.
1: When we strike a small matchstick and take considerable amount of even dry wood and put it on this matchstick, the result will be to extinguish the flame of the matchstick.
0: అదే ఒక అగ్ని ప్రజ్వలిల్లుతూ అరణ్యములో తాను వేదిత్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి సమయంలో పచ్చి అరటి చెట్లు తీసుకుని పోయి వేసినప్పటికి భస్మం చేస్తుంది.
1: ది సేమ్ ఫైర్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఎ లార్జ్ ప్రపోర్షన్ ఇఫ్ ఇట్ ఈస్ బిగ్ లైక్ ఎ ఫారెస్ట్ ఫైర్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ బ్లేజింగ్ ఇన్ ఎ ఫారెస్ట్ దెన్ ఈవెన్ ఇఫ్ యూ టేక్ డ్రై ఈవెన్ ఇఫ్ యూ టేక్ green plants and leaves and green plantains and put them into this big forest fire, they will be consumed and they will burn.
0: అదే విధంగా నీ లోపల జ్ఞానాగ్ని చాలా చిన్నదిగా ఉంటున్నప్పుడు సర్వ సమాన బాణాన్ని దానిపైన వేసుకుంటున్నా తప్పక నీలో ఉన్నటువంటి యొక్క ఈ ఆధ్యాత్మిక జ్ఞాన జ్యోతి కూడా మారిపోవడానికి కోరుకుంటుంది.
1: ఇన్ ది సేమ్ మేనర్ వెన్ ది ఫైర్ ఆఫ్ విజ్డమ్ ఇన్ యూ ఈస్ a small one and is not a big one and if you put on that this heavy load of having to treat everyone in an equal manner then there is a chance of this small tiny fire of wisdom itself being extinguished.
0: అదే నీలో జ్ఞానాగ్ని ఈ యొక్క దేహమును కాని మనసు కాని బుద్ధికి కాని అతీతమైనటువంటి స్థితి ఎందు నీవు ఉండినప్పుడు సర్వ సమానత్వం అనేటువంటి భారాన్ని అది భరించుకోవడానికి ఎంతైనా భద్రంగా ఉంటుంది.
1: ది సేమ్ ఫైర్ ఆఫ్ విజ్డమ్ ఇఫ్ ఇట్ ఈస్ సో బిగ్ అండ్ ఇట్ ఎక్సెల్స్ అండ్ ఎక్సీడ్స్ యువర్ ఓన్ అటాచ్మెంట్స్ టు వేరియస్ థింగ్స్ then any heavy burden of having to look at everything with an equal mind that will be it will be able to take this burden and will not be extinguished.
0: Unnadi chinna shakti vesedi pedda bharam ee eritiga bharinchukogalu.
1: If what you have is a small capacity, small strength, if you put a heavy load on that, how is it going to bear it?
0: Kanuka manamu ee samasthalo lopala ఉండినటువంటి సమయం లోపల ఇటు సమర్థము అనేటువంటి దానిని వాదించడము సమయస్ఫూర్తిగా అని అనుకునే కానీ ఇది హృదయపూర్వకంగా ఉండే పనులు కాదని వాటిని ప్రకటన పెట్టాలి.
1: When we are in this organization under those conditions, argument about treating everything as an equal, it is only a word and we have to set it aside because it does not come from the bottom of our heart.
0: ఇది ఆత్మస్వరూపులారా ఈ విషయములంతా కూడా కేవలం మీ యొక్క భవిష్యత్తు లోపల భద్రమైనటువంటి యొక్క మార్గమును ప్రవేశింపచేయటానికే వచ్చినటువంటి కానీ లేక మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి కానీ లేక మిమ్మల్ని ఒక విధమైనటువంటి యొక్క హీన స్థితిలో చూడటం కానీ కానేదని కూడా మీరు భావించాలి.
1: The Atma-Sarupa, all these rules and regulations regarding the organization should be looked upon by you as having been created in order to secure your future, in order to provide the necessary protection for you in future. You should not look at them as being constituted either to discourage you or to look upon you as people who need not be given freedom.
0: Kani ee prasthita paristhiti endu స్వామి చెప్పేటువంటి మాటలు, స్వామి బోధించేటువంటి పలుకులు నీకు సుత్తి ఏటుగాను కత్తి కోర్తుగాను నీకు అనుభవించవచ్చు, లేక అగుపించవచ్చు. కానీ భవిష్యత్తులో ఇవే చక్కని పూల పాటలుగాను మల్ల ఊటలుగాను వేల ఊటలుగాను మీరు ఆరగించడానికి తగిన అవకాశం ఉంటారు.
1: ఇన్ ది ప్రెసెంట్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ది వర్డ్స్ దట్ ఆర్ బీయింగ్ అటర్డ్ బై స్వామి ఆర్ ది ఐడియల్స్ దట్ ఆర్ బీయింగ్ పుట్ బిఫోర్ యూ బై స్వామి మే లుక్ వెరీ హార్ష్, they look like strokes which are being given to you in a very painful manner. But as time goes on, for your own future, you will see them that they lay the flowery path for attaining all our ideals.
0: మీ పైన అమితమైనటువంటి ప్రేమాదయాలు ఉండటం చేతనే మీ అభివృద్ధిని అమితంగా ఆశించే మీ ఉన్నత స్థితిని అమితంగా నేను ప్రేమించే మీ కీర్తి ప్రబోధన చేయడానికి నేను ఆనందంగా కూనుకున్నాను. కానీ మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి కానీ మిమ్మల్ని నిస్సహంలో చేర్చడానికి కానీ నేను ఏమాత్రం కూడా కూనుకోలేదు.
1: I have undertaken to tell you these things because I have infinite amount of prema for you. I have kindness towards you which has no limit. Having your own prosperity and your own well-being in my mind, I have undertaken to tell you these things. These things have not been told to you either to discourage you or to remove the amount of enthusiasm that is already in you.
0: అమితంగా ప్రేమించినటువంటి బిడ్డకు ఏదైనా రోగం ప్రాప్తించినప్పుడు ఆ తల్లి అమితమైనటువంటి యొక్క పత్యం కొడుము పెట్టడానికి కోరుకుంటుంది.
1: If a mother loves a child excessively, and if that child is unwell, the same mother will undertake to give such strict diet to the child.
0: నిజముగా ఆ బిడ్డపైన అంత ప్రేమనే గాఢమైన ప్రేమనే లేకపోతే ఈ పత్యం అంత తీవ్రంగా పెట్టదు.
1: If really the mother has not got such deep affection to the child, the mother will not put in such an amount of strictness into the diet to feed the child when the child is ill.
0: ఈ పత్యము లోపల ఏ కించిత్తు తప్పినప్పటికీ నా బిడ్డకు ఏ ప్రమాదం వస్తుందో అని అమితమైనటువంటి ప్రేమతోని అమితమైనటువంటి కఠినమైనటువంటి ఒక పత్యం పెడుతుంది.
1: Owing to the fear that any small deviation from the prescribed discipline in feeding the child may result in small illness to the child, it is because of the great fear arising out of intense devotion and affection to the child that the mother will take such a harsh path.
0: అదే విధముగానే మీరందరూ కూడాను తాయి మాతకు పరమ ప్రీతికరమైనటువంటి బిడ్డలుగా ఉండటం చేతనే మీ యొక్క మనసు అనేటువంటి ఆరోగ్యము చెడిపోవటం చేతనే దానికి ఈ కఠినమైనటువంటి పత్యము పెట్టి మీ ఆరోగ్యాన్ని అభివృద్ధి కోరేటువంటి నిమిత్తంగా నేను ఈ విధమైన ప్రసంగం జరుపుతూ వచ్చాను.
1: I in the position of Sai Mata, of Mother Sai, for all of you who are the children for whom I have great affection, and because I realize that the health of your mind needs the strict treatment in order that the disease of mind may be removed, I have given you this harsh disciplinary track.
0: నాకు మీకు అవినాశాల సంబంధమైనటువంటిది ఆత్మరూపంగా ఉంటుండాలి. నేను ఇప్పుడు బయట ఉన్నటువంటి వారందరికీ వెళ్లి ఈ విధమైనటువంటి యొక్క ప్రబోధం నేను సార్థకం లేదు.
1: Between me and you, the connection is an inseparable connection. Because of this inseparable connection which exists through the Atma, I am preaching you these things. I do not go and preach similar things to people who are outside.
0: Kanuka, meeru itti uttamainatundi bhavamunu chittamunu chestukoni sai hrudayanni hattukunnattuga nenu pravartinchandi.
1: Therefore, take these good ideas into your heart and feel that you are so
0: స్వామి ఏనాడు కూడా నువ్వు మిమ్మల్ని దూరం చేయడు, ఏనాడు కూడా నువ్వు నీ హృదయాన్ని వదలి ఒకటి పోడు. కానీ అట్టి భావాన్ని కూడా మీరు మరింత శ్రద్ధా భక్తులతో కొంత అభివృద్ధి పరుస్తున్నప్పుడు మరింత సన్నిహితమైనటువంటి సంబంధము సాయికి మీకు ఏర్పడి సాయే మీరు మీరే సాయిగా రూపొందడానికి వీలవుతుంది.
1: స్వామి విల్ నెవర్ గో అవే టు ఎ డిస్టెన్స్ ఫ్రమ్ యూ. స్వామి విల్ నెవర్ మేక్ హింసెల్ఫ్ అవే ఫ్రమ్ యువర్ హార్ట్. But you must also develop such an idea in your heart. By developing such an idea of closeness to Sai, you will become even closer. And Sai is you, and you are Sai.
0: Kanuka, ee pavitramainatundi margamulu prabodhinchi nimittamai Bharatiya rasamulainatundi yokka dvaita vichitra dvaita advaitamainatundi margamulu ఈ శంకర రామానుజ మధ్వాచార్య ప్రబోధిస్తూ వచ్చారు.
1: ఇన్ ఆర్డర్ దట్ ది సీక్రెట్ ఐడియాస్ మే బి ప్రమోటెడ్ ఇన్ యువర్ మైండ్ ఇన్ అవర్ ఏన్షియంట్ కల్చర్ ఇన్ ఇండియన్ కల్చర్ ఇన్ ది త్రీ నేమ్ ద్వైత విశిష్టాద్వైత అండ్ అద్వైత విత్ ది గ్రేట్ రిలీజియస్ లీడర్స్ Shankara, Ramanuja and Madhva have been preaching these things.
0: ఈ మూడు మూడు మార్గములుగా మూడు రూపములుగా మూడు పేర్లుగా విభజింపబడడానికి వీలవుతుంది కానీ దీనిని వేరు చేయడానికి మాత్రం వీలు కాదు. అనగా రెండింటి యొక్క అర్థము ఏకత్వంగా ఉన్నటువంటిది గమ్యము ఒక్కటే.
1: These three can only be three different names for three different paths. It is not possible to separate the destination to which these three paths lead us. The destination or the ultimate objective is one and the same.
0: అది ఒక ద్వైతమైనటువంటిది. I am in the light. అనగా నేను స్వాతంత్రుడు కాదు, నేను ఒక లైట్ లోపల చిక్కుకుని ఉన్నాను, నేను లైట్ లో ఉంటున్నాను, నాలో కాదు లైట్, నేను లైట్ లో ఉన్నాను అనేటువంటి కింద తాను ఒక పరాధీనుడిగా భావించుకోవడమే ఈ ద్వైతం.
1: This idea of dvaita or duality is expressed when you say, I am in the light. There is a feeling of duality. I am subordinate to the light. I am not independent. I am in the light. I and light are two things here and express the feeling of duality.
0: కానీ క్రమక్రమేణా ఆ యొక్క విషయాన్ని అర్థం చేసుకుంటూ వచ్చేటప్పటికీ ది లైట్ ఈజ్ ఇన్ మీ, ది లైట్ ఈజ్ ఇన్ మీ, ది లైట్ ఈజ్ ఇన్ మీ, కనుక నాలోనే ఉంటున్నది లైట్, తాను లైట్ ఒక్క యొక్క స్వరూపాన్ని పొందినాడు. కనుక ఇదే విశిష్టమైనటువంటి అర్థం ఇచ్చేది కనుక దీనికి విశిష్టాద్వైతము అన్నారు.
1: Gradually, as time goes on and as one understands this thing better and better, you begin to say, the light is in me, the light is in me. This implies that the light is in you. There is nothing separate from the light. The light and you are together in one body. This is something special. It is a qualified duality. This has been referred to as Visishta Advaita.
0: Kramakramena atti anubhutulu mana yokka bhavamlo cherinappudu I am the light.
1: When gradually again such experiences come into your own ideas, you come to the conclusion, I am the light.
0: Kanuka adi advaitam anna. I am in the light anna, the light is in me anna, I am the light anna kudu. Okka ekatvaliki ani ichchunga idi rupodutundi.
1: To say, I am the light represents the non-dual feeling, the oneness. Whether you say, I am in the light, or you say, the light is in me, or you say, I am the light, it is the oneness, the non-dual feeling that exists here that should predominate.
0: అయితే సాయి ప్రభోద ఈ మూడింటి కంటే విశిష్టమైనటువంటిది కాకుండా
1: ది టీచింగ్ ఆఫ్ సాయి ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ సుపీరియర్ టు ఆల్ దీస్ త్రీ.
0: సముద్రమునకు అలలుండవు కానీ అలలు సముద్రము కాదు అనేటువంటి స్థితిని ప్రబోధించడమే సాయి యొక్క తత్వం.
1: ది ఓషన్ హ్యాస్ గాట్ టైడ్ బట్ ది వేవ్స్ ఆర్ నాట్ They do not belong to the ocean. The ocean is not constituted. The ocean is constituted even if there are no waves. This is the aspect of tide.
0: Alalu lekunda kuda samudram undavachunu kani samudram lekunda matram alalu undaniki veedu kadu.
1: Even if there are no waves, there can be the ocean. But without the ocean, there cannot be the waves.
0: Kanukani janamu lekunte alalu ekkadaina manam chusadaniki veelu untunda.
1: Can we ever find waves when there is no water?
0: కనుక మనము సముద్రము అనేటువంటి యొక్క దైవత్వములు అంటే ఈ ఇన్ని రకములైనటువంటి మానవత్వం అనేటువంటి అలలు ముక్కొక్కు వస్తుంటాయి.
1: ఇట్ ఈస్ ఫ్రమ్ ది ఓషన్ ఆఫ్ డివినిటీ దట్ ఆల్ దీస్ స్మాల్ వేవ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ కమింగ్.
0: కనుక సముద్రము నుంచి అలలు వేరు చేయలేనటువంటి యొక్క పరిస్థితి కింద భగవంతుడి నుంచి మానవుడు వేరు కాదు అనేటువంటి యొక్క తత్వాన్ని మనము కొంత గుర్తించడానికి వీలవుతుంది.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇన్ విచ్ You cannot separate the wave, water of the ocean. So also, you cannot separate human beings who are tiny waves from the divine ocean is a feeling which you should have.
0: కనుక మన హృదయం అనేటువంటి యొక్క సాగరము లోపల లేక మనో ఒక సామ్రాజ్యమునందు లేక మానసిక సరోవరమునందు కొన్ని రకములైనటువంటి మంచి చెడ్డలు అనేటువంటి భావములైనటువంటి అలలు ఉప్పొంగుతూ వస్తుంటాయి.
1: Ocean of our heart, or you may say, in the vast expanse of our mind, in this infinite ocean, our ideas, our desires, they come like small ripples or waves.
0: కనుక ఈ అలలు మాత్రం మనం లక్ష్యంగా దుర్చక సముద్రము మాత్రమే ఆ యొక్క సరోవరమును మాత్రమే లక్ష్యంగా దుర్చుకున్నప్పుడు అలలు ఎన్ని వచ్చినప్పటికీ మనకి ఎక్కువ అవతారములు కూడా గురి కావు.
1: We should not have these small ripples or waves in our mind. Neglecting these small ripples and waves, if only concentrate on this infinite ocean of the heart, then they won't give you any trouble.
0: జీవ్యాత్మస్వరూపులారా, దినదినమునకు పెరిగిపోయేటువంటి ఈ సమస్యల యొక్క తత్వాన్ని మనము మరింత జాగ్రత్తగా కనిపెట్టుకుని కొంతవరకు దీనికి ఏ విధమైన అపకారం కానీ కలపక సాధ్యమైనంత వరకు దీన్ని రక్షించి దీని ఇతర దేశాలకు కానీ ఇతర సమస్యలు ఎందుకు కానీ ఈ పవిత్రమైనటువంటి యొక్క ఆదేశాలను అందించడానికి అయినటువంటి ప్రయత్నం కలిగినప్పుడే ఖచ్చితంగా ఈ సమస్యలు ఈ విధమైనటువంటి రీత్యా మనం సాధించినందుకు తగినటువంటి ఫలితాన్ని మనం అనుభవించుకోవడానికి వీలవుతుంది.
1: Divyatma Sarupa, our organizations are growing from day to day. They need to be looked after with great care. We have to see that we do not cause any harm to them. All our actions should be directed towards protecting them. In so doing, we will be able to spread the good ideas that are contained in them to other organizations, to other countries as well. It is only then that the Satisai organizations would have achieved what they are intended to achieve.
0: పసిబిడ్డగా ఉన్నంత కాలము తల్లికి అంత శ్రమలు ఉండదు. ఏదో పాలిచ్చి తొట్టెల్లో పండబెట్టినప్పుడు తాను లేచిన తర్వాత తిరిగి పాలుగటము స్నానం చేయించడము ఇంత మాత్రమే తన యొక్క బాధ్యతగా ఉంటుంది. కానీ ఆ బిడ్డ పెరిగి పెరిగి పెరిగి లోపల వెలుపల పరిగెత్తడానికి ఏమైనా ప్రయత్నం చేసేటువంటి వయసు వచ్చినా అప్పుడు తల్లి చాలా తన బిడ్డంతా బిడ్డపై పెట్టుకోవచ్చు బాధ్యతగా ఉంటుంది.
1: When the child is very small and young, the mother is not worried too much about looking after the child. The mother will probably feed the child with milk and put it to sleep. When the child gets up again, perhaps it will give it another feed and put it back to sleep. But when the child grows and becomes older, begins to run in the house, begins to run out of the house and begins to run inside the house, the mother gets greatly worried. She has more work to do. She has to look after the child every time because the child is growing, running inwards and outwards.
0: Kanuka, mana sastrijayi samasyala yokka samavetamulu, idi aaroju kavatam valla, idi aaru samvatsaralu pichavantidiga untuntadi. ఇది కేవలము మరింత మనం జాగ్రత్తగా దీన్ని కాపాడుకుంటేనే తప్ప లేకపోతే ఏ బజారులకు వెళ్లి ఏ కారు కిందనో ఏ లారీ కిందనో ఏ బస్సు కిందనో పడే ప్రమాదానికి గురి అవుతుంది. కనుక మీరు ఈ బిడ్డను కాపాడుకోవడానికి తల్లులైనటువంటి ఈ సభ్యులందరికీ తగినటువంటి జాగ్రత్త వహించాలని కూడా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని
1: విరమిస్తున్నాను. The six-year-old child needs great care. The reason is that once it has learned to walk and run, this child may run out into your bazaar and it may get mixed up with the traffic. It may be killed by a car, or it may go under a lorry, or it may go under a bus. Those of you who are members of these organizations are like the mothers of this six-year-old child. You have to take great care. I hope and I bless that you will be able to bestow the necessary care for protecting this six-year-old child. After giving you this blessing, I will bring my discourse to a close.
0: I see ee bus car lorry anetundi anta kodunu em anukodunu meeru kontha varaku yochinchukovachu ive jealousy and ego. ఈ మూడింటికి ఇది కాకుండా చూసుకోవాలి.
1: యూ మే టు సమ్ ఎక్స్టెంట్ ఆస్క్ ఎ క్వశ్చన్, వాట్ ఈస్ దిస్ బస్ లారీ ఆర్ కార్ అండర్ విచ్ వీ ఆర్ లైక్లీ టు ఫాల్. దీస్ ఆర్ ది త్రీ థింగ్స్, ది జెలసీ, ది యాంగర్ అండ్ ఈగో. దీస్ త్రీ థింగ్స్ షుడ్ బి రికగ్నైజ్డ్ బై యూ యాజ్ పాసిబుల్ యాక్సిడెంట్ అండ్ యూ షుడ్ టేక్ గ్రేట్ కేర్ అబౌట్ దెమ్.
0: ఈ మూడింటికి గురి కాకుండా ఈ సమస్యలు పెంచుకుంటారా చక్కన నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ శుద్ధ ముక్త నిర్మల స్వరూపణం అనేటువంటి స్వరూపంగా మన సమస్యను తీర్చిదిద్దడానికి ఏమాత్రము సందేహం ఉండదు.
1: If only you take great care to see that these organizations are not subject to these three, jealousy, anger and ego, there is no doubt whatsoever that our organizations will grow as pure, as radiating all brilliance, as something which is powerful and which have no particular greed or no particular bad quality.

0: Radio Sai presents next, a divine discourse delivered by Bhagwan Baba on the 9th of July,
1: 1989. Manujini Manugade Kunu Bandhamulaku Manyata Kunu మనసే హేతువు మనుజుని మనుగడకును బంధమునకు మాన్యతకును

0: It is the mind which is the cause for man's respect, for his honor, for his deliverance. The same mind is responsible for bringing liberation. And manas, the mind itself, is responsible for taking him to hell, creating a hell for him and making him forget his own human nature.
1: Vidyarthulara.
0: Dear students,
1: Manomulam idam jagat. Jagatnu kani, indriyamulu kani, manase maranchutu untunnadi.
0: It is the mind which makes the world function and the senses also function.
1: Manosakti valane indriyamulu kani, jagattu kani, kadalchunnadi.
0: It is by the power of the mind, the senses and the world, they are doing the duty.
1: Prapanchamantai kudanu panchabhutamulato nindinatunti swarupamu.
0: The world is essentially the form of five elements.
1: Prithvi, jalamu, agni, vayu, akasham. Ivi okadanikante okati telikayai sukshmamai swaroopane dharistunnavi.
0: Those five elements are earth, water, fire, wind and sky. Each one is steadily subtler than the previous one.
1: Prithvi kante jalamu ati sukshmamainatundi telikayainatundi.
0: Water is subtler and lighter than earth.
1: Neeti kante agni marinta sukshmamainatundi chala telikayainatundi.
0: Compared to water, fire is subtler and lighter.
1: Agni kante vayuvu marinta sukshmamainatundi.
0: So is the wind compared to fire.
1: Vayu kante akashamu marinta sukshmamainatundi.
0: Ether, sky, is the subtlest compared to any one of these things.
1: Yeta vata, prithvi, jalamu, agni, vayuvu, anekudanu akashamu nundi aavirbhavinchinatundivi.
0: The summon substance of this is earth, water, fire and wind. Have taken their birth from
1: earth.
0: It is on account of the movement of sky, the air takes its birth.
1: Vayu chetane agni sambhavistuntundadi.
0: Fire emanates from wind.
1: Vayuve lekundina agni abhruddhiye chendadu.
0: Without wind, the fire will not develop fast.
1: Kanukane agni yokka chaladanam chetane neeru aavirbhavistunnayi.
0: It is an account of the fire, the water also takes its birth.
1: Jalamu ghanibhutam kavatam chetane prithviga marutundadi.
0: The earth is the solidified form of water.
1: Ivanni kudunu kevalamu oka daivattam nunchi kudunu aavirbhavinchinatundi bhutamule.
0: All these elements have taken or emerged from God.
1: ఈ అన్నింటికి మనసే మూల కారణము.
0: ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ ఈస్ మైండ్ విచ్ ఇస్ ది రూట్ కాజ్.
1: ఈ మనసు యొక్క స్థానం శరీరము లోపల చక్కగా విచారించినప్పుడు పంచకోశముల మధ్యలో నిలిచినటువంటిది ఈ మనస్సు.
0: ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ వేర్ ఎగ్జాక్ట్లీ ది మైండ్ డ్వెల్స్ ఇన్ ద బాడీ, ఇట్ ఇస్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ఫైవ్ షీట్స్.
1: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయం.
0: దోస్ ఫైవ్ షీట్స్ ఆర్ అన్నమయ ఫుడ్ షీట్, ప్రాణమయ ది వైట్ ఎయిర్ షీట్ అండ్ మనోమయ మైండ్ షీట్,
1: విజ్ఞానమయ
0: విజ్డమ్ షీట్.

0: అండ్ ఆనందమయ.
1: అయితే ఈ పంచకోశము యందు మనస్సు ఎక్కడ ఉన్నది?
0: దెన్ వేర్ డస్ మైండ్ ఎగ్జిస్ట్ ఇన్ ది
1: మనస్సుకు పైన ప్రాణము, క్రింద బుద్ధి.
0: అబౌ మైండ్ ఈజ్ ది లైఫ్ ఫోర్సెస్ అండ్ బిలో ది మైండ్ ఈజ్ ది ఇంటెలెక్ట్.
1: ప్రాణము బుద్ధి రెండు అగ్నిస్వరూపములు, అగ్నితత్వములు.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాణ అండ్ దిస్ ఇంటెలెక్ట్ దే ఆర్ ది ఫార్మ్ ఆఫ్ ఫైర్.
1: మనస్సు జలతత్వము.
0: మైండ్ ఈజ్ ఏ మేనిఫెస్టేషన్.
1: మనస్సు అధిష్టాన దేవత చంద్రుడు.
0: మూన్ ఈజ్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ మైండ్.
1: కనుకనే చల్లదనము మనసుకు స్వభావము.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ ది మైండ్ టు బి కూల్.
1: అయితే దీనికి పైన ప్రాణమనే అగ్ని, క్రింద బుద్ధి అనేటువంటి అగ్ని ఉండటం చేతనే మనసు జలంగా మారిపోతుండాలి.
0: యాజ్ ఇట్ ఈస్ శాండ్విచ్డ్ బై దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫైర్, ప్రాణ అండ్ బుద్ధి, దెన్ ఇట్ బికమ్స్
1: జలము యొక్క స్వభావము. పల్లమునకు ప్రవహించటమే దాని యొక్క స్వభావం.
0: ఇట్ బికమ్స్ వాటర్ అండ్ వన్ ఆఫ్ ది ఫీచర్స్ ఆఫ్ వాటర్ ఈస్ టు ఫ్లో ఆల్వేస్
1: ఉన్నత స్థాయి స్వభావం దానికి లేదు.
0: ఇట్ డస్ నాట్ హ్యావ్ ది ఫీచర్ ఆఫ్ అర్త్.
1: కనుకనే మనస్సు నిరంతరము కూడాను విషయ సంబంధమైన యొక్క మార్గం నందే ఇది ప్రయాణం సలుపుతూ ఉంటుంటుంది.
0: దట్ ఈస్ వై మైండ్ ఆల్వేస్ ట్రావెల్స్ ఇన్ సర్చ్ ఆఫ్ సమ్ ఆబ్జెక్ట్స్ ఫర్ ఎంజాయ్మెంట్.
1: ప్రాకృతమైన మార్గంనే ఇది అనుసరిస్తూ ఉంటుంది.
0: ఇట్ గోస్ ఇన్ ది న్యాచురల్ వే, ఇన్ ది వే ఆఫ్ నేచర్.
1: పవిత్రమైన ఉత్తమమైన యొక్క ఊర్ధ స్థాయికి ఇది ఏమాత్రమూ ప్రయాణం చేయలేదు.
0: ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ ఫర్ ఇట్ టు గో అప్వర్డ్ టు ఎలివేటెడ్ స్పేస్ ఆఫ్ ఆత్మ.
1: ఈ మనస్సు యొక్క తత్వము ఊర్ధ మార్గమునకు ప్రవేశపెట్టవాలన్న దీనికి ఆధ్యాత్మిక చిత్తం అత్యవసరము.
0: ఇఫ్ యూ వాంట్ టు టర్న్ ఇట్ టువర్డ్స్ ది హయర్ స్టేజెస్ ఇన్ లైఫ్ దెన్ స్పిరిచువల్
1: మానవుడు ఆనందాన్ని ఆశిస్తున్నాడు, అభిలషిస్తున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఆస్పైరింగ్ ఫార్ బ్లిస్ అండ్ జాయ్.
1: అయితే ఈ ఆనందం ఏ రీతిగా మనకు ప్రాప్తి కాగలదు?
0: హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు అక్వైర్ దిస్ బ్లిస్?
1: ఇది కేవలము పంచభూతములకు నివాసమైన, పంచభూతములకు నిలయమైనటువంటి ఈ యొక్క ఆత్మతత్వమును మనం కొంత అర్థం చేసుకోవాలి.
0: ఫర్ దిస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ఇస్ ది బేసిస్ ఫర్ ఆల్ దీస్ ఫైవ్.
1: పంచభూతములకు అవకాశం అందించినదే ఆకాశం.
0: ఇట్ ఈస్ ది స్కై విచ్ గివ్స్ పవర్ టు ఆల్ ది అదర్ ఫోర్.
1: ఇది కేవలం ఆత్మతత్వం నుండినే ఆవిర్భవించినటువంటిది.
0: ది స్కై ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
1: కనుక ఆత్మతత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకున్నప్పుడు పంచభూతములు కానీ పంచకోశములు కానీ మన యొక్క స్వాధీనంలో ఉండగలవు.
0: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, ద ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ ఫైవ్ సీడ్స్ విల్ బి అండర్ అవర్ కంట్రోల్.
1: మనం ఆనంద ప్రాప్తి చేకూరగలదు.
0: దెన్ ఓన్లీ యూ కెన్ ఎంజాయ్ బ్లిస్.
1: ఆనందం అనేటువంటిది సుఖములకు దుఃఖములకు అతీతమైనటువంటిది.
0: బ్లిస్ ట్రాన్సెండ్ సారో అండ్ జాయ్.
1: మానవునికి సుఖము దుఃఖము కూడాను మనసు యొక్క వికారములే కానీ మనిషికి ఏమాత్రం కూడాను సుఖ దుఃఖములు ఏమాత్రం కూడా లేవు.
0: జాయ్ అండ్ సారో ఆర్ టూ ఫార్మ్స్ ఆఫ్ ది వర్కింగ్ ఆఫ్ ద మైండ్.
1: ఈ సుఖ దుఃఖములకు అతీతమైనటువంటి ఒక స్థితియే ఆనందం.
0: బ్లిస్ ఈజ్ అ స్టేట్ విచ్ ట్రాన్సెండ్ సారో అండ్ జాయ్.
1: అట్టి ఆనంద స్థితియే ప్రజ్ఞాతత్వము అన్నారు.
0: దిస్ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఈజ్ ప్రజ్ఞాతత్వ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రజ్ఞ.
1: ఈ ప్రజ్ఞ అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: ప్రజ్ఞ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: ఇదే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞానము సర్వత్రా వ్యాపించినటువంటిది అయినప్పటికీ దానిని గుర్తించడానికి కొన్ని విధమైన మార్గములను మనము అనుసరించవలెను.
0: ఆల్దో దిస్ ప్రజ్ఞానం ఈజ్ ఆల్ పర్వేసివ్, దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఈజ్ ఆల్ పర్వేసివ్, ఇట్ ఈస్ నెసెసరీ టు మేక్ ఎఫర్ట్స్ టు రికగ్నైజ్.
1: దేహమునందును, మనస్సునందును, బుద్ధి అందును, అంతఃకరణి ఎందు కూడాను ఉండినటువంటి యొక్క సమతత్వం కలిగినే దీనికి ప్రజ్ఞ అని కూడాను ఒక చక్కని పేరు.
0: యాజ్ దిస్ ఆక్యుపైస్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ అండ్ హ్యూమన్ లైఫ్, దిస్ ఈజ్ అప్రోప్రియేట్లీ కాల్డ్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇలాంటి ప్రజ్ఞ యొక్క శబ్దమును మనము అనుసరించవలసి వస్తుంది.
0: వీ హావ్ టు ఫాలో ది సౌండ్ ఇట్ సెల్ఫ్ ఆఫ్ దిస్ పర్టికులర్ వర్డ్.
1: దీనిని అంతర్వాణి అని చెప్తూ ఇచ్చారు.
0: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద ఇన్నర్ వాయిస్.
1: అంతర్వాణికి భగవంతునకు భేదము లేదు.
0: దెర్ ఈస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ ఇన్నర్ వాయిస్ అండ్ గాడ్.
1: అంతర్వాణియే భగవంతుడు, భగవంతుడే అంతర్వాణి.
0: ఇన్నర్ వాయిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గాడ్ అండ్ గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఇన్నర్ వాయిస్.
1: ఆ యొక్క అంతర్వాణిని మనం అనుసరించుకుంటే
0: ఇఫ్ వీ కెన్ ఫాలో ది ఇన్నర్ వాయిస్ అండ్ కాన్షియన్స్
1: మనకు ఆనందము ప్రాప్తిస్తుంది.
0: వీ గెట్ బ్లిస్.
1: అయితే ఈ అంతర్వాదాన్ని ఏ రీతిగా మనము అనుభవించాలి?
0: హౌ టు ఎంజాయ్ అండ్ ఫాలో దిస్ కాన్షియన్స్ ఇన్నర్ వాయిస్.
1: అంతర్వాదాన్ని అనుభవించవాలన్నా బహిర్ముఖమైనటువంటి ఒక ఇంద్రియముల యొక్క శక్తిని మనం అణుచుకోవాలి.
0: ఓన్లీ బై కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్స్ విచ్ గో అవుట్ వర్డ్స్ వీ కెన్ ఎంజాయ్.
1: అంతర్బహిర్ ఇంద్రియములను అణగదొక్కినప్పుడే ఈ అంతర్వాణి మనకు సుస్పష్టంగా వినిపించగలదు.
0: వెన్ యూ సబ్డ్యూ ది ఔటర్ అండ్ ది ఇన్నర్ ఆర్గన్ సెన్స్ ఆర్గన్ వీ విల్ బి ఏబుల్ టు హియర్ ది ఇన్నర్ వాయిస్ ప్రాపర్లీ.
1: బహిర్ముఖమైనటువంటి మనస్సునకే దీనికి మనస్సని పెట్టారు.
0: ది మైండ్ విచ్ గోస్ అవుట్వర్డ్స్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ మనస్.
1: అంతర్ముఖమైనటువంటి యొక్క దీనికే నమా అని పెట్టారు.
0: ద మైండ్ విచ్ గోస్ ఇన్ వర్డ్స్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ నమా.
1: అనగా మనస్సు కానటువంటిది ఇది అంతర్వాణి.
0: ది ఇన్నర్ వాయిస్ ఇస్ నాట్ మైండ్ ఇట్ సెల్ఫ్.
1: మనసు యొక్క ప్రభావం ఉండినంత వరకు కూడాను మనిషి అనేక రకములైనటువంటి యొక్క మార్గమును అనుసరిస్తుంటాడు.
0: మ్యాన్ ఫాలోస్ డిఫరెంట్ పాత్స్ వెన్ హీఈస్ అండర్ ది స్పెల్ ఆఫ్ మైండ్.
1: ఈ మనస్తత్వాన్ని మనం అణగదొక్కినప్పుడే అమనస్కమనేటువంటి స్వరూపాన్ని ధరిస్తాడు.
0: ఓన్లీ వెన్ వీ సబ్డ్యూ దిస్ మైండ్ అండ్ ఇట్స్ టెండెన్సీస్ వీ కెన్ గెట్ ది స్టేట్ ఆఫ్ అమనస్కత్వ
1: అమనస్క స్థితి ఎందు మాత్రమే ఈ అంతర్వాణి మనకు ప్రాప్తిస్తుంది.
0: ఓన్లీ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్లెస్నెస్ విల్ బి ఏబుల్ టు గెట్ ది ఇన్నర్ వాయిస్.
1: ఈ అంతర్వాణి నిమిత్తమై మనం అనేక విధమైనటువంటి సాధనలు చేయవలసి వస్తుంది.
0: ఫర్ బీయింగ్ ఏబుల్ టు గెట్ ఇన్ టచ్ అండ్ ఎంజాయ్ దిస్ ఇన్నర్ వాయిస్ సర్టన్ ఎఫర్ట్స్ ఆర్ రిక్వైర్డ్.
1: దీనికే భక్తి ప్రపత్తులు అని పిలుస్తూ వచ్చారు.
0: దాట్ ఈస్ డివోషన్ అండ్ సరెండర్. భక్తి ప్రపత్తులు ఆర్ రిక్వైర్డ్ ఫర్
1: ఈ భక్తి ప్రపత్తుల యొక్క తత్వమును మనం అర్థం చేసుకోవాలన్నా భగవంతుని ప్రేమ అత్యవసరం.
0: ఓన్లీ బై హ్యావింగ్ లవ్ టువర్డ్స్ గాడ్ వీ కెన్ అండర్స్టాండ్ డివోషన్ అండ్ సరెండర్.
1: ఈ భగవంతుని ప్రేమను మనం పొందవాలన్నా సాకారం అనేటువంటిది సరి అయిన మార్గం.
0: టు గెట్ ద లవ్ ఆఫ్ గాడ్ వీ హావ్ టు రిసార్ట్ టు ది ఫారం ఫుల్ గాడ్.
1: ఈ సాకార భక్తి యందు అనేక విధమైనటువంటి మార్గములు ఉంటున్నవి.
0: డివోషన్ టు గాడ్ విత్ ఫార్మ్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్.
1: ఇందులో ప్రధానమైనటువంటి మూడు.
0: దేర్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ వన్స్.
1: తామసిక రాజసిక సాత్వికమని.
0: దోస్ త్రీ ఆర్ తామసిక రాజసిక అండ్ సాత్విక.
1: ఈ తామసికమనేటువంటిది కేవలము
0: దిస్ తామసిక ఈజ్
1: హింస చేతను
0: అసోసియేటెడ్ విత్ వై
1: క్రోధము చేతను
0: యాంగర్
1: ఆడంబరము చేతను
0: షో ఆస్టెంటేషన్.
1: మానవుడు దైవాన్ని ఆరాధిస్తుంటాడు.
0: మ్యాన్ వర్షిపింగ్ గాడ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ తామసిక.
1: ఆడంబరము చేత అహంకారం చేత కీర్తి ప్రతిష్టల నిమిత్తమై తాను ఆచరించడం అనేటువంటిది ఇది తామసిక భక్తిగా మారుతుంది.
0: దిస్ తామసిక టైప్ ఆఫ్ డివోషన్ ఈజ్ వన్ విచ్ ఈజ్ బేస్డ్ అపాన్ షో ఈగో అండ్ దట్ కైండ్ ఆఫ్ అప్రోచ్.
1: ఇంకా రాజసిక భక్తి అనేటువంటిది పేరు ప్రతిష్టల నిమిత్తమై అధికార నిమిత్తమై స్వభిష్యం లోపల సరైనటువంటి స్థితిని పొందాలనేటువంటి నిమిత్తమై తాను ప్రార్థిస్తుంటాడు భగవంతుణ్ణి.
0: ది రాజసిక టైప్ ఆఫ్ డివోషన్ ఈజ్ టు గెట్ పొజిషన్ పవర్ టు గెట్ నేమ్ అండ్ ఫేమ్ అండ్ టు గెట్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఫుల్ఫిల్డ్.
1: ఇంకా సాత్వికమైనటువంటి భక్తుడు
0: ది సాత్విక్ టైప్ ఆఫ్ డివోటీ
1: కేవలము ఒక విధమైనటువంటి ఒక శరణాగతి తత్వముందు
0: హీ ఫాలోస్ ది పాత్ ఆఫ్ సరెండర్.
1: సర్వకర్మలు కూడా నువ్వు భగవత్ ప్రీత్యార్థమై భ్రమించి
0: హీ డస్ ఆల్ ద వర్క్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ ఫర్ హిస్ ప్లెజర్.
1: సర్వత్రా భగవంతుడు ఒక్కడే ఉన్నాడనేటువంటి విశ్వాసం చేత
0: హీ హ్యావ్ ద ఫెయిత్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ ప్లేస్.
1: ఏది చేసినా భగవత్ సేవగా విశ్వసిస్తూ చేస్తుంటాడు.
0: హీ డస్ ఎవ్రీథింగ్ యాజ్ సర్వీస్ టు గాడ్ అండ్ డస్ ఎవ్రీ వర్క్ లైక్ దాట్.
1: అయితే ఈ మూడింటి భక్తి ఎందు కూడాను మరికొన్ని రకమైనటువంటి భక్తులు ఉంటున్నాయి. నిర్గుణ భక్తి.
0: In addition to these three, there is one more, Nirguna type of devotion, Nirguna Bhakti.
1: Ide Rakshasa Bhakti, Asura Bhakti, Moha Bhakti.
0: That is Rakshasa Bhakti,
1: Asura Bhakti,
0: Asura Bhakti and Moha Bhakti.
1: Ye Asura Bhakti anaga,
0: Asura Bhakti or Asura Devotion refers
1: to Tanu okkadu maatrame chemanga undali.
0: The essential is
1: Tanu maatrame aanandinchali.
0: He alone should be happy.
1: తాను మాత్రమే ధన్యుడు కావాలి.
0: He alone should save himself.
1: కేవలం ఈ పరిపూర్ణమైనటువంటి స్వార్థంతో నిండినటువంటిది ఈ యొక్క అసుర భక్తి.
0: Devotion filled with selfishness is asura devotion.
1: తన యొక్క సహచరులు కాదు తన యొక్క కుటుంబం కాని తన యొక్క తోటి మానవుల యొక్క క్షేమమును ఏమాత్రం కూడా ఆశించేటువంటి వాడు కాదు.
0: హీ ఈజ్ నాట్ విల్లింగ్ టు కేర్ ఫర్ ఎయిదర్ హిజ్ ఫ్యామిలీ హిజ్ సరౌండింగ్ హిజ్ సొసైటీ అండ్ ఎనీవన్.
1: రాక్షస భక్తి అనగా హింసాదుల చేతను,
0: డివోషన్ రాక్షస
1: విరోధము చేతను,
0: వయలెన్స్ అండ్
1: దయా దాక్షిణ్య రహితము చేతను,
0: డివైడ్ ఆఫ్ ఎనీ కంపాషన్ అండ్ కైండ్నెస్
1: గడుపుతూ ఉంటుంటాడు.
0: అండ్ యూ బి లివింగ్ హిజ్ లైఫ్ లైక్ ఆన్ దీస్ లైన్స్.
1: మోహభక్తి అనగా
0: మోహభక్తి
1: నిత్యానిత్య విషయ పరిశీలనాశీనుడై
0: హీ వుడ్ నాట్ కేర్ ఫర్ డిస్క్రిమినేషన్.
1: ఈ యొక్క విచారణ శక్తి శూన్యుడై
0: హీ వుడ్ బి నాట్ హ్యావింగ్ ద డిస్క్రిమినేషన్.
1: ఒకరిని బాధించాలి అనేటువంటి భావం లేకపోయినప్పటికీ
0: హీ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ టు హర్ట్ ఎనీ
1: అదర్. ఇతరులకు బాధలు కలిగిస్తుంటాడు,
0: బట్ హీ విల్ బి హర్టింగ్ అదర్స్ ఆల్ ద సేమ్.
1: అలాంటి యొక్క తత్వమును
0: సచ్ ప్రిన్సిపుల్
1: అర్థం చేసుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యం కూడా నువ్వు కోల్పోతాడు.
0: హీ లూజెస్ ఈవెన్ దట్ పవర్ టు అండర్స్టాండ్ దిస్ డిస్క్రిమినేషన్.
1: ఈ ముగ్గురికి కూడాను దైవభక్తి అనేటువంటిది ఏమాత్రము ఉండదు.
0: ఆల్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ పీపుల్ డూ నాట్ రియలీ హ్యావ్
1: దైవ చింతన అనేటువంటిది కూడా ఏమాత్రము ఉండదు.
0: దే డూ నాట్ ఈవెన్ థింక్ ఆఫ్ గాడ్.
1: పరోపకార తత్వం అసలే ఉండదు.
0: వెల్ఫేర్ ఆఫ్ అదర్స్ doing some service for
1: dayadakshinya rahitulai untaru.
0: He will be absolutely not having any kind
1: ilanti varu nirguna bhakti ani dinni prabodhistu untaru.
0: And these people will be explaining as if it is nirguna bhakti. This kind of
1: kevalamu oka vidhamaina rakshasa bhakti ane cheppavachunu.
0: Truly speaking, this is a demonic type of devotion.
1: ఇంకా ఈ రెండింటికి నీ విరుద్ధమైనటువంటి భక్తులు రెండు ఉన్నాయి.
0: దేర్ ఆర్ టూ మోర్ టైప్స్ ఆఫ్ డివోషన్ అదర్ దాన్ దిస్.
1: విప్రక భక్తి అని ఒకటి,
0: విప్రక డివోషన్ ఇస్ వన్.
1: సంకర్షక భక్తి అని ఒకటి,
0: ది అదర్ వన్ ఇస్ సంకర్షక డివోషన్.
1: సంకర్షక భక్తి అనగా
0: సంకర్షక డివోషన్ మీన్స్
1: కొన్ని వస్తువులను
0: ఇఫ్ యూ థింక్
1: దూరముగా ఉండేటువంటి వస్తువులను సమీపింప చేసుకోవటం.
0: ఇట్ ఈస్ మేకింగ్ థింగ్స్ విచ్ ఆర్ అట్ ఎ డిస్టెన్స్
1: దూరముగా ఉండేటువంటి వ్యక్తులను సన్నిహితము గావించుకోవటం.
0: It is making friendship with people who are far.
1: దూరముగా ఉండేటువంటి విషయములను తనకు చెందినట్టుగా భావించుకోవటం.
0: Thinking that things which really do not belong to him and which are at a distance.
1: అలాగా ఇది ప్రేమ తత్వమునకు సంబంధించినటువంటిది.
0: This particular devotion is based upon love.
1: దూరముగా ఉండిన వస్తువులు కాని వ్యక్తులను కాని విషయములు కాని తన సన్నిహితంగా గావించుకోవటమే ఇది సంకర్షణ భక్తిని.
0: Sankarshana bhakti is based upon making friendship with the objects and the people and the matters which are far away.
1: ఇది కేవలం ఒక విధమైనటువంటి ఒక ఆకర్షణీయంగా ఉండేటువంటిది.
0: This is based upon a type of attraction.
1: ఇంకా రెండవది విప్రక భక్తి అనేటువంటిది, ఇది ద్వేషంతో కూడినటువంటిది.
0: This viprakha bhakti is based upon hatred.
1: ఒక వస్తువు దగ్గర ఉన్నటువంటి దానిని దూరం చేసుకోవటం.
0: It is making a thing which is very close distant.
1: దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను దూరం చేసుకోవటం.
0: ఇట్ ఈస్ ఆల్సో getting separated from people who are close to him.
1: దగ్గర ఉన్నటువంటి విషయాలను చాలా దూరంగా భావించుకోవటం.
0: మ్యాటర్స్ విచ్ ఆర్ వెరీ నియర్ హిమ్ ఆల్సో ఆర్ కన్సిడర్డ్ బై హిమ్.
1: ఇది కేవలం ఒక ద్వేషభక్తి అని కూడా చెప్పవచ్చు.
0: దిస్ టైప్ ఆఫ్ డివోషన్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ డివోషన్ బేస్డ్ అపాన్ హేట్రెడ్.
1: ఈ సంకర్షణ భక్తి అనేటువంటి దాంట్లో మూడు రకములు ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ సంకర్షణ డివోషన్ దెర్ ఆర్ త్రీ టైప్స్.
1: తనకంటే అధికులను చూచి
0: లుకింగ్ అట్ పీపుల్ హు ఆర్ బెటర్ ప్లేస్ దాన్ హిమ్
1: గౌరవించటము,
0: షోయింగ్ దెమ్ రెస్పెక్ట్,
1: వారికి స్వాగతం చేయటము
0: వెల్కమింగ్ దెమ్,
1: వారికి వినయ విధేయతలను ప్రకటించటము
0: షోయింగ్ హ్యూమిలిటీ,
1: నమ్రతతో వారి యొక్క దీన్ని ఎందు అనుభవించటము
0: ఎంజాయింగ్ దేర్ కంపెనీ విత్ హ్యూమిలిటీ.
1: ఇది మొదటి తరగతికి చెందినటువంటి.
0: దిస్ ఈజ్ ఫస్ట్ టైప్ ఆఫ్ సంకర్షణ.
1: రెండవది,
0: ది సెకండ్ వన్ ఈజ్
1: తనకు సరి అయినటువంటి వారిని అనగా తనకు ఈడైనటువంటి వారిని,
0: దట్ ఈస్ పీపుల్ హు ఆర్ ఈక్వల్ టు హిమ్,
1: వారితో స్నేహము గావించుకోవటము,
0: మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ సచ్,
1: వారితో ప్రేమను పెంచుకోవటము,
0: డెవలపింగ్ లవ్ విత్ సచ్,
1: వారితో భయమును వీడి ఉండటము,
0: బీయింగ్ ఫ్రీ విత్ దెమ్.
1: ఇది రెండవ తరగతి భక్తి.
0: దిస్ ఈజ్ ది సెకండ్ టైప్ ఆఫ్ డివోషన్.
1: ఇంకా మూడవది, తనకంటే చిన్నవారిని చూచి,
0: ద థర్డ్ టైప్ ఆఫ్ డివోషన్ ఇస్ బేస్డ్ అపాన్
1: దయ కరుణ.
0: పీపుల్ హు ఆర్ లెస్ ఫార్చునేట్ దాన్
1: జాలిని చూపి
0: సో ఇన్ కైండ్నెస్ కంపాషన్
1: వారికి తగినటువంటి యొక్క మార్గమును ప్రబోధించటము
0: అండ్ షోయింగ్ ఏ వే అప్రోప్రియేట్ టు పీపుల్ హూ ఆర్ లెస్ ఫార్చునేట్ దాన్
1: అన్నింటికి అత్యంతమైనటువంటి యొక్క ప్రేమ మరొకటి ఉంటుంది.
0: దేర్ ఇస్ వన్ టైప్ ఆఫ్ డివోషన్ విచ్ ఈజ్ అబవ్ ఆల్ దీస్ టైప్స్.
1: లోకములో చతుర్విధమైనటువంటి పురుషార్థములు ఉంటున్నాయని ధర్మ అర్థ కామ మోక్షములని.
0: దెర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ గోల్స్ ఫర్ హ్యూమన్ లైఫ్ ధర్మ అర్థ
1: పరమ పురుషార్థమైనటువంటిది కూడా మరొకటి ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
0: Those people who expound this do not know that there is a fifth which transcends all these types of goals of life.
1: Annintikante adikulainatti varu daivam.
0: The one who is supreme is God.
1: Alanti daivanni pondinappudu
0: when you get such
1: alanti daivanni darshinchinappudu
0: when you take darshan of
1: alanti daivam yokka sannidhi sambandha bandhavyani ఏర్పరచుకున్నప్పుడు
0: వెన్ యూ హావ్ బీన్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ క్లోజ్ రిలేషన్
1: కలిగేటువంటి యొక్క ఆనందము
0: ద జాయ్ విచ్ యూ డిరైవ్ బై
1: సాయుధ్యము
0: దట్ కైండ్ ఆఫ్ క్లోజ్
1: ఆ ప్రేమతత్వమునే పరాభక్తి అని చెప్తూ వచ్చారు.
0: దిస్ టైప్ ఆఫ్ లవ్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్
1: పరాభేదవాత పరాభక్తి అనగా సాయుధ్యమనే చెప్పవచ్చు.
0: పరాభక్తి ఈజ్ అనదర్ నేమ్ ఫార్ ఎ స్టేట్ ఆఫ్ సాయుధ్య.
1: ఈ సాయుధ్యం అనేది లీనము కావటమే.
0: సాయుధ్య ఈజ్ మర్జింగ్ ఇన్ టు
1: భిన్నత్వం లేక
0: దెర్ ఇస్ నో సెపరేట్
1: ఏకత్వంలో అనేకత్వం కల్పించుకోక
0: దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ సీయింగ్ మెనీ థింగ్స్ ఇన్
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని అనుభవించడమే సాయుధ్యము.
0: ఎంజాయింగ్ మెనీ డిఫరెంట్ థింగ్స్ ఇన్ వన్ థింగ్ అండ్ దట్ కైండ్ ఆఫ్ యూనిటీ
1: ఇన్ డైవర్సిటీ
0: దట్ ఈస్ సాయుధ్య.
1: ఇలాంటి తత్వాన్ని పొందేటువంటిదే పరాభక్తి.
0: పరాభక్తి ఈజ్ వన్ విచ్ టేక్స్ యూ దిస్ టు దిస్ స్టేట్.
1: ఈ పరాభక్తి తత్వం అనేటువంటిది అందరికీ ప్రాప్తించేటువంటిది కాదు.
0: ఆల్ పీపుల్ కెనాట్ అటైన్ దిస్ పరాభక్తి స్టేట్.
1: అయితే ఇది లభ్యం కానటువంటిదని మనము నిరుత్సాహములకు నిరాశకు నిస్పృహకు ఏమాత్రం కూడా దారివనక్కర్లేదు.
0: జస్ట్ బికాస్ ఆఫ్ దాట్ పీపుల్ నీడ్ నాట్ బికమ్ డెస్పరేట్ అండ్ డిస్కరేజ్ అబౌట్ దిస్.
1: దానికి తగినటువంటి కృషిని చెయ్యాలి.
0: People should make efforts appropriate.
1: ఎంతకాలమైనా నీవు వేరు నేను వేరు అనేటువంటి ఒక దీని అందే భేదాభిప్రాయం నుండి జీవితాన్ని వ్యర్థం గావించరాదు.
0: ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ వన్ షుడ్ నాట్ గో ఆన్ వేస్టింగ్ ఆన్ ద బేసిస్ దాట్ గాడ్ ఇస్
1: డిఫరెంట్ ఫ్రమ్ యు. భేదభావం ఉండినంత వరకు కూడాను అనుమానము ఆస్పదము కలుగుతూ ఉంటుంది.
0: యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఇస్ ద డిఫరెన్స్ దెర్ విల్ బి రూమ్ ఫర్ డౌట్.
1: ఈ అనుమానాస్పదములు ఉండినంత వరకు కూడాను వాడు నిజమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేడు.
0: యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఇస్ రూమ్ ఫర్ డౌట్ one would not be able to get at truth.
1: Inaati manavudu
0: today's man
1: enno bodhisthu unnadu kaani
0: has been teaching many things.
1: Bodhinchinatundi vishayamulu tanakkudunu anvayisthayi aneetundi oka satyanni marchipothunnadu.
0: But he is forgetting all those things which he is teaching are applicable to him also.
1: Itarulaku bodhinchetundi oka vishayamu lopala taanu enta varaku aacharisthunnaru aneetundi oka vicharanni kudanu taanu cheyatam ledu.
0: He is not even caring to think as to what extent he is practicing.
1: కేవలం ఒక ఆడంబరమైన భక్తిగా నిరూపిస్తూ ఉంటుంటారు.
0: దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ ఈజ్ ఈ
1: ఆడంబరం కానీ అహంకారం కానీ అతపతనం గావిస్తుంది.
0: ఆస్టెంటేషన్ షో అండ్ ఈగో
1: భగవంతుడి కూడా దూరం గావించుకుంటాడు.
0: యూ విల్ బి బికమ్ డిస్టెంట్ టు గాడ్.
1: అలాంటి యొక్క దివ్య భావములను దూరం గావించుకునేటువంటి అనుమానాలకు మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: డూ నాట్ గివ్ రూమ్ ఫర్ డౌట్స్ విచ్ విల్ సెపరేట్ యూ అండ్ మేక్
1: స్వార్థము సప్రయోజనము దృష్టి అందించుకున్నటువంటి వానికే ఈ అనుమానాలు అధికంగా ఉంటాయి.
0: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇఫ్ దే డామినేట్ హిమ్
1: భగవద్ ప్రపత్తిని అనుభవించేటుందని ఆశించేటువంటి వానికి ఈ విధమైనటువంటి భేదములు ఏమాత్రము ఉండవు.
0: ఫర్ వన్ హూ ఎంజాయ్స్ డివోషన్ అండ్ లవ్ ఫర్ ద లార్డ్ విల్ నెవర్ ఎంటర్టైన్ డౌట్.
1: లోక సంబంధమైన వ్యవహారములందు మాత్రమే తన యొక్క భక్తి ప్రపత్తులను వెల్లడి చేసుకుంటున్నాడే కాని దైవత్వ సంబంధమైనటువంటి యొక్క ఆత్మతత్వం నందు తమ భక్తి ప్రపత్తులను తమకు తమ సాక్షిగా ఉంటుండాలి.
0: షోయింగ్ ఆల్ దీస్ డివోషన్ ఎక్స్పెక్టింగ్ సమ్ వర్లీ బెనిఫిట్స్ అండ్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
1: విద్యార్థులారా,
0: డియర్ స్టూడెంట్,
1: ప్రాకృతమైన ఈ జీవితం నందు
0: ఇన్ దిస్ వర్ల్డ్లీ లైఫ్
1: ఈ జగత్ సంబంధమైనటువంటి వ్యవహారం ఎంతకాలం?
0: ఫర్ హౌ లాంగ్ దిస్ వరల్డ్ విల్ లాస్ట్?
1: ఈ జగత్ సంబంధమైన వ్యవహారం ఏ విధమైనటువంటి శాంత సంతోషం అందిస్తున్నాయి?
0: టు వాట్ ఎక్స్టెంట్ కెన్ దే గివ్ యూ పీస్ హ్యాపీనెస్?
1: తద్వారా మానవుడు అనేక విధమైన అశాంతిని పొందగలుగుతున్నాడు.
0: త్రూ దాట్ యూ కెన్ ఓన్లీ గెట్ ల్యాక్ ఆఫ్ పీస్, స్ట్రైఫ్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్.
1: అర్థబలము ధన బలము అంగబలము అర్థబలము ధనబలము అంగబలము భక్తి ముక్తుల సాధింప పనికిరావు.
0: ద స్ట్రెంగ్త్ బేస్డ్ అపాన్ వెల్త్, ద స్ట్రెంగ్త్ బేస్డ్ అపాన్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ ద ఫిజికల్ బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు హెల్ప్ యూ టు అటైన్ ఆర్ డివోషన్.
1: విద్యాబలము కూడా అటులే విద్యాబలము కూడా.
0: సో ఈజ్ ఆల్సో ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్.
1: దైవ బలం ఒక్కటే మనుజుని ధన్యుజేయు.
0: ద ఓన్లీ స్ట్రెంగ్త్ విచ్ కెన్ సాంక్టిఫై మ్యాన్ ఈజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్.
1: జగత్తులో ఎన్ని బలములు ఉండినప్పటికీ అన్ని బలములు దుర్బలములే.
0: ఆల్ ద అదర్ టైప్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇన్ ద వరల్డ్ దే ఆర్ అబ్సల్యూట్లీ
1: వీక్. బలము ఒక్కటి మాత్రమే బలం అనుకుంటున్నారు జగత్తులో.
0: పీపుల్ థింక్ దాట్ ది పవర్ ఒబ్టైన్ బై వెల్త్ ఈజ్ ద రియల్ పవర్.
1: కాదు, దైవ బలం ఒక్కటియే ప్రధానమైన బలం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్.
1: శంకరులు కూడా చెప్పారు మా

0: ಕುರುದನ ಜನ ಯೌವನ ಗರ್ವಂ.
1: ಶಂಕರ ಆಲ್ಸೋ ಹ್ಯಾಸ್ ಡಿಕ್ಲೇರ್ಡ್ ಫಾರ್ ಹೌ ಲಾಂಗ್ ವಿಲ್ ದಿ ಸ್ಟ್ರೆಂತ್ ಬೇಸ್ಡ್ ಅಪಾನ್
0: ಜನ ಯೌವನ ಗರ್ವಂ ಅನ್ನುವಂತದ್ದು ಒಕ್ಕ ಕ್ಷಣ ಮಾತ್ರವು ಮಿಂಚು ಮಿಂಚಿನಟ್ಟಿಗಾ ಉಂಟುಂಟಾರಿ.
1: ಪ್ರೈಡ್ ಅರೈಸಿಂಗ್ ಔಟ್ ಆಫ್ ವೆಲ್ತ್ ಅಂಡ್ ಪೀಪಲ್ ಅಂಡ್ ಆಲ್ಸೋ
0: ಐತಿ ಧನವು ಜಡಮೈನಟ್ಟುಂಟಿದೆ.
1: ಮನಿ ಈಸ್ ಆಫ್ಟರ್ ಆಲ್ ಇನರ್ಟ್.
0: ಈ ಜಗತ್ತಿನಂದು ಈ ಜಡಮೈನಟ್ಟು ದಾರಿಗೆ ಎಕ್ಕಡ ಉಂದಿ ಬಲಮು?
1: ಇನ್ ದಿಸ್ ವರ್ಲ್ಡ್ ಹೌ ಕ್ಯಾನ್ ಸಚ್ ಎ ಇನರ್ಟ್ ಎಂಟಿಟಿ ಹ್ಯಾವ್ ಪವರ್?
0: ಮನುಷ್ಯ ಎಂದುಂಟಿ ಮನಸ್ತತ್ವ ವಲ್ಲನೆ ದೀನಿಕಿ ಬಲಂ ಕಾನಿ ದುರ್ಬಲಂ ಕಾನಿ ಏರ್ಪಡುತ್ತುಂಡಾರಿ.
1: ದ ಪವರ್ ಈಸ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಇಟ್ ಓನ್ಲಿ ಬೈ ದಿ ಮೈಂಡ್ ಆಫ್ ದ ಮ್ಯಾನ್.
0: ಧನಮು ಕಾನಿ ವಿದ್ಯೆ ಕಾನಿ ಇಂಕೇ ವಿಧಮೈನಟ್ಟು ಯೊಕ್ಕ ಸಂಪತ್ತುಲು ಕಾನಿ ಅನ್ನಿ ಕೂಡನು ಪರಿಶುದ್ಧಮೈನಟ್ಟು ಜಲಂ ವಂಟಿವಿ.
1: ಆಲ್ ದಿ ಅದರ್ ಟೈಪ್ಸ್ ಆಫ್ ವೆಲ್ತ್ ಬೀಟ್ ವೆಲ್ತ್ ಬೀಟ್ ಎಜುಕೇಶನ್ ಆಲ್ ದೀಸ್ ಮೇ ಬಿ ಕಂಪೇರ್ಡ್ ಟು ರಿವರ್ ಪ್ಯೂರ್ ವಾಟರ್.
0: ಐತೇ ಈ ಜಲವು ಏ ರಂಗು ಬಾಟಲ್ಲೋ ಸೇರಿದಪ್ಪುಡು ಆ ಯೊಕ್ಕ ರಂಗು ಸ್ವರೂಪಾನ್ನಿ ಪೊಂದುತ್ತುಂಟಾಯಿ.
1: ಬಟ್ ದಿ ಕಲರ್ ಆಫ್ ದಿ ವಾಟರ್ ವಿಲ್ ಡಿಪೆಂಡ್ ಅಪಾನ್ ದಿ ಕಲರ್ ಆಫ್ ದಿ ಬಾಟಲ್ ಇನ್ ವಿಚ್ ಯು ಪುಟ್ ದಿಸ್ ವಾಟರ್ ಪ್ಯೂರ್ ವಾಟರ್.
0: ಅದೇ ವಿಧಂಗಾನೇ ಧನಂ ಕೂಡನು ಒಕ ದುರ್ಮಾರ್ಗುಡ ಅನ್ನೇಟುವಂತಿ ವಾರಿಸ್ಲೋ ಸೇರಿಪೋಯಿನಪ್ಪುಡು ಆ ಧನಂ ಕೂಡನು ದುರ್ವಿನಿಯೋಗಂಗಾನೇ ಪೋತುಂಟಾಯಿ.
1: ವೆನ್ ದಿ ಮನಿ ಈಸ್ ಅಟ್ ದಿ ಕಮಾಂಡ್ ಆಫ್ ಎ ವಿಕೆಡ್ ಫೆಲೋ ಇಟ್ ವಿಲ್ ಬಿ ಯೂಸ್ ಫಾರ್ ಈವಿಲ್ ಪರ್ಪಸಸ್.
0: ಆ ಧನಂ ಕೂಡನು ಪವಿತ್ರ ಹೃದಯ ಕಲಿಗಿನಟುವಂತಿ ವಾರಿಲೋ ಸೇರಿನಪ್ಪುಡು ಅದು ಪವಿತ್ರಮೈನಂತಿಗಾನೇ ರೂಪೊಂದುತ್ತುಂದಿ.
1: ವೆನ್ ದಿ
0: ಕಾರ್ಯಮನ್ನು ಪ್ರವೇಶಿಸುತ್ತುಂದಿ.
1: When the wealth is at the command of a good person and a noble person, it will be used for noble purposes.
0: ధనము కాని విద్య కాని ఇంకేవిధమైనటువంటి శక్తి సామర్థ్యము కూడాను మనిషి యొక్క స్వభావాన్ని పట్టే ఇవి ఆ యొక్క స్వరూపాన్ని చెందిపోతున్నాయి.
1: Whether it is money or education, they will be used depending upon the type of person with whom they are associated.
0: కనుక ధనము చెడ్డది కాదు, విద్య చెడ్డది కాదు, వినియోగ విధానము చెడ్డదిగా మంచిదిగా మారుతున్నాయి.
1: Money and education by themselves, they are not bad.
0: అందరూ ధనవంతులకును అహంకారం ఉండదు.
1: All wealthy people are not arrogant.
0: విద్యావంతులందరికీ కూడాను అహంకారం ఉండదు.
1: All educated people are not arrogant either.
0: కానీ వాని స్వభావ స్వరూపమును పురస్కరించుకుని మనస్సు యొక్క ప్రభావం కూడాను సంబంధం చేసుకుని వారి యొక్క మంచి చెడ్డలు మారుతున్నాయి.
1: బట్ డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ పర్సన్ విత్ హూమ్ దీస్ టూ ఐటమ్స్ ఆర్ దేర్, they are used either for good purposes or for bad purposes.
0: కనుకనే మనస్సు యొక్క ప్రభావాన్ని మంచి మార్గంలో ప్రవేశపెట్టడానికి ఒక ఆధ్యాత్మిక మార్గమే సరైనటువంటి మార్గం.
1: ఇట్ ఈస్ ది ఓన్లీ స్పిరిచువల్ పార్ట్ విచ్ కెన్ మేక్ ద మ్యాన్స్ మైండ్ గో ఆన్ ద రైట్.
0: ఆధ్యాత్మిక మార్గంలో అనేక విధమైనటువంటి అడ్డు తగులుతూ ఉంటాయి.
1: క్వైట్ ఎ ఫ్యూ అబ్స్టికల్స్ మే బి ఫేస్డ్ ఇన్ ది పార్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: మొట్టమొదటి అడ్డు వాసన.
1: ద ఫస్ట్ అబ్స్టికల్ ఈస్ ది వాసన, ది డిజైర్.
0: అనగా ఈ వాసనలు అనగా అభిమాన మమకారములు.
1: దీస్ వాసన ఆఫ్ దీస్ డిజైర్స్ ఆర్
0: ఎలాంటి అభిమాన మమకారములు? ప్రాకృత సంబంధమైనటువంటి భోగభాగ్యములు, అనుకూలములు, ఆనందములు ఇలాంటివంతా కూడాను తాను ఒక విధమైనటువంటి సత్యంగా భావిస్తుంటాడు.
1: వాట్ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ వాట్ టైప్ ఆఫ్ ఈగో అండ్ దే ఆర్ బేస్డ్ అపాన్ ది transient things will be considered by him as if they are permanent ones.
0: Bhagavad aajyanu sirasa vahinchi ayaka kaaryamunandu deekshana pooni vijayamunu sadhinchavalanani aashinchetunte vyaktulaku idi mottamodati addu tagulutuntari.
1: For people who want to follow the command of the Lord and sanctify their lives, the first obstacle is this.
0: Naa bandhuvulu em anukuntaro emo,
1: what my people are going to think of me,
0: naa mitrulu ye vidhanga bhavistaro emo,
1: what my friends will think of me,
0: samajamlo ye vidhamainatundi oka peru pratishthalu naaku bhangam avutundo,
1: how am I lose my name and fame in society
0: ani kontha varaku sankuchita hrudayulai.
1: With this kind of narrow mindedness people will approach
0: kevalam aadambaram nimittamai,
1: for the sake of name,
0: gaurava maryadala nimittamai,
1: name fame and so
0: tatkalika sukshantara nimittamai,
1: temporary joys,
0: కొంతవరకు నువ్వు భంగపడి
1: అండ్ దే యీల్డ్ టు దీస్ టెంప్టేషన్
0: దైవాజ్ఞను ఉల్లంఘిస్తూ ఉంటారు.
1: దే డిసోబే అండ్ గో అగైన్స్ట్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్.
0: రెండవది అనకంటే అధికులైనటువంటి వారిని చూచి అధిక విద్యావంతులో, అధిక శ్రీమంతులో, అధిక బలవంతులో ఇలా అధికమైనటువంటి వారిని చూచి ఇది అసూయభావం గుట్టిపడుతుంది.
1: జెలసీ టేక్స్ షేప్ ఇన్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ వెన్ హీ సీస్ పీపుల్ హూ ఆర్ బెటర్ దాన్ హిమ్ ఎదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్, ఎడ్యుకేషన్, బ్యూటీ ఎట్సెట్రా.
0: ఆ అసూయభావంలో కూడాను చేరనివ్వకుండా చూసుకోవాలి సాధకులు.
1: సాధక షుడ్ టేక్ కేర్ టు సీ దట్ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ జలసీ.
0: మూడవది అహంకార భావం.
1: ద థర్డ్ వన్ ఈజ్ ఈగో, అహంకారం.
0: ఈ అహంకారం అనేటువంటిది తనలో ఉండేటువంటి ఎన్ని దోషములైనా కూడాను అవి మంచివిగా భావిస్తాడు.
1: పర్సన్ విత్ ఈగో కన్సిడర్స్ ఆల్ హిస్ డిఫెక్ట్స్ యాజ్ స్ట్రాంగ్.
0: పర్లు ఎందున్నటువంటి మంచిది కూడాను దోషముగా నిరూపిస్తాడు.
1: అండ్ హి థింక్స్ ది గుడ్ థింగ్స్ ఇన్ అదర్స్ ఆల్సో యాజ్ బ్యాడ్ థింగ్స్.
0: తాను చేసేటువంటి దోషములంతా కూడా సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తాడు.
1: హీ గోస్ ఆన్ డిఫెండింగ్ ఆల్ ద మిస్టేక్స్ హీ కమిట్.
0: సమాజమునందు కాని,
1: బీట్ ఇన్ సొసైటీ,
0: మరే విధమైనటువంటి పార్టీలు ఎందు కాని,
1: ఆర్ ఇన్ ఎనీ అదర్ పార్టీ,
0: తనకు పేరు ప్రతిష్టలు రావాలి.
1: హీ వాంట్స్ టు గెట్ నేమ్ అండ్ ఫేమ్.
0: దాని నిమిత్తమై
1: ఫర్ ద సేక్ ఆఫ్
0: దైవాజ్ఞను కూడా ఉల్లంఘిస్తూ ఉంటాడు.
1: హీఈస్ ప్రిపేర్డ్ టు డిజోబే ది కమాండ్.
0: అట్టివారు సరి అయిన భక్తులు కాదు.
1: He can never be a good devotee.
0: ఈ భక్తి కూడా సన్ని సంబంధ బాధ్యం కూడా ఉండదు.
1: Such devotion cannot be established with closeness to the Lord. దీనికి
0: చక్కని ఉదాహరణ హనుమంతుడే.
1: ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఈజ్ హనుమాన్.
0: రామాజ్ఞను శిరసా వహించి
1: హీ ఒబే,
0: సీతాన్వేషణ గావించి విజయాన్ని సాధించాలని సంకల్పించుకున్నాడు.
1: హీ రిజాల్వ్ to obey the law, the commands of Rama and search for Sita and get at her.
0: Ramaagnam teesukoni vanara sainyamto taanu Sita anveshanlo praveshinchadu.
1: Accepting the commands of the Lord, accompanied by the monkey's army, he proceeded.
0: Akkada samudram oddu cheraadu.
1: He reached the ocean, shores of ocean.
0: ఈ వానరులందరూ కూడా ఈ సముద్రం అగాధమైన సముద్రం చూచేటప్పటికే అందరి గుండెలు జారిపోయాయి. ఏ రీతిగా దాటతాం?
1: ది మంకీస్ గాట్ టెర్మినీ డిస్కరేజ్ ది మూమెంట్ దే సా దట్
0: ఈ లంకను ఏ విధంగా ప్రవేశించటము.
1: హౌ కెన్ వీ క్రాస్? హౌ కెన్ వీ
0: అసాధ్యము, అసాధ్యమని అందరూ బలహీనుడయ్యారు.
1: ఎవ్రీ వన్ బికేమ్ వీక్ మైండెడ్ టెలింగ్.
0: కానీ ఒక హనుమంతుడు మాత్రమే ధీరుడై,
1: బట్ హనుమాన్ రిమైన్ వెరీ కరేజియస్.
0: భగవత్ ఆజ్ఞను శిరసావహించి నెరవేర్చుకోవటం మన కర్తవ్యం.
1: ఇట్ ఈస్ మై డ్యూటీ టు ఒబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్.
0: కష్టము కాని, నష్టము కాని, నిష్ఠూరం కాని, నిందలు రాని, కారణమైనా పోని, కానీ దీన్ని నెరవేర్చడం మన కర్తవ్యం.
1: కమ్ వాట్ మే, ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ మై ఓన్ లైఫ్, ఐ హావ్ టు అకాంప్లిష్ ది టాస్క్ గివెన్ టు మీ బై ది లార్డ్.
0: కనుక నేను దీంట్లో ప్రవేశిస్తాను.
1: ఐఎమ్ గోయింగ్ టు అండర్టేక్ దిస్
0: టాస్క్. భగవంతుని కార్య విజయమును అందరూ సాధించిన వారిగా ఉండాలి, కానీ నేను ఒకటే సాధించాలనే అహంకారం నాకు రాకూడదు.
1: బట్ హీ సెడ్ ఐ షుడ్ నెవర్ గెట్ ది ఫీలింగ్ దట్ ఐ అలోన్ హావ్ అకాంప్లిష్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ నన్
0: కనుక మీరందరూ కూడా నేను తిరిగి సముద్రం దాటి లంక నుంచి వెనుకకు వచ్చేంత వరకు మీరు కిష్కిందా పట్టణం రాముల దగ్గరికి మీరు పోకూడదు.
1: అంటిల్ ఐ కమ్ బ్యాక్ ఫ్రమ్ లంక all of you should remain here.
0: ఇక్కడే నా నిమిత్తమే కాచుకుని ఉండాలన్నారు.
1: యూ షుడ్ కీప్ వెయిటింగ్ ఫర్ మై అరైవల్ బ్యాక్.
0: ఆ విధంగా వారిని శాసించి
1: హీ కమాండెడ్ దిస్ మంకీస్.
0: మొదటి పర్వతాన్ని ఎక్కాడు.
1: హీ క్లైంబ్డ్ ది ఫస్ట్.
0: ఏమిటి ఆ పర్వతము?
1: వాట్ ఈస్ దట్ మౌంటైన్?
0: నేను రామాజ్ఞ లోపల నా యొక్క ప్రాణమైన అర్పితం గావించి నేను అతని యొక్క ఆజ్ఞను శిరసావహించాలి.
1: ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ మై లైఫ్.
0: ఇదే నా దీక్ష అని హృదయపూర్వకంగా ప్రమాణం చేసుకున్నాడు.
1: హీ ప్రామిస్డ్ అండ్ వౌట్ హిమ్సెల్ఫ్ దాట్ He is going to obey the commands of the Lord even at the cost of his own life.
0: Rendo parvatam ekkadu.
1: The second obstacle also he crossed.
0: Vaakuto kinda undinatunte vanaralakanta kudunu oka shasanam chesadu.
1: He gave a command to all those vanaras, monkeys.
0: Naa jeevitam Rama ajna lopala ankitam chestunnanu.
1: I am dedicating my life in obeying the command of the Lord.
0: Deenni sadhinchagalanu.
1: I can accomplish it.
0: తరలో ప్రతి విజయాన్ని తీసుకుని నేను వస్తున్నాను అని చెప్పాడు.
1: I am going to get back the news of victory in a short time, he said.
0: మరి మూడవ పర్వతం ఎక్కాడు.
1: The third obstacle also he.
0: ఇదిగో నేను ఇప్పుడు సముద్రాన్ని దాటుతున్నాను అని కుప్పించేశాడు.
1: He said that he is going to cross the ocean and he
0: jumped. అనగా భగవంతుని ఆజ్ఞను శిరసావహించడానికి త్రికరణ శుద్ధి అనగా మనస్సు యొక్క శుద్ధి మొదటిది, రెండవ శుద్ధి వాక్కుది, మూడవ శుద్ధి శరీరాన్ని. ఈ మూడింటి ఎందు త్రికర శుద్ధిగా తాను సముద్రంపై ఎగిరాడు.
1: టు ఒబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ దేర్ ఇస్ నీడ్ ఫార్ ప్యూరిటీ ఆఫ్ త్రికరణ, బాడీ, మైండ్ అండ్ వర్డ్.
0: ఈ త్రికరణ శుద్ధి తోపల అనగా మనస్సులో దాని యొక్క దీక్షను పూనటము, వాకులో దాన్ని వెల్లడి చేయటము, శరీరంతో అనుభవించటము.
1: దట్ మీన్స్ హీ రిజాల్వ్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ అండ్ హీ టోల్డ్ ద సేమ్ థింగ్ ఇన్ ది వరల్డ్ అండ్ హీ డిడ్ ఇట్ ఇన్ యాక్షన్.
0: ఎంత దూరం పోయేటప్పటికీ
1: when he was crossing
0: ఈ వాసనా స్వరూపమైనటువంటి మైనాకం వచ్చింది.
1: and this form of vasana, the desire in the form of Mainaka mountain it came up.
0: తన తండ్రి అయినటువంటి వాయుదేవుని వల్ల రక్షింపబడినటువంటి కనుక మైనాకము,
1: దిస్ మైనాక మౌంటన్ వాజ్ సేవ్డ్ బై హనుమంతుడు.
0: వాయుదేవుని పుత్రుడైనటువంటి యొక్క హనుమంతుడుకు ఒక కృతజ్ఞతను అందించాలని మంచి ఉద్దేశంతోనే వచ్చింది పాపం.
1: అన్ అకౌంట్ ఆఫ్ ఆఫరింగ్ గ్రాటిట్యూడ్ టు ద సన్ ఆఫ్ వాయు హూ హెడ్ సేవ్డ్ మైనాక.
0: మారుతి, నా పైన కొంతసేపు విశ్రాంతి తీసుకుని నా ఆదిత్యం పుచ్చుకుని వెళ్ళమని చెప్పి కోరింది.
1: ఇట్ ప్రే టు హనుమాన్, ఓ హనుమాన్ టేక్ ఎ లిటిల్ రెస్ట్ ఆన్ మీ and give me satisfaction.
0: Hanumantudu cheppadu, nenu vendulu aragiche nimittam raledu.
1: Hanuman told, I have not come here.
0: Ramadhan nenu purti chesenta varaku nenu ye yokka neeraina kuda tragalu.
1: Until I fulfill the command of Rama, I am not going to take.
0: Bhagavantuni aadane naaku pradhanamu.
1: His word is law for me.
0: Naaku ee shanti kaani vishranti kaani naaku akkarledu.
1: Either peace or any kind of rest, I don't
0: need. సేవలు నేను అంకితమైపోయాను.
1: I have dedicated myself in the service of the Lord.
0: కనుక ఆ రామాజ్ఞను పూర్తి నెరవేర్చుకుని వచ్చేంత వరకు కూడాను నీ యొక్క ఆదిత్యం నాకు అక్కర్లేదన్నాడు.
1: Until I fulfill the commands of my Lord, I am not prepared to accept the
0: హనగారి రాగమును ఉల్లంఘించాడు. ఈ సౌఖ్యం అంతా తోసివేశాడు.
1: He threw away, he set aside all these kind of obstacles and temptations.
0: మరీ కొంత దూరం వెళ్లేటప్పటికి అసూయ.
1: After he went a little while, there was jealousy facing him.
0: అక్కడ సురసి వచ్చింది, అనగా ఒక రాక్షసి, అసూయ రాక్షసి.
1: And that is the demon of
0: రాముడు. హనుమంతుడు ఎగిరిపోతుంటే ఆ నీడను కూడా పట్టి లాగిందన్నమాట.
1: When Hanuman was flying, the సురసి,
0: అనగా తనకంటే అధికులైనటువంటి వాడిని క్రిందికి లాగటమే తన యొక్క స్వభావం.
1: That is pulling down people who are better than it. That is the nature of
0: హనుమంతుడు. నలు ప్రక్కల ఎక్కడ ఎవరు కనిపించలేదు.
1: హనుమాన్ లుక్ ఆన్ ఆల్ ద ఫోర్ సైడ్, హీ వాజ్ నాట్ ఏబుల్ టు సైట్ ఎనీవన్.
0: క్రింద చూచాడు,
1: హీ లుక్ డౌన్.
0: ఇది ఒక రాక్షస కృత్యము, అసూయతో కూడినటువంటిది, నన్ను క్రిందికి లాగడం కోసం ఇంత ప్రయత్నం చేస్తున్నాడని గుర్తించాడు.
1: హీ రికగ్నైజ్ ఎ డెమన్ ఫిల్డ్ విత్ జెలసీ ట్రైంగ్ టు బుల్ డౌన్ హనుమాన్ ఫ్రమ్ డౌన్ బిలో.
0: ఆ మరుక్షణంలోనే సురచి, ఓ హనుమంత, నీవు నాకు ఆహారంగా మారిపోవాలి అన్నాడు.
1: సురసి సేడ్, ఓ హనుమాన్, యు షుడ్ బికమ్ ఫుడ్ ఫర్ మీ.
0: చెప్పాడు, నీకు ఆహారంగా నేను అర్పితం కావటంలో ఏమాత్రం నేను సందేహించను.
1: ఐ హావ్ నో హెసిటేషన్ ఇన్ బికమింగ్ ఫుడ్ ఫర్ యూ.
0: అయితే ఒక్కటి నా ప్రతిజ్ఞ ఉంటుండాలి.
1: బట్ దెర్ ఈస్ అ వౌ విచ్ ఐ హావ్.
0: భగవంతుని ఆజ్ఞను పూర్తి నేను నెరవేర్చిన తర్వాత ఎవరికైనా సరే నేను ఆహారంగా ఉంటాను.
1: ఆఫ్టర్ ఫుల్ఫిలింగ్ ది కమాండ్ ఆఫ్ మై లార్డ్, ఐఎమ్ ప్రిపేర్డ్ టు బికమ్ ఫుడ్ ఫర్ ఎనీ.
0: ఆజ్ఞను తీసుకుని పోయి సీతకు అందించి సీత యొక్క విషయం తిరిగి రాముడికి అప్పచెప్పి నేను తిరిగి నీకు ఆహారంగా వస్తానన్నాడు.
1: ఆఫ్టర్ కన్వేయింగ్ ది మెసేజ్ ఫ్రమ్ రామ టు సీత అండ్ ఫ్రమ్ సీత టు రామ, ఐఎమ్ ప్రిపేర్ టు కమ్ బికమ్ ఫుడ్ ఫర్ యు.
0: ఆఖరి నాకు ఇప్పుడవుతుంటే ఎప్పుడో నీకు ఆహారంగా వస్తానంటే నాకు అది అక్కర్లేదు, ఇప్పుడే నాకు నీవు ఆహారంగా సిద్ధం కావాలన్నాడు.
1: ఓ ఫూలిష్ వన్, ఐ వాంట్ యూ టు బికమ్ ఫుడ్ జస్ట్ నౌ బికాస్ ఐఎమ్ హంగ్రీ, ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు వెయిట్.
0: ఇది అసాధ్యము, నాకు భగవంతుని ఆజ్ఞనే నాకు ప్రధానము.
1: It is impossible. Lord, నీవేమైనా చేసుకోవచ్చు,
0: నన్ను ఎన్ని విధమైనటువంటి హింస పెట్టినా కానీ ఆ హింసలో ప్రాణమునైనా వదులుతాను కానీ భగవత్ ఆజ్ఞ నేను విడువను.
1: వాట్ ఎవర్ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్ విత్ యూ, ఐఎమ్ ప్రిపేర్ టు బేర్, బట్ ఐ విల్ నెవర్ గివ్ అప్.
0: తాను అనేక రకమైన రూపంలో దాల్చి హనుమంతుడిని మింగడానికి ప్రయత్నించింది.
1: సురసి బిగాన్ టేకింగ్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ గల్ప్ డౌన్ హనుమాన్.
0: కానీ భగవత్ ఆజ్ఞను లక్ష్యం అందించుకున్నటువంటి హనుమంతుడికి ఎట్టి భయప్రాంతులు లేకుండా ఆ సురసిని హింసించాడు, అనగా హతమార్చాడు.
1: హనుమాన్, హూ వాజ్ డెడికేటెడ్ హింసెల్ఫ్ ఫర్ ది కమాండ్ ఆఫ్ ద లార్డ్, హ్యాడ్ ది పవర్,
0: అనగా అసూయ అనేటువంటి గుణమును కూడాను ప్రాణం తీశాడు.
1: దట్ మీన్స్ హీ కిల్డ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ జెలసీ.
0: అక్కడ నుంచి లంకలో ప్రవేశించాడు.
1: హీ ఎంటర్డ్ లంక.
0: చూచాడు అతి సుందరమైన ఈ లంకను. చూచి
1: హీ లుక్డ్ అట్ దిస్ బ్యూటిఫుల్ సిటీ.
0: ఆహా, నేను హనుమంతుని ఎప్పుడూ చూడలేదు, ఆ రావణ్ని ఎప్పుడూ నేను చూడలేదు.
1: ఐ హావ్ నాట్ సీన్ అట్ ఎనీ
0: టైం. యొక్క భవనంలో ఇంత మందిరంగా ఉంటున్నప్పుడు వీరి భావాలు ఎంత పవిత్రంగా ఉంటాయో ఏమో అనుకున్నాడు.
1: హీ ఫెల్ట్ దట్ వెన్ దేర్ బిల్డింగ్స్ ఆర్ సో బ్యూటిఫుల్ దేర్ ఫీలింగ్స్ ఆల్సో.
0: అక్షరమే రామాజ్ఞ జ్ఞాపకం వచ్చింది.
1: ఇమ్మీడియట్లీ హీ రిమెంబర్డ్.
0: వీడే నిజంగా పవిత్రుడైపోతే ఈ రకమైన అపవిత్రమైనటువంటి కార్యములు ఎందుకు చేస్తాడు.
1: ఇఫ్ ఓన్లీ హీ ఈజ్ ఎ సేక్రెడ్ అండ్ డివైన్ పర్సన్, హౌ వుడ్ హీ డూ సచ్ అన్సేక్రెడ్.
0: కానీ వీడి మంచి చెడ్డలు గుర్తించాలని చెప్పని అతి స్వల్ప స్వరూపాన్ని ధరించి లంకలో ప్రవేశించడానికి పోయాడు.
1: హీ టుక్ ఎ వెరీ స్మాల్ ఫామ్ అండ్ దెన్ హీ ఎంటర్డ్ లంక. హౌ ఆర్ టు అండర్స్టాండ్
0: అహంకారి అయిన లంకిణి ఉంటుండాలి.
1: దెర్ వాజ్ లంకిణి హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ఈగో.
0: చూచింది,
1: షీ లుక్డ్ అట్ హనుమాన్.
0: ఒరే కోతి, నన్ను కూడా మోసం చేసి దొంగతనంగా లోపల ప్రవేశిస్తున్నావా అని అరిచింది.
1: ఓ మంకీ, యూ వాంట్ టు డిసీవ్ మీ అండ్ సమ్హౌ ఎంటర్ ఇన్ టు లంకా, ఇస్ ఇట్?
0: హనుమంతుడు మండిపోయాడు.
1: హనుమాన్ వాస్ ఎన్రేజ్.
0: నేను దొంగన,
1: డూ యూ కాల్ మీ ఎ థీఫ్?
0: నేను దొంగగా ఈ యొక్క లంకలో ప్రవేశిస్తున్నానా?
1: డూ యూ థింక్ దట్ ఐ వాంట్ టు ఎంటర్ ఇన్ ఎ స్టెల్తీ మేనర్?
0: మీ రాజు మా దొంగవాడు.
1: యు ఆర్ కింగ్ ఈజ్ ద గ్రేట్.
0: ఆ రాజుకు తగినటువంటి యొక్క రాక్షసులే మీరందరూ కూడా.
1: అండ్ యూ ఆల్
0: ప్రజాప్రజ,
1: ఆల్ ది డెమన్స్ ఆర్ లైక్ ది కింగ్ హింసెల్ఫ్.
0: మా ప్రభువు ధర్మస్వరూపుడు.
1: మై లార్డ్ ఈజ్ ది
0: సత్యవాన్ పరిపాలకుడు.
1: హీ ఆల్వేస్ ఫాలో ది
0: ప్రాఫెట్. మా ప్రభు యొక్క శిష్యులైనటువంటి మేము కూడాను ధర్మస్వరూపులమే.
1: ఆల్ ఆఫ్ అస్ ది డిసైపుల్స్ ఆఫ్ సచ్ గాడ్.
0: మాలో ఇలాంటి దుర్గుణం ప్రవేశించడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: దేర్ ఇస్ నో రూమ్ ఫర్ అస్ టు హ్యావ్ ఎనీ బ్యాడ్ థాట్స్
0: అని చాలా గర్జించాడు.
1: హీ రోర్డ్ విత్ దీస్ వర్డ్స్.
0: అప్పుడు రాక్షసి, మా మహారాజు దొంగనంటున్నావా అని చెప్పని అది రాక్షసి కూడా చాలా కోపం వచ్చింది.
1: ద డెమన్స్ ఆల్సో బికేమ్ వెరీ యాంగ్రీ. డూ యూ కాల్ అవర్
0: దొంగ కాకపోతే ఆ శ్రీరామచంద్రుడి యొక్క పత్ని అయినటువంటి సీతను దొంగతనంగా ఎక్కడ తెచ్చాడు? వాడు దొంగ కాక మరేవాడు ఉన్నాడు.
1: ఇఫ్ హీ ఈజ్ నాట్ ఎ థీఫ్, హౌ కుడ్ హీ హావ్ అబ్డక్టెడ్ సీత ఇన్ ఎ సచ్ ఎ స్టెల్తీ మేనర్?
0: ఈ విధంగా కూడా పోరాడేసేసి మొట్టమొదట వాసన్ను, రెండవది అసూయను, మూడవది అహంకారాన్ని రూపుమాపాడు.
1: ఇన్ దిస్ వే హీ ఓవర్కేమ్ ఆల్ దీస్ త్రీ అబ్స్టకల్స్.
0: ఇది భగవంతునికి భక్తులకు ప్రధానమైనటువంటి గుర్తులు అనేటువంటిది కూడా లోకానికి చాటుతూ వచ్చాడు.
1: హీ ఆల్సో షోడ్ అండ్ డిక్లేర్ టు ద వరల్డ్,
0: నిజంగా భక్తులైనటువంటి వాడికి ఈ వాసనల కోసం ఏమాత్రం కూడా ప్రాకులాడకూడదు.
1: ట్రూ డివోటీస్ షుడ్ నాట్ హ్యావ్ దీస్ త్రీ డిఫెక్ట్స్.
0: ఇంకా ఆడంబరము, అసూయ అనేటువంటిది ఇందులో ఏమాత్రము ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ రూమ్ ఫార్ ఎయిదర్ జెలసీ ఆర్
0: అహంకారం. అసలే తావివ్వకూడదు.
1: There should be no room whatsoever for
0: any భక్తుడైనటువంటి వాడు,
1: ఏ డివోటీ,
0: వాసనలను, అసూయను, అహంకారమును అణగదొక్కాలి.
1: There a devotee should subdue and control the vasana, the desire.
0: ఇతను చూచిన తర్వాత ఆమె యొక్క భక్తి ప్రపత్తిని కూడా చక్కగా గుర్తిస్తూ వచ్చాడు.
1: ఆఫ్టర్ హీ సా సీత, హీ రికగ్నైజ్ సీతాస్ డివోషన్.
0: భక్తుడికి ఉండవలసిన లక్షణాలు కూడా తాను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.
1: హీ వాంటెడ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ. ఫ్రమ్
0: నిరంతరము భగవంతుని చింతలో ఉండినటువంటి వాడు శరీరాన్ని పుష్కింపు చేసుకుంటాడు.
1: ఎ పర్సన్ హూ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ ద లార్డ్ విల్ అలౌ హిస్ బాడీ టు ఫ్యామిష్.
0: నిజముగా దేహాన్ని పెంచుకున్నటువంటి వాడికి భక్తి అభివృద్ది కాదు.
1: ఎ పర్సన్ హూ వాంట్స్ హిస్ ఫిజికల్ బాడీ టు గ్లో ఫ్లరిష్ హీ విల్ నాట్ హ్యావ్ డివోషన్.
0: భక్తి పెరిగినటువంటి వాడికి దేహం అభివృద్ది రాదు.
1: ఎ పర్సన్ ఫిల్డ్ విత్ డివోషన్.
0: ఇవి రెండింటికి చాలా భిన్న భేదంగా ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ ఎ నెగటివ్ కారిలేషన్ బిట్వీన్ ది.
0: సీతను చూచాడు, ఆమె శరీరం చాలా శుష్కించిపోయింది.
1: సీత వాస్ వెరీ థిన్.
0: ఇది ప్రతిభక్తి యొక్క ప్రధానమైనటువంటి యొక్క చిహ్నం అనుకున్నాడు.
1: హీ రికగ్నైజ్ దాట్ యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ట్రూ డివోషన్.
0: దుఃఖంలో ఉండినటువంటి వాడు విందులు ఆరగించడు, ప్రయాణికి కాలు తివ్వడు.
1: A person filled with sorrow could not go on taking feast.
0: Kalukuna Sita talli ee vidhamaina dukkhamulo untam cheta tana yokka deha sambandhamaina yokka bhrantini kudanu vadali pettindi.
1: Mother Sita, who is suffering this kind of
0: dayam kavali, dayam kavali anetundi vaadiki deha chinta ekkuvaga undakoodadu.
1: A person who aspires to have God should not have too much of body.
0: Sukhamulu, santoshamulu, saubhagyamulu ematram aashincharadu.
1: He should not aspire to have physical comforts, physical joys.
0: Ee padinelalo aame undatam cheta tana yokka shariram anta talanta kudunu okka attaga cheripoyindi.
1: The whole hair had become matted on account
0: of yokka samskaram kudunu aame aashinchaledu.
1: She was not prepared to even have any
0: rama chinta tappa anni chintalu aamelo levu.
1: There was no thought excepting the thought of
0: రెండవది ఏమిటంటే దృష్టి.
1: ద సెకండ్ వన్ ఈజ్ ద విజన్, దృష్టి, వ్యూయింగ్.
0: తన యొక్క దృష్టి తన పాదములపైన తప్ప అన్యుల యొక్క ముఖం చూచేటువంటిది కాదా అని.
1: హర్ విజన్ వాజ్ కాన్సన్ట్రేటెడ్ త్రూ అవుట్ ఆన్ హర్ ఫీట్.
0: తన క్రిందికి వచ్చుకుని తన పాదమును మాత్రమే తాను చూస్తూ ఉంటుండాలి.
1: షీ వాజ్ బెండింగ్ డౌన్ హర్ హెడ్ అండ్ లుకింగ్ అట్ హర్ ఫీట్.
0: తన యొక్క మనస్సు భగవంతుని పాదాల విందవులపైన పెట్టడం.
1: keeping his one's mind at the lotus feet of the
0: Lord. మనసును భగవంతుని పైన, దృష్టిని తన పాదముల పైన పెట్టి దేహభ్రాంతి లేకుండా నిరంతరం కూడాను భగవంతుని చింత చేయటమే భక్తుని యొక్క ప్రధానమైన గుర్తులను గుర్తించాడు.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ ఈజ్ ఫిక్సింగ్ వన్స్ మైండ్ ఆన్ ద లార్డ్, ఫిక్సింగ్ వన్స్ విజన్ ఆన్ ద ఫీట్ అండ్ మేకింగ్ ఫర్గెటింగ్ వన్స్ ఓన్ బాడీ కాన్షియస్నెస్. దీస్ ఆర్ ది ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ. దట్స్ వాట్ హీ థాట్.
0: ఈ విధంగా సీతతో పరిచయం జరిగిన తర్వాత
1: ఆఫ్టర్ హీ
0: తల్లి నేనొక ప్రతిజ్ఞ చేసుకున్నాను.
1: Then he went to Sita and told her,
0: "Mother, దర్శనం అయ్యేంత వరకు ఆహార పానీయం నేను ముట్టకూడదు అనుకున్నాను.
1: I have taken a vow that until I have darshan of you, I will not take water. I have your darshan."
0: కనుక నేను తమరు ఆజ్ఞిస్తే ఈ అశోకవనంలో అనేక పండుగ కనిపిస్తున్నాయి, వాటిని నేను కొంచెం భుజించి నా ఆకలిని తీర్చుకుంటానన్నాడు.
1: If you permit, I would like to quench my hunger by taking fruits in this ashoka.
0: అక్కడ కూడాను ఆమె యొక్క పవిత్రమైనటువంటి యొక్క ధర్మాన్ని చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
1: ఈవెన్ దేర్ సీతాదేవి షోడ్ హర్ సీక్రెట్ అటాచ్మెంట్ టు ధర్మ.
0: హనుమంత, ఇది నాది నీది కాదు అడవి, ఈ యొక్క వనం.
1: దిస్ ఫారెస్ట్ నైదర్ బిలాంగ్
0: రావణం యొక్క అడవి
1: నార్ బిలాంగ్స్ టు
0: వనం,
1: బిలాంగ్స్ టు రావణ.
0: ఇందులో వారి ఆజ్ఞ లేకుండా నీవు దీనిని అపహరించటము, దీనిని భుజించటము దొంగతనంగా మారుతుంది.
1: Without his permission, partaking fruits of this particular garden would amount to stealing.
0: కింద పడినటువంటి పండుగ అవసరం నీవు భుజించు అని చెప్పింది.
1: If you want to eat, you can take the fruits which are dropped down from the trees.
0: కానీ తాను ఆకలిని భరించుకోలేక చెట్టు ఎక్కాడు, అన్ని పండ్లు కోసి తిన్నాడు.
1: But not being able to bear hunger, Hanuman climbed the trees and
0: తినటమే కాకుండా కొమ్మలు విరిచివేయటము, చెట్టంతా లాగివేయటము, ఈ కోతి చేష్టలు చేసుకుంటూ పోయాడు.
1: Not merely did he partake the fruits which are available there, but he broke the branches,
0: కావాలనే చేస్తూ
1: uprooted the trees and
0: ఎందుకంటే ఈ విధమైన పనులు చేసినప్పుడే నేను రావణ యొక్క సన్నిధికి పోవడానికి వీలవుతుంది.
1: He did all these things intentionally. With the intention,
0: అప్పుడు వాడికి సరైనటువంటి బుద్ధి చెప్పడానికి సాధ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ రావణ వుడ్ క్యాచ్ మీ అండ్ టేక్ మీ టు కోర్ట్. దెన్ ఓన్లీ
0: ఈ విధంగా కూడా చెట్లు వీటంతా పెరిగి పారవేయటము, వేర్ల వరకు లాగివేయటము, ఈ విధమైనటువంటి చర్యలు చేస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ అప్రూటింగ్ ది ట్రీస్, బ్రేకింగ్ ది ట్రీస్, ది బ్రాంచెస్ ఎక్సెట్రా ఆర్ బ్రోకన్ డౌన్.
0: ఈ వార్త లంకలో అంతా ప్రాకిపోయింది, రావణ వరకు తెలిసిపోయింది.
1: దిస్ న్యూస్ స్ప్రెడ్ టు ది ఎంటైర్ లంకా సిటీ అండ్ వెంట్ రైట్ అప్ రావణ.
0: చాలా వీరులంతా పంపిస్తూ వచ్చాడు.
1: రావణ బిగాన్ సెండింగ్,
0: వచ్చిన వారందరినీ కూడా చక్కగా సరైనటువంటి ఒక పరిస్థితికి తెచ్చాడు.
1: హనుమాన్ బిగాన్ పనిషింగ్ ఆల్
0: వారితో పోరాడి వారి ప్రాణమంతా తీసేశాడు.
1: హీ ఫాట్ విత్ దెమ్, కిల్డ్ దెమ్.
0: ఈ విధమైనటువంటి ఒక క్రూర కృత్యం తాను తెలుసుకోవటం చేత రావణుడు మరింత ఉగ్రుడయ్యాడు.
1: రావణ వాజ్ ఫర్దర్ ఎన్రేజ్డ్ వన్స్ హీ రియలైజ్డ్ దట్ హనుమాన్ వాజ్ కిల్లింగ్ సో మెనీ సోల్జర్స్.
0: తన కుమారుడిని పంపించాడు.
1: హీ సెంట్ హిస్ సన్.
0: అతను పోయేటప్పటికి కూడాను తాను కొంతవరకు లొంగినట్టుగా నటన చేశాడు.
1: హనుమాన్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హీ సబ్డ్యూడ్ బై
0: ఇంద్రజిత్తు అనేటువంటి వాడు ఎవరంటే కేవలం అనేక మోసములతో కూడినటువంటి వాడు.
1: దిస్ ఇంద్రజిత్ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రిక్స్.
0: వాడి పేరు ఇంద్రజిత్. అన్ని మోసములుగా చేసేటువంటి వాడు.
1: దిస్ ఇంద్రజిత్ నేమ్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ హీస్ వన్ హూ ఈస్.
0: అతని బలమునకు అసాధ్యం కావటం చేత కొంతవరకు బ్రహ్మాస్త్రాన్ని కూడా వేశాడు.
1: యాజ్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ ఇంద్రజిత్ టు కాన్కర్
0: హనుమంతుడు లొంగినట్టుగా తాను లొంగిపోయాడు.
1: హనుమాన్ బిహేవ్డ్ యాజ్ ఇఫ్ హీ సబ్డ్యూడ్ బై.
0: అతన్ని తీసుకుని పోయి రావణ్ ముందు నిలిపాడు.
1: ఇంద్రజిత్ టు హనుమాన్ అండ్ మేడ్ హిమ్ స్టాండ్ బిఫోర్.
0: అక్కడ కూడా హనుమంతుడు
1: సబ్డ్యూడ్ బై.
0: ఇంద్రజిత్తు అనేటువంటి వాడు ఎవరంటే కేవలం అనేక మోసములతో కూడినటువంటి వాడు.
1: దిస్ ఇంద్రజిత్ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రిక్స్.

0: Subdued by
1: అతన్ని తీసుకుని పోయి రావణ్ ముందు నిలిపాడు.
0: ఇంద్రజిత్ టుక్ హనుమాన్ అండ్ మేడ్ హిమ్ స్టాండ్ బిఫోర్.
1: అక్కడ కూడా హనుమంతుడు తన యొక్క దీంట్లో ఏమాత్రము తగ్గలేదు. రాము దగ్గర మాత్రమే వదాను దాసుడు కాని రావణ్ దగ్గర మహావీరుడుగా నిలిచాడు.
0: హనుమాన్ బిహేవ్డ్ లైక్ ఎ సర్వెంట్ ఓన్లీ బిఫోర్ రామ. బిఫోర్ రావణ హీ వాజ్ క్వైట్ ప్రౌడ్.
1: తాను చెప్తూ వచ్చాడు, రాముల దగ్గర నేను దీనుడను, రావణ్ దగ్గర మహావీరుడను అన్నాడు.
0: బిఫోర్ రామ ఐఎమ్ ఎ సర్వెంట్ హంబుల్ మ్యాన్, బట్ బిఫోర్ రావణ ఐఎమ్ ఎ హీరో, ఐ కెన్ నెవర్ బెండ్ అవర్ మై హెడ్.
1: అక్కడ కూర్చోబెట్టేటప్పటికి రావణుడు అడిగాడు, నీవెక్కడి నుంచి వచ్చావు?
0: రావణ ఆస్క్ హనుమాన్, ఫ్రమ్ వేర్ డిడ్ యు కమ్?
1: నేను మా ప్రభు అయిన రామనాథ్ను నడుచుకునే నిమిత్తమే ఈ లంకలో ప్రవేశించానన్నాడు.
0: ఇన్ ఆర్డర్ టు కంప్లై విత్ ద కమాండ్ ఆఫ్ మై లార్డ్ ఐ హావ్ ఎంటర్డ్ లంక. దట్స్ వాట్ హనుమాన్ టోల్డ్ రావణ.
1: వచ్చావు కానీ ఫలములంతా ఎందుకు తిన్నావు అన్నాడు.
0: ఇట్స్ ఆల్ రైట్ యు హావ్ కమ్, బట్ వై డిడ్ యూ ఈట్ ది ఫ్రూట్స్?
1: ఆకలి వేసింది తిన్నాను అన్నాడు.
0: ఐ వాజ్ హంగ్రీ దేర్ఫోర్ ఐ ఏట్.
1: ఆ పువ్వులు గివ్వులంతా కూడా ఎందుకు తీసి పారవేసేసావు అన్నాడు.
0: వై డిడ్ యూ రిమూవ్ ఆల్ దోస్ ఫ్లవర్స్ ఫ్రమ్ ద ట్రీస్?
1: అప్పుడు తాను చెప్పాడు, ఆ పువ్వులు నీవి నావి కాదు, నా ప్రభువు సృష్టించినటువంటివి.
0: దోస్ ఫ్లవర్స్ బిలాంగ్ నైదర్ టు యూ నాట్ టు మీ.
1: నీకెంత అధికారం ఉందో నాకంత అధికారం ఉంది అన్నాడు.
0: ఐ హావ్ ఈక్వల్ రైట్స్ విత్ యూ.
1: అయితే ఈ చెట్లంతా ఎందుకు పెరిగి పారవేశావు అన్నాడు.
0: వై హావ్ యూ అప్రూటెడ్ సో మెనీ ట్రీస్ అండ్ త్రో దెమ్?
1: నా సహజము అన్నాడు.
0: He said, it is natural for me.
1: అయితే మా యొక్క రాక్షసులందరినీ ఎందుకు చంపివేశావు అన్నాడు.
0: దెన్ వై డిడ్ యూ కిల్ సో మెనీ డెమాన్స్?
1: వారు నన్ను చంపడానికి వచ్చారు, నేను రక్షించుకోవటం నేను వారిని చంపానన్నాడు.
0: ఇన్ ఆర్డర్ టు డిఫెండ్ మై
1: ఒక్కదానికి ఈ విధమైన సమాధానం ఇస్తూ వచ్చాడు హనుమంతుడు. ఏ ఒక్క పదమునందు కాని అసత్యము కాని ఇంకే విధమైనటువంటి మోసం కాని ఒక్కటి లేదు. రామాజ్ఞను శిరసావహించి సత్యవాక్ పరిపాలన చేస్తూ వచ్చాడు.
0: ఒబేయింగ్ ది కమాండ్స్ ఆఫ్ రామ హీ ఆల్వేస్ ఫాలోడ్ ది పాత్ ఆఫ్ ట్రూత్. హీ నెవర్ అటెంప్టెడ్ ఎ లై.
1: నా ప్రభు శ్రీరామచంద్రమూర్తి.
0: మై లార్డ్ ఈజ్ శ్రీరామచంద్ర.
1: నేను అతని దాసుడను.
0: ఐఎమ్ హిస్ సర్వెంట్.
1: అతని ఆజ్ఞనే నాకు ప్రధానమైనటువంటిది.
0: హిజ్ కమాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: అని ఈ విధంగా భక్తి ప్రపత్తులు లోకానికి చాటినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమన్ వాజ్ వన్ హూ షోడ్ టు ద వరల్డ్ వాట్ డివోషన్ అండ్ సరెండర్ ట్రూలీ మీన్.
1: కనుక ఈనాడు ప్రభువు ఎలాంటి వాడో దాసులు అలాంటి వారుగా తయారు కావాలి.
0: టుడే ఆల్సో ది డివోట్ డిసైపుల్
1: సాయి భక్తులు చెప్పుకోవటము,
0: యూ సే దట్ యు ఆర్ ది
1: దానికి విరుద్ధమైన మార్గమును అనుసరించటము,
0: యూ ఫాలో ది పాత్ కాంట్రరీ టు ఇట్,
1: ఇది కేవలము ఒక అసత్య మార్గమును ప్రవేశించిన వారం అవుతాం.
0: దిస్ వుడ్ బి ఫాలోయింగ్ అన్ అన్ట్రూ పాత్.
1: సాయి యొక్క ఆశయాలకు తగినట్టుగా మనం నడుచుకోవాలి.
0: ఫాలో అకార్డింగ్ టు ది ఐడియల్స్ ఆఫ్ సాయి.
1: ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అందించాలి.
0: ఆఫర్ యువర్ లైఫ్ హ్యాస్ ఎన్ ఐడియల్
1: మోడల్. వహించాలి.
0: ఫాలో ది కమాండ్.
1: ఎన్ని కష్టములైనా ఎన్ని దుఃఖములు వచ్చినప్పటికీ ఆ ఆజ్ఞను మనం నెరవేర్చుకోవటమే మన కర్తవ్యంగా భావించాలి.
0: వాట్ ఎవర్ బి ది నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యూ ఫేస్, యూ షుడ్ ఫాలో అండ్ ఇంప్లిమెంట్ ది కమాండ్.
1: ఆజ్ఞను ప్రవేశించే సమయంలో స్వార్థము స్వప్రయోజనములకు ఏమాత్రమూ అవకాశం ఇవ్వకూడదు.
0: వైల్ ఫాలోయింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ డోంట్ గివ్ రూమ్ ఫార్ సెల్ఫిష్నెస్.
1: అది భక్తికి సరైనటువంటి అర్థం.
0: దాట్ ఈస్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ట్రూ డివోషన్.
1: కనుక త్రికరణ శుద్ధిగా మనం ఈ కార్యంలో మనం ప్రవేశించాలి.
0: ఎంటర్ ఇన్ టు దిస్ పాత్ విత్ ప్యూరిటీ ఆఫ్.
1: ఏదో చెప్పినాడే అని ఈ యొక్క డిసిప్లిన్ అంతా కూడా నడుచుకోవాల్సి వస్తుంది, నడుచుకోకపోతే బయట పంపుతారో ఏమో, ఈ భయంతో భ్రాంతితో మాత్రం ఉండకూడదు.
0: డూ నాట్ ఫాలో ది డిసిప్లిన్ అవుట్ ఆఫ్ ఫియర్. యు షుడ్ ఫాలో
1: నా జీవితం యొక్క కర్తవ్యము, ఇది నా లక్ష్యము అని భావించాలి.
0: యు షుడ్ కన్సిడర్ దిస్ యాజ్ ది గోల్ ఆఫ్ యువర్ లైఫ్.
1: ఆ విధంగా బలవంతంగా మీరు ఆచరించేటువంటి సమయంలో ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు.
0: If you are following this only with that kind of compulsion, it is no use.
1: ఉండదు మాకు సంతోషం ఉండదు.
0: Neither you will be happy nor will
1: happy. డిసిప్లిన్ సక్రమంగా ఇక్కడ ఆచరించేటువంటి పద్ధతి ఉండినప్పుడే హృదయపూర్వకంగా ఆచరించాలి.
0: You have to follow this discipline of the place with full heart.
1: అంతేకాని భయంతో గాని ఇంకే విధమైన దిగులతో గాని ఈ డిసిప్లిన్ లో ప్రవేశించకూడదు.
0: డూ నాట్ ఫాలో దిస్ డిసిప్లిన్ అవుట్ ఆఫ్ ఫియర్.
1: ఆ విధంగా వస్తే నీకు నీవు ద్రోహం చేసుకున్న వాడవే అవుతావు.
0: ఇఫ్ యూ డూ దట్ వే,
1: నిన్ను నీవు మోసం చేసుకున్న వాడే అవుతావు.
0: యూ వుడ్ హావ్ డిసీవ్డ్ యువర్ సెల్ఫ్.
1: నిన్ను ఎవరూ మోసం చేయటం లేదు.
0: నో వన్ ఇస్ డిసీవింగ్ యూ.
1: కనుకనే తన ఆత్మద్రోహము తాను గావించుకున్న వాడవుతాడు.
0: యూ వుడ్ బి ట్రెచరస్ టు యువర్ సెల్ఫ్.
1: ప్రతి ఒక్క విషయమునంతా కూడాను ఇది నా యొక్క భవిష్యత్తు లోపల పవిత్రమైన మార్గమే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి.
0: యు షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఆల్ దిస్ డిసిప్లిన్ ఇస్ మెంట్ ఫర్ ఎ హ్యాపీ ఫ్యూచర్.
1: భక్తి భక్తి అను

0: పోవటము,
1: ఇఫ్ యు మియర్లీ అట్టర్ ద వర్డ్ డివోషన్,
0: అన్యుల మాటల లోపల నీవు ప్రవేశించటము,
1: బట్ ఫాలోయింగ్ ఎ కాంట్రీ,
0: ఈనాడు లోకం ఎట్టుందంటే పవిత్రమైనటువంటి విషయాలు లేనప్పుడు నువ్వు వాడు ఏమాత్రము యోచించడు.
1: టుడేస్ వరల్డ్ డస్ నాట్ సీమ్ టు
0: అపవిత్రమైన విషయాలకు త్వరగా చెవునిస్తూ ఉంటాడు.
1: పీపుల్ లెండ్ దేర్ ఇయర్స్ ఫర్ ఎనీథింగ్ అన్సేఫ్,
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా.
1: వెన్ వీ టెల్ విత్ ఫుల్ హార్ట్,
0: చెడ్డ మాట అంటే చెవికి చేరు.
1: ఇఫ్ ఇట్ ఇస్ ఓన్లీ ఎ బ్యాడ్ థింగ్,
0: ఎట్టి వారు నన్ను ఎరుగంగానే ఎత్తురా,
1: హౌ కెన్ దీస్ పీపుల్ అండర్స్టాండ్ మీ,
0: ఎట్టి చదువులు ఉందా ఏమి ఫలం,
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హావింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: మంచి మాటలు మాత్రం వినరు,
1: యూ విల్ నాట్ అండర్,
0: చెడ్డ మాటలు అయితే ఒక క్షణం లోపల చెవికి చేర్చుకుంటారు, చెవి నుంచి హృదయానికి చేర్చుకుంటారు, హృదయం నుంచి ఇంకా చేతిలో వచ్చేసేస్తుంది, పనిలో ప్రవేశించారు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇట్ ఇస్ ఎ బ్యాడ్ వర్డ్, మైండ్, హార్ట్ అండ్ యాక్షన్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో వన్ అవుట్.
0: కనుకనే త్రికరణ శుద్ధి మనసునందును వాక్కునందును క్రియందుకును ఏకత్వాన్ని మనం నిరూపించాలి.
1: వీ హావ్ టు ప్రూవ్ దేర్ ఇస్ యూనిటీ ఇన్
0: అవర్. ఎంత కాలమైనప్పటికీ నేను భక్తులను భక్తులను భక్తులు అనుకుని జీవితమంతా భక్తి లోపల జీవితం వ్యక్తం చేస్తే ఇంకా భక్తుడు ఎప్పుడు అవుతాడు.
1: ఇఫ్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎ డివోటీ థ్రూఅవుట్ యువర్ లైఫ్ అండ్ వేస్ట్ యువర్ లైఫ్ ఇన్ సాటిస్ఫైయింగ్ యువర్ ఓన్,
0: కేవలం సమాజాన్ని మోసగించేటువంటి పదవులు.
1: దిస్ డివోషన్ దెన్ వుడ్ బి టు డిసీవ్ ది సొసైటీ.
0: కనుక నీకు నీవు మోసగించుకుంటున్నావు,
1: యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్.
0: నీకు నీవు ఆనందించడానికి తగిన కృషి చేసుకో.
1: డూ ట్రై టు రియలీ సాటిస్ఫై యువర్ సెల్ఫ్.
0: ఈ పంచకోశంలో ఉన్నటువంటి యొక్క కడపటి అయినటువంటి ఆనందాన్ని నువ్వు అనుభవించడానికి ప్రయత్నించు.
1: ట్రై టు మేక్ ఎఫర్ట్ టు రీచ్ దిస్.
0: నీ అంతర్వాణిని నీవు సరైన మార్గంలో నీవు ఉంచుకొని నీవు ఫాలో చేయి.
1: ఫాలో యువర్ ఇన్నర్ వాయిస్ అండ్ కాన్షియన్స్.
0: అదే కాన్షియన్స్,
1: దట్ ఈస్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ నువ్వు ఫాలో చేయాలి.
1: ఫాలో యువర్ ఓన్ కాన్షియన్స్.
0: నీకు నీవు సమర్థించుకోవడానికి ప్రయత్నించడం చేతను నిన్ను నీవు ద్రోహం చేసుకున్న వాడు అవుతావు.
1: ఇఫ్ యూ గో ఆన్ డిఫెండింగ్ యువర్ సెల్ఫ్,
0: నీలో ఉన్నటువంటి దోషాలను నీవు పూర్తి నిర్మూలన గావించడానికి పూనుకోవాలి.
1: యూ షుడ్ ట్రై టు డిస్ట్రాయ్ ఆల్ యువర్ డిఫెక్ట్స్.
0: నీ దోషాలను సమర్థించుకోవడానికి ప్రయత్నించకూడదు.
1: డూ నాట్ గో ఆన్ డిఫెండింగ్,
0: వాడే మహాద్రోహి
1: అండ్ సచ్
0: అలాంటి వాడి వల్ల దేశం కూడా పాడైపోతుంది.
1: నాట్ ఓన్లీ హిమ్ సెల్ఫ్, ది ఎంటైర్ కంట్రీ.
0: అలాంటి వ్యక్తులే అధికంగా కనిపిస్తున్నారు ఈనాడు.
1: టుడే సచ్ పీపుల్ ఆర్ ఓన్లీ సీన్ ఇన్ లార్జ్ నంబర్.
0: విద్యార్థులు,
1: స్టూడెంట్,
0: భావి భారత ఉద్ధారకులు,
1: దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు
0: దేశం యొక్క సౌభాగ్యాన్ని ఆశించేటువంటి యొక్క వీరులు.
1: దీస్ ఆర్ ద హీరోస్.
0: లేత హృదయమైన మీ అందు ఈ పవిత్రమైన భావములు ఈనాడు అభివృద్ది కావాలి.
1: ఇన్ టెండర్ హార్ట్ ఆఫ్ దీస్ స్టూడెంట్.
0: విద్యార్థులారా, భగవత్ ప్రేమను పెంచుకోలేనటువంటి ఒక హృదయము అది కేవలం మరుభూమి ఉంటుంది.
1: ఏ హార్ట్ విచ్ డస్ నాట్ హ్యావ్ ట్రూ డివోషన్,
0: దాంతో పవిత్రమైన మొక్కలు మచ్చడానికి వీలే ఉండదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫార్ గుడ్ సాప్లింగ్స్ టు గ్రో ఇన్ ఎ డెజర్ట్.
0: కనుకని ఆ ప్రేమ బీజములు నాటుకోండి.
1: సో ద సీడ్స్ ఆఫ్ లవ్,
0: సహన ప్రసూనములు వికసింపచేయండి.
1: లెట్ దర్ బి పేషెన్స్ అండ్
0: శాంతి ఫలములు సమాజములకు అందించండి.
1: ఆఫర్ ద ఫ్రూట్ ఆఫ్ పీస్,
0: మీరు కూడా శాంతి జీవితం జరపండి.
1: లివ్ ఆల్సో లైఫ్ ఫిల్డ్ విత్ పీస్.
0: అంతేకాని ఈ స్వార్థము చేత అనేక మందిని బాధించడానికి తగినటువంటి కృషి చేయకండి.
1: డూ నాట్ ట్రై టు గివ్ ట్రబుల్ టు అదర్స్.
0: నీకు నీవు బాధపడవద్దు.
1: డూ నాట్ ట్రబుల్ యువర్ సెల్ఫ్ ఆల్సో.
0: నీ నుంచి ఇతరులను బాధ పెట్టవద్దు.
1: డూ నాట్ ట్రబుల్ అదర్స్ ఆల్సో.
0: కనుక ఇదే భక్తులకు తగినటువంటి సరైనటువంటి లక్షణము.
1: దిస్ ఈజ్ ఎ ట్రూ క్యారెక్టరిస్టిక్ ఆఫ్
0: భగవద్గీతను హృదయమునందు ఉంచుకొని
1: కీప్ గాడ్స్ నేమ్.
0: ఏ పని చేసినప్పటికీ అది ప్రేమమయంగానే మారుతుంది.
1: వాట్ ఎవర్ వర్క్ యూ డూ ఇట్ విల్ బి ఫిల్డ్ విత్ లవ్.
0: కనుకనే దైవనామాన్ని నిరంతరం కూడా స్మరిస్తూ చింతిస్తూ దృష్టిని దానిపై నిలిపి జీవితంలో సార్థకంగా గావించుకోండి.
1: చాంట్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ కంటిన్యూస్లీ, రిఫ్లెక్ట్ అండ్ థింక్ ఆఫ్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్.

0: ప్రతి దేశమునందు కూడాను స్టాటిస్టిక్స్.
1: ఇన్ ఎవ్రీ కంట్రీ సబ్జెక్ట్స్ లైక్ స్టాటిస్టిక్స్,
0: అకౌంట్స్, మేనేజ్మెంట్, ప్రొడక్షన్, ఇవి సమానంగానే ఉంటుంటాయి.
1: దీస్ ఆర్ ఆల్ కామన్ ఫర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఆఫ్ ఆల్ కంట్రీస్.
0: అమెరికా దేశం, జపాన్ దేశం, ఇంకే విధమైనటువంటి యొక్క దేశాలు, ఇంగ్లాండ్ దేశ, అన్నింటి అందు కూడాను ఈ నాలుగు కూడాను సమానంగానే ఉంటుంటాయి.
1: ఆల్ దీస్ ఫోర్ ఆర్ కామన్, whether it is management in America, management in Japan, management in England or in any other country.
0: Kani aa desham lopala aa desham yokka samskrutiki viluvalaku ekku avakasam andinchadam ledu.
1: But what is happening is that they are not giving equal importance for the values, human values of those countries.
0: Kani ee naadu mana institute lo deeniki pratyekamainatuvanti konni విలువలను, సంస్కృతులను అభివృద్ధి గావించి నియమిస్తూ ఉన్నాం.
1: బట్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ వీ హావ్ డిసైడెడ్ టు ఇంట్రడ్యూస్ వాల్యూస్ అండ్ ఎథాస్ ఇన్ మేనేజ్మెంట్.
0: ఇందులో ప్రధానమైనటువంటివి ఇండియన్ ఎథాస్ అండ్ వాల్యూస్.
1: వన్ ఇంపార్టెంట్ కోర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈస్ ఇండియన్ ఎథాస్ అండ్ వాల్యూస్,
0: ఇండియన్ ఎకనామిక్స్, ఎన్వైరన్మెంట్.
1: Another important course is Indian economic environment.
0: Inte kaakunda personal management.
1: It is not merely that, the cultural management,
0: organization values,
1: organization of values.
0: Inte kaadu organization oke vidhamainatvanti behavior kuda untundali.
1: It is not merely that, one more course is organizational behavior.
0: Business communication kuda untunnayi.
1: It is not merely that, there is another course, business communications, introduced in management courses.
0: Personal development kuda untundali.
1: Personal development and management also is introduced.
0: Human values kuda untundali.
1: Human values also are incorporated in the curriculum.
0: Mana yokka institute lo vachinatundi MBA lopala pratyekanga prati semester yandu kudanu human values, Indian ethos and values, ivi pratyekamainatundi reetiga untuntayi.
1: In our MBA program of the institute, we have introduced human values in every semester and it has been given a due importance.
0: ఈ ప్రపంచంలో ఎన్నో MBAలంత కూడా స్థాపించారు.
1: In the world today, you have got MBA programs, so many in number.
0: కానీ ఈ MBAలకు అర్థాలు కూడా వేరువేరుగా ఉంటున్నాయి.
1: There is a different meaning also given to this MBA program.
0: మన యొక్క విలువలకు, మన యొక్క సంస్కృతికి ఎంబీఏ అనేటువంటి దాంట్లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. ఇది దీనికి సరైన పేరు కాదు.
1: ది ఎంబీఏ నేమ్, ది లేబుల్ దట్ ఈస్ గివన్ ఈస్ నాట్ ప్రాపర్ ఫర్ ది వాల్యూస్ అండ్ ది కోర్స్ కంటెంట్ అండ్ ద కరిక్యులం ఆఫ్ అవర్ ఎంబీఏ ప్రోగ్రామ్.
0: మన దాని లోపల ఇంకా కొన్ని కొన్ని చోట్ల అంతా కూడా ఎంఎంఎస్ అని కూడా పెట్టారు.
1: ఇన్ సర్టన్ అదర్ ప్లేస్

0: Yes, they have given the name as MMS.
1: Master Management Science అన్నారు.
0: Master of Management Science they call it.
1: కానీ మాది మూడు కూడా MMS ఉండాలి.
0: But what we should have is all the three letters must be MMM.
1: Master Management Man.
0: You should have Master Management Man.
1: ఇది సరిగైనటువంటిదిగా ఉంటాడు. అప్పుడే ఈ జగత్తులో ఏ విధమైనటువంటి యొక్క వ్యాపారం జరిగినప్పటికీ, ఏ విధమైనటువంటి యొక్క వస్తువులు ఉత్పత్తి జరగవలసినప్పటికీ, మనము సిన్సియర్ గా హృదయపూర్వకంగా విశాలమైన హృదయంతో నీతి నిజాయితీలతో దీన్ని అభివృద్ధి గావించి భారతదేశం యొక్క కీర్తిని జగత్ వ్యాప్తి గావించి ఈ యొక్క విద్యార్థులు వాళ్ళు సమాజములకు తగినటువంటి ఉపకారం గావించాలని నేను ఆశిస్తూ నేను నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: When we have such a name as MMM, to whatever activity, field of activity be it, it would be appropriate, and by having such a proper name and by introducing proper values and ethos, Swami hopes that the students would get a good name.
1: Ippu management vidyarthulandaru kodanu అప్పుడప్పుడు వారికి ఏదైనా సందేహాలు వచ్చినప్పుడు, ఏ దేశం యొక్క మేనేజ్మెంట్ అయినా కానీ, ప్రపంచంలో ఎన్నో దేశములు ఉంటున్నాయి, కానీ ఆ దేశములు అనేటువంటి ఒకటి రెండు కాదు, కొన్ని వేల దేశములంతా ఉన్నాయి, చిన్నవి పెద్దవి అంతా చేస్తే. ఇందులో ప్రధానమైనటువంటి 200 దేశాలు ఉన్నాయి. ఈ దేశముల యొక్క ఏ మేనేజ్మెంట్ అయినా కానీ నన్ను అడగండి, నేను చెప్పుకుంటాను. వారమునకు ఒక పర్యాయమైన సండే టైం ఈ పిల్లలంతా ఉంటారు, ఒక్కొక్కదే ఒక్కొక్క కలిస్తే ఈ మేనేజ్మెంట్ లో వచ్చేటువంటి ఈ హ్యూమన్ వాల్యూస్, ఈ విధమైనటువంటి ఒక ఎథాస్ వాల్యూస్ ఏ విధంగా ఉంటుందని ప్రశ్నిస్తే, చక్కగా మీకు అరటిపండు వలసి అందించినట్టుగా నేను సులభంగా అందించి మీ సమస్యను దూరం చేస్తాను.
0: దేర్ ఆర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇఫ్ యూ టేక్ స్మాల్ కంట్రీస్ దేర్ ఆర్ థౌసండ్స్ ఆఫ్ దెమ్. దేర్ ఆర్ ఇఫ్ యూ టేక్ సైజబుల్ కంట్రీస్ దేర్ ఆర్ 200 ఆఫ్ దెమ్. MBA ప్రోగ్రామ్స్ ఆర్ ప్రాక్టీస్ ఇన్ ఆల్ ది 200 కంట్రీస్. But if you really want to understand what management program is as practiced in these 200 countries, the students of MBA program of our institute should ask Swami about the details. Swami will personally explain all those things in a very clear, easy and simple, lucid way.
1: మీరు అనుకోవచ్చును, స్వామికి ఈ మేనేజ్మెంట్ విషయాలు ఎట్లా తెలుస్తుంది, ఒక ఆధ్యాత్మిక కదా అనుకోని. ఒక్కటి కాదు, అవేర్నెస్ ఈ సాయి.
0: వన్స్ ఇన్ ఎ వీక్ ది స్టూడెంట్స్ కెన్ మీట్ స్వామి అండ్ గివ్ దేర్ డిఫికల్టీస్ అండ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ఎ వెరీ సింపుల్ లూసిడ్ వే. స్వామి విల్ ఎక్స్ప్లెయిన్ యూస్ ది హ్యూమన్ నితాస్ ఎట్సెట్రా. యు మే గెట్ ఎ డౌట్, వెల్ హౌ డస్ స్వామి నో అబౌట్ ద మేనేజ్మెంట్. స్వామి మే బి నోయింగ్ అబౌట్ ది స్పిరిచువల్ వాల్యూస్ ఎట్సెట్రా, బట్ దిస్ ఇస్ ఎ రాంగ్ అండర్స్టాండింగ్. స్వామి ఈజ్ అవేర్నెస్ ఇట్సెల్ఫ్. హీ ఈజ్ అవేర్నెస్.
2: जब भी मुड़कर देखता हूँ गुजरे हुए जमाने को, एहसास होता है कितना आसान कर दिया तूने उन अफसानों को.
3: हजारों माताओं का प्यार दिया, परम पिता सा दिया आशीर्वाद, समर्पित गुरु सा ज्ञान दिया, परम सखा बनकर टूटते हौसलों को संभाल लिया.
2: अगर आपका सहारा न होता ओ साई, अगर आपका सहारा न होता ओ साईं, न जाने कहां कहां भटक रहे होते. इस बेदर्द जमाने के तूफानों में न जाने घुट घुट कर कहां तड़प रहे होते.
3: हर संकट में, हर सुख में, जिंदगी के हर चौराहे पर हम दौड़ कर आएंगे साईं, तेरे ही पावन चरणों पर, तेरे ही पावन चरणों पर.
2: जमाना चाहे कितना भी जख्म दे दे, जमाना चाहे कितना भी जख्म दे दे, जमाने की ये रंजिशें हमारा कुछ बिगाड़ नहीं सकती. तेरे तसव्वुर के सिवा, तेरे तसव्वुर के सिवा इस दिल की कोई और आरजू हो नहीं सकती, कोई और आरजू हो नहीं सकती.
3: स्वामी तुम ही हो हमारी अंतिम सांस,
2: तुम ही हो मंजिल, तुम ही हो आस.
3: सदा रहो, सदा रहो, सदा रहो हमारे दिल के पास.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings. Tomorrow's evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. As a part of the 40th anniversary celebrations of the MBA Foundation Day of Sri Sathya Sai Institute of Higher Learning, at 5 p.m., a devotional music program will be offered at Bhagwan's Divine Lotus Feet by the band Mystic Vibes. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. స్వామి వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో సాయి కులవంత్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలో ఎంబీఏ కోర్సు యొక్క 40వ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమాల్లో భాగంగా 5:00 బ్యాండ్ బృందానికి చెందిన సభ్యులు మిస్టిక్ వైబ్స్ పేరిట స్వామివారి పాదపద్మాల చెంత భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Radio Sai brings you now a divine discourse delivered by Bhagavan Baba on 23rd November 1990 on the occasion of 65th birthday celebrations.
2: భరత దేశంబు ఆరంజి పండు పోల్చ భరత దేశంబు ఆరంజి పండు పోల్చ కనగ జాతులు మతములు తొలలు కాగా భరత దేశంబు ఆరంజి పండు పోల్చ కనగ మతములు జాతులు తొనలు కాగా వివిధ తెగలును వృత్తుల వెన్నియున్నా భరతదేశాన పుట్టుటే భాగ్యమౌరా భరతదేశాన పుట్టుటే భాగ్యమౌర ఐకమత్యము జ్ఞానంబు అందజేసి జ్ఞాన జ్యోతిని వెలిగించు దేశమిదియే ఐకమత్యము జ్ఞానంబు అందజేసి దివ్య జ్యోతిని వెలిగించు

0: Bharat may be compared to an orange fruit in which each particular part, that pala, may be a caste or a religion inside the orange fruit. This is the country which has set model and example for unity, wisdom and illumination. This country of Bharat is making the divine jyoti, effulgence and light, shine forth.
1: Brahmana Kshatriya Vaisya Sudradulu Yeka Garbha Jatulatamchu Kansaraya. Brahmana Kshatriya Vaisya Sudradulu Yeka Garbha Jatulatamchu Kansaraya. అన్నలు ద్విజులు శుద్రాదులు తమ్ములు బలు ప్రేమ చూపుటే భావ్యమయ్యా. గుణముచే క్రియలచే తనరు వర్ణములెల్ల గుణమున్న గ్రహింపకూడునయ్యా. గుణముచే క్రియలచే తనరు వర్ణములెల్ల గుణమున్న గ్రహింపకూడునయ్య. ద్విజుడు దుర్గుణుడైనా కనగ శుద్రుడు కాడే సుగుణి శుద్రుండు భూసురుడు కాడే. ద్విజుడు దుర్గుణుడైనా కనగ శుద్రుడు కాడే సుగుణి శుద్రుండు భూసురుడు కాడే. పితరులకు తనయులకు భేదంబు కలదే తనయులకు పితరులకు భేదంబు కలదే. ఐకమత్యము అన్నిట అభివృద్ధి పరచి కలత విలనాడి ఐక్యంబు కాంచరయ్యా. అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా. కలత విడనాడి ఐక్యంబు కాంచరయ్యా. అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా. అయ్యా అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా.
0: బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్ అండ్ శూద్రాస్ ఆర్ ఆల్ ది చిల్డ్రన్ బోర్న్ ఆఫ్ ద సేమ్ వూమ్. ప్లీజ్ పర్సీవ్ దిస్ ట్రూత్. బ్రాహ్మిన్స్ ఆర్ లైక్ ఎల్డర్ బ్రదర్స్, శూద్రాస్ ఆర్ లైక్ యంగర్ బ్రదర్స్. How can there be any difference between children born of the same mother? Caste is based on the basis of the virtues and the behavior. If only people have virtues, they belong to the higher caste. Even if it is a dvija, a Brahmin, if he is suffering from weaknesses and bad qualities, he is a Shudra only. Even if it is a Shudra, if he has virtues, he is as good as a Brahmin. How can there be any difference between brothers born of the same mother? You have to see this unity which is inherent in all the aspects of Bharat. Give up all these differences and quarrelsomeness. See unity, then only the country can achieve prosperity, progress and welfare.
1: Divyatma Swarupulare,
0: embodiments of divine Atma.
1: Prachina Kalamundi Bharatiyudu సత్యమనే ప్రత్యక్ష దైవంగా భావించి రమించి సేవించి దివ్యత్వాన్ని పొందుతూ వచ్చాడు.
0: రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ భారతీయాస్ కన్సిడర్డ్ ట్రూత్ యాజ్ ది డైరెక్ట్ గాడ్. దట్ ఈస్ హౌ దే కన్సిడర్డ్ ఇట్, దే ఎంజాయ్డ్ ఇట్, దే సర్వ్డ్ ది ట్రూత్ అండ్ దే రీచ్ డివినిటీ త్రూ ట్రూత్ అలోన్.
1: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు, న్యాయమే వారి ఆటపట్టు.
0: భారతీయాస్ ఆల్వేస్ ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్, పాత్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ దే గివ్ టాప్ ప్రయారిటీ ఫర్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: ఈనాడు సత్యధర్మములను విస్మరించడం చేత దేశ సమైక్యతను కాని జాతి సమిష్టితిని కాని అందుకోలేకపోతున్నాం.
0: యాజ్ వీ హ్యావ్ గివెన్ అప్ టుడే ట్రూత్ అండ్ రైచియస్నెస్, వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు అటైన్ ద యూనిటీ అమంగ్ ద క్యాస్ట్ అండ్ ద రిలీజియన్ అండ్ ఆల్సో నాట్ బీన్ ఏబుల్ టు ఇంప్రూవ్ ది సొసైటీ.
1: తూర్పున బంగాళాఘాతం, పశ్చిమమున అరేబియా సముద్రము,
0: ఆన్ ద ఈస్ట్ ఆఫ్ అవర్ కంట్రీ ఈజ్ ద బే ఆఫ్ బెంగాల్ అండ్ ఆన్ ద వెస్ట్ దేర్ ఈజ్ అరేబియన్ సీ.
1: ఈ రెండింటికి మధ్య సంగమ స్థానమే హిందూ మహాసముద్రం.
0: ది పాయింట్ విచ్ జాయిన్స్ దీస్ టూ ఈజ్ హిందూ
1: మహాసముద్రము,
0: ఇండియన్ ఓషన్.
1: అటులనే జీవ బ్రహ్మలు యంత్రం, ఐక్య సాధనా సంపత్తి భారతదేశము.
0: ఇన్ ద సేమ్ వే ది బ్రింగింగ్ అబౌట్ ద యూనిటీ బిట్వీన్ ది ప్రాస్పరిటీ వరల్డ్లీ అండ్ స్పిరిచువల్ ఈజ్ భారత్.
1: జీవ బ్రహ్మ ఐక్యానుసంధానమునకు భారతదేశమే ఒక ఆట పట్టు.
0: ది కంట్రీ ఆఫ్ భారత్ is the birthplace wherein the coming together of the jiva and brahma is established.
1: Bharata anaga kevalam oka deshamunaku kani oka vyaktiki kani oka kalamunaku kani sambandhinchinatundidi kaadu.
0: When we say bharat, it is not with reference to any particular individual, any country or any circumstance.
1: Aneka puranamulu yandu వివిధ రీతుల భారతాన్ని ప్రకటించినప్పటికీ ఇది కేవలము వారి వారి భ్రాంతులని చెప్పవచ్చు.
0: వాట్ ఎవర్ డిస్క్రిప్షన్ ఈజ్ గివన్ ఇన్ వేరియస్ స్క్రిప్చర్స్ అబౌట్ భారత్, ఇట్ ఈజ్ ఓన్లీ దేర్ ఓన్ ఇమాజినేషన్.
1: జడభరతుడు భారతదేశాన్ని పాలించడం చేత ఈ దేశములకు భారతమని పేరు వచ్చినదని కొన్ని పురాణములు చెప్పవచ్చు.
0: సటన్ స్క్రిప్చర్స్ సే దట్ యాజ్ a person called Jadabharata has ruled this country, the country has been given the name of Bharat.
1: Shakuntala Dushyantuni kumarudainatundi Bharatudu ee desamunu palinchadam cheta deeniki Bharat desam ani peru vachinadani mari konni puranamulu cheppavachchu.
0: Certain other scriptures might mention that as Bharat, son of Shakuntala and Dushyanta, has ruled this country, the name has been given to this country as Bharat.
1: Sri Ramachandrani sodarudainatundi Bharatudu రామ పాదుకలకే పట్టాభిషేకం గావించి పవిత్రమైన హృదయంతో పాలించడం చేత ఆ భరతుల నామే ఈ దేశంలోకి వచ్చిందని మరికొన్ని పురాణములు చెప్పవచ్చు.
0: సర్టన్ అదర్ పురాణాస్ మైట్ మెన్షన్ ది బ్రదర్ ఆఫ్ రామ భరత్ హ్యాస్ కారునేటెడ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ రామ అండ్ రూల్ ద కంట్రీ విత్ సేక్రెడ్ ఫీలింగ్స్ దేర్ ఫోర్.
1: అయితే ఈ భరత అనే శబ్దము ఏనాడు పుట్టేది?
0: దెన్ at what time has this word bharat taken its origin?
1: Jada bharatuniki purame ee bharata anetundi peru undatam cheta kada ee jada bharatuniki bharata ani peru puchincharu.
0: The name bharata has been given to jada bharata because this word bharat has existed even before jada bharata came into existence.
1: Shakuntala dushyantuni kumarulaku purame ee bharata anetundi peru undatam cheta kada aa yokka kumaruniki ee peru pettaru.
0: As there was this word Bharat in existence even before the birth of Bharat to Shakuntala and Dushyanta,
1: adhi vidhamugane Bharata anetundi peru anadiga undinatundi.
0: In the same way, this name Bharat has been there in existence ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్.
1: సరస్వతి భగవతి భారతి అని సరస్వతికి ఈ పేరు సార్థకమైనటువంటిది.
0: గాడెస్ సరస్వతి హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సరస్వతి భగవతి అండ్ భారతి.
1: సరస్వతి అనగా వాగ్దేవతా స్వరూపిణి.
0: సరస్వతి మీన్స్ ది గాడెస్ ఆఫ్ వాక్ వర్డ్.
1: కనుక వాక్కుచే ఉద్భవించినటువంటి ప్రతి మానవుడు కూడాను భరతుడే.
0: దేర్ ఫోర్ ఎవరీ పర్సన్ హూ హ్యాస్ టేకన్ బర్త్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ వాక్ ఈజ్ భరత.
1: కేవలం ఈ దేశమునకు మాత్రమే, ఈ కాలమునకు మాత్రమే, ఈ వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటిది కాదు.
0: దిస్ వరల్డ్ భరత్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ ఎయిదర్ టు ఎ పర్టికులర్ కంట్రీ ఆర్ టు ఎ పర్టికులర్ టైమ్ ఆర్ టు ఎ పర్టికులర్ సిచ్యుయేషన్.
1: యావత్ మానవ జాతికే ఈ భరత అనేటువంటి శబ్దం అన్వయిస్తుంది.
0: దిస్ వరల్డ్ భరత్ ఈజ్ అప్లికబుల్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: భా అనగా
0: భా మీన్స్
1: దివ్య జ్ఞాన స్వరూపమైనటువంటి తత్వమునకు బకారమని అర్థము.
0: భా ఆర్ బకారా స్టాండ్స్ ఫార్ ద
1: స్వస్వరూప జ్ఞానమే భా.
0: సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ భా.
1: ఈ భా అనేటువంటి దాన్ని రమించినటువంటి వాడు భారతుడు.
0: హూఎవర్ ఎంజాయ్స్ దిస్ పర్టికులర్ సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ భరత.
1: కనుక స్వప్రకాశమైన జ్ఞానమును రచించినటువంటి వాడు భారతుడు.
0: ఎ పర్సన్ హూ రెవెల్స్ ఇన్ సెల్ఫ్ ల్యూమినాసిటీ మే బి కాల్డ్ భరత.
1: సంగ్రామం తానేతి ఇది భారత అని దీనికి ఉత్పత్తి స్థానము. అనగా సంగ్రామమునందు కుశలుడైనటువంటి వాడు భారతీయుడు అని.
0: ఎ భారతీయ వాజ్ ఈజ్ వన్ హూ ఈజ్ స్కిల్ఫుల్ అండ్ డెక్స్టరస్ ఇన్ వేజింగ్ వార్.
1: సంగ్రామం అనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై సంగ్రామ ఆర్ వార్?
1: అసుర ప్రకృతి యొక్క శక్తిని ఆత్మశక్తితో ఎదుర్కొనటము.
0: దట్ ఈజ్ ఫేసింగ్ ద డిమానిక్ అండ్ ఈవిల్ ఫోర్సెస్ విత్ ద పవర్ ఆఫ్ ఆత్మ.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన ఎందున్నటువంటి ప్రకృతి శక్తిని దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి ఆత్మశక్తితో ఎదుర్కొనేటువంటి వాడు భారతీయుడు.
0: భారతీయ ఈజ్ వన్ హూ మేక్స్ దిస్ డివైన్ ఆత్మిక్ పవర్ మేనిఫెస్ట్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఫేసెస్ ఆల్ ద డెమోనిక్ ఈవిల్ ఫోర్సెస్.
1: బలం భరం భగతి విభక్తి అనేటువంటి నిరుక్త పదములు. బలం అనగా బ్రహ్మబలము తేజోబలము.
0: ది హియర్ బలం ఆర్ ద స్ట్రెంగ్త్ రెఫర్స్ టు ద శాంత బలం అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ క్షత్రియాస్.
1: ఈ ముమ్మూర్తులతో కూడినటువంటి వాడు భరతుడు.
0: భరత ఈజ్ వన్ హూ ఈజ్ ట్రినిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ.
1: భరం అనగా శృతి యందు దీనికి యజ్ఞము అని ఒక అర్థము.
0: వన్ మీనింగ్ గివన్ ఇన్ శృతి ఫార్ దిస్ వర్డ్ బలం ఈజ్ యజ్ఞ.
1: యజ్ఞం ఆత్మం రుద్రతి ఇది భరత. అనగా యజ్ఞము చేత ఆత్మబలమును పొందేటువంటి వాడు భారతీయుడు.
0: భారతీయ ఈజ్ వన్ హూ అక్వైర్స్ ది పవర్ ఆఫ్ ఆత్మ త్రూ కండక్టింగ్ యజ్ఞ ఆర్ సాక్రిఫైస్.
1: ఆత్మబలం అనగా దైవబలమును పొందేటువంటి వాడు భారతీయుడు.
0: దిస్ ఆత్మిక్ స్ట్రెంగ్త్ మీన్స్ ద వన్ హూ కెన్ అక్వైర్ ద డివైన్ స్ట్రెంగ్త్ ఇన్ హిమ్ హీ ఈజ్ భరత.
1: కనుక ఏ దేశం వారైనా, ఏ కాలం వారైనా, ఏ వ్యక్తి అని కూడా వీటిని పొందుటకు అధికారి కాగలడు.
0: హూ ఎవర్ హీ బీ టు విచ్ ఎవర్ కంట్రీ హీ మే బిలాంగ్ టు విచ్ ఎవర్ టైమ్ హీ బిలాంగ్ హీ హాస్ గాట్ ద రైట్ టు అక్వైర్ దిస్
1: సంపన్న దేశము.
0: భారత్ ఈజ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ ప్రాస్పరస్ అండ్
1: నైతిక ధార్మిక ఆధ్యాత్మిక సంపత్తికి మూల స్థానము.
0: దిస్ ఈజ్ ది బర్త్ ప్లేస్ ఫార్ ది మోరల్ లైఫ్ ది ఆధ్యాత్మిక్ లైఫ్ అండ్ ది ధార్మిక్ లైఫ్.
1: లౌకిక జీవితముకు ఇది అన్నపూర్ణ వంటిది.
0: దిస్ భారత్ ఈజ్ లైక్ అన్నపూర్ణ.
1: ఇట్టి పవిత్రమైన దేశమును ఈనాడు మనము బీదు దేశంగా భావించుకోవటం ఇది కేవలము ఒక భ్రాంతియే.
0: ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ డెల్యూజన్ విచ్ ఈజ్ రాంగ్లీ గాట్ ఇఫ్ వీ కన్సిడర్ సచ్ ఎ గ్రేట్ కంట్రీ యాజ్ ఎ పూర్ కంట్రీ.
1: మనది బీద దేశము కాదు.
0: వీఆర్ నాట్ ఎ పూర్ కంట్రీ.
1: ఇది సంపన్న దేశము.
0: దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వెల్తీ రీ.
1: సంపన్న దేశమే కాకుండా మొఘల చక్రవర్తులు, తురేష్కులు, ఐరోపా వారు దీనిపైన దండెత్తి ఎందుకు వచ్చారు?
0: ఇఫ్ ఓన్లీ దిస్ ఇస్ నాట్ ఎ వెల్తీ అండ్ రిచ్ కంట్రీ, వై డిడ్ దిస్ మొఘల్స్ ఆర్ పీపుల్ ఫ్రమ్ యూరోప్ ఇన్వేడ్ దిస్ కంట్రీ టు ప్లండర్?
1: కానీ సంపద ఉండినప్పటికీ దానిని మనం సంరక్షించుకోలేకపోతున్నాం.
0: వీ హ్యావ్ వెల్త్ అండ్ రిచ్నెస్ బట్ వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు ప్రొటెక్ట్ ఇట్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్?
1: సర్వ సంపదలు ఉంటున్నవి కానీ భారతీయునియందు ఐకమత్యం క్షీణించినది.
0: దెర్ ఇస్ ఆల్ టైప్స్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఇన్ భారత్ బట్ దెర్ ఇస్ నో యూనిటీ అమంగ్ దెమ్.
1: స్వాతంత్రమును సాధించారు కానీ ఐక్యతను సాధించలేదు.
0: వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు గెట్ ఫ్రీడమ్ బట్ నాట్ యూనిటీ.
1: ఐక్యత లేకపోవటం చేతనే ఇన్ని అనర్థములకు మూల కారణమైనది భారతదేశం.
0: ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ క్రాపింగ్ అప్ ఆన్ అకౌంట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ యూనిటీ అమంగ్ అస్.
1: గజనీ మహమ్మదు భారతదేశంలో పంజాబు పైన నాగరకోటను ముట్టడించినప్పుడు ఆ నాగరకోట నుంచి కూడాను 700 మనుములు బంగారును ఒంటెలపైన ఎత్తుకుని పోయారు.
0: వెన్ గజనీ ఇన్వేడెడ్ ఇండియా అండ్ అటాక్డ్ ద పంజాబ్ హీ ప్లండర్డ్ 700 mons ఆఫ్ గోల్డ్ ఫ్రమ్ హియర్ టు హిస్ ప్లేస్.
1: నాగరకోట యందు 30 గజముల వెడల్పుతో 15 గజముల పొడవుతో ఉండినటువంటి ఒక రజిత గృహమునే నిర్మించినప్పుడు ఆ గృహాన్ని కూడాను పునాదులతో తోడుకొని తీసుకుని వెళ్లారు.
0: దిస్ ప్లేస్ నాగపట్న హ్యాడ్ 30 feet by 50 feet ఏ గోల్డెన్ రూమ్ 30 yards by 15 yards ఏ గోల్డెన్ రూమ్ ఇట్ సెల్ఫ్ విచ్ వాజ్ టోటలీ రిమూవ్డ్ అండ్ టేకన్ అవే.
1: ఇలాంటి సంపన్న దేశమునందు మనం జన్మించి కూడాను ఈ సంపన్న భావమును మనలో ఆవిర్భవించకపోవటం ఇది కేవలం దురదృష్టం.
0: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ సచ్ ఎ రిచ్ కంట్రీ ఇఫ్ వీ డు నాట్ హ్యావ్ సచ్ ప్రైడ్ అండ్ రిచ్నెస్ ఆఫ్ థాట్
1: ఏ కార్యమునందు చూచినప్పుడు స్వార్థము స్వప్రయోజనమే తాండవమాడుతున్నది.
0: వాట్ ఎవర్ వర్క్ వీ అండర్టేక్ వీఆర్ స్వేర్డ్ బై సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: ప్రేమస్వరూపులారా, స్వార్థమును త్యజించాలి.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లా
1: ఐకమత్యమును చేపట్టాలి.
0: గివ్ అప్ సెల్ఫిష్నెస్.
1: దేశం యొక్క ఐక్యతలో ఆనందాన్ని అనుభవించాలి.
0: అండ్ వీ షుడ్ ఎంజాయ్ బ్లిస్ విత్ ఇన్ ది నేషన్.
1: నిజముగా భారతదేశము ఎంత పవిత్రమైన దేశమనేటువంటిది మీకు గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది.
0: దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ యూ టు రియలైజ్ వాట్ ఎ సేక్రెడ్ కంట్రీ భారత్ ఈజ్.
1: ఈ పవిత్రమైన దేశమునందు లేనటువంటిది ఒక్కటి కూడా లేదు. ఎన్న భారతే తన్న భారత అన్నింది. భారతదేశమునందు లేనటువంటి ఒక వస్తువును కాని సాంప్రదాయమును కాని సంశక్తిని కాని మరి ఈ దేశమునందు కూడా చూడలేము.
0: వాట్ ఎవర్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ భారత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్ థింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థాట్ ఆర్ కల్చర్ నోవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్ ఇట్ ఈస్ అవైలబుల్.
1: ఇలాంటి భారతదేశమునందు సర్వశక్తులు కూడా ఉండి కూడాను నిశ్శక్తులుగా మనం భావిస్తున్నాము.
0: ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఆల్ సచ్ పవర్స్ అండ్ వెల్త్ విత్ ఇన్ భారత్ వీఆర్ కన్సిడరింగ్ అవర్ సెల్స్ యాజ్ పవర్లెస్ అండ్ పూర్.
1: ఇది కేవలము మన భ్రాంతి మాత్రమే.
0: దిస్ ఇస్ ఓన్లీ అవర్ ఓన్ డెల్యూషన్.
1: ఈ భ్రాంతిని దూరం చేసినప్పుడే మనకు నిజమైనటువంటి ఆత్మానందం లభ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దిస్ డెల్యూషన్ వీ కెన్ ఎంజాయ్ ఆత్మిక్.
1: బ్రహ్మను దూరం చేసినప్పుడే బ్రహ్మ మనకు సాక్షాత్కారం అవుతుంది.
0: వీ కెన్ ఎక్స్పీరియన్స్ బ్రహ్మ ఓన్లీ వెన్ వీ గివ్ అప్ భ్రమ డెల్యూషన్.
1: భారతదేశమునకు భాగ్యము మనకుందా?
0: వెన్ వీఆర్ హ్యావింగ్ ఎ రిచ్ కంట్రీ లైక్
1: ఇతర శక్తులు మనం కోరనేలా
0: వై షుడ్ వీ ఆస్క్ ఫర్ సమ్వన్ ఎల్స్ టు గివ్ సంథింగ్?
1: హైందవ ధర్మ హిమాత్రులు మనకుందా?
0: వెన్ దెర్ ఈస్ ది ధర్మ ఆఫ్ హైందవాస్ లైక్ హిమాలయన్ మౌంటైన్ ఇట్ సెల్ఫ్.
1: క్షీరసాగరమును కోరనేలా
0: వేర్ ఇస్ ది నీడ్ ఫార్ బెగింగ్ ఫర్
1: సర్వమును కూడాను మానవుని ఎందు భారతదేశం ఆవిర్భవించి ఉన్నది.
0: దేర్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ భారత్ విచ్ ఈస్ అవైలబుల్ ఫర్ ఆల్ ది పీపుల్ ఇన్ భారత్.
1: కనుక భారతీయులై పుట్టి
0: భారతీయాస్
1: భరతమాత ధర్మం భాగ్యము కాపాడ భారమంతయు మీదే బాధ్యులారా. ఈ భారతదేశం యొక్క భాగ్యమును కాపాడటానికి ప్రతి భక్తులు కూడాను కంకణం కట్టుకోవాలి.
0: ఎవరీ డివోటీ షుడ్ టేక్ ఎ వో టు ప్రొటెక్ట్ అండ్ సేవ్ గాడ్ ది గ్రేట్నెస్ ఆఫ్ భారత్ ద రిచ్నెస్ ఆఫ్ భారత్.
1: ఏనుగెట్టుల తలబలం ఎరుగలేదో అట్టులైనారు మన భారతీయులు నేడు.
0: అవర్ భారతీయాస్ ఆర్ లైక్ An elephant which does not know its own strength.
1: సర్వశక్తి సంపన్నుడైనటువంటి భారతీయుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోవడం చేతనే ఒక మావటి వాడికి వశమైనటువంటి ఏనుగు వలె మనం చిక్కిపోతున్నాం.
0: Just as a big elephant is controlled by a mavati, so also, although we are having so much of power and strength within us, we are succumbing to weaknesses.
1: ఇలాంటి బలహీనతను మనం దూరం చేసుకోవాలి.
0: We have to free ourselves from that kind of weakness and weak
1: భారతదేశమునందు అనేక మహనీయులు అనేక విధములైనటువంటి బోధనలు సలిపేటువంటి వారు జన్మించినటువంటి భూమి.
0: భారత్ ఇస్ ఎ కంట్రీ విచ్ హెస్ గివన్ బర్త్ టు గ్రేట్ మహనీయాస్ గ్రేట్ సేజస్ అండ్ సెయింట్స్ హూ హ్యావ్ టాట్ ది హైయెస్ట్ ట్రూత్స్.
1: ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి.
0: This country has acquired reputation which is intercontinental for having people who are great souls.
1: Paschatya veerula paradrolinchiyu swatantramunuganna samarabhumi.
0: This is a land wherein people have driven away all the foreign invaders and established freedom.
1: Panditya chala prakhyati ganchina pratibha chupinchina bharata bhumi.
0: This is the Bharat which has shown its mettle in terms of scholarship and poetry.
1: Sangeeta sahitya shastriya vidyalandu dhi shakti chupina divya bhumi.
0: This is the divine land which has shown its supremacy in all fine arts, music, literature and dance, drama.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్య భూమి అందు మానవుడే జన్మించకూడను. ఈ దివ్యమైనటువంటి ఒక పవిత్రతను మనం గుర్తించుకోలేకపోవటము ఇది కేవలం ఒక దురదృష్టమే.
0: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ సచ్ ఎ గ్రేట్ కంట్రీ లైక్ భారత్ విచ్ ఈజ్ ఎండోర్డ్ విత్ సో మెనీ గ్రేట్ థింగ్స్ ఇఫ్ వీఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ అవర్ ఓన్
1: మధుర భావం లేని మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యముందా?
0: Among all the types of feelings, the feeling of motherhood is the greatest and the sweetest. And
1: మాతృభూమి యందు మనము జన్మించి ఈ మాతృభావముతో మాతృదేశాన్ని మనము ప్రేమించలేకపోతున్నాము.
0: After being born in such a great mother land like Bharat, we have not been able to love her. దేశాన్ని
1: ప్రేమించాలి.
0: We should love our mother
1: land. దేశ క్షేమాన్ని ఆశించాలి.
0: We should always wish the good of our country.
1: ఆ దేశ కళ్యాణ నిమిత్తమైన జీవితాన్ని మనం అంకితం చేయాలి.
0: We should dedicate our lives for the welfare of our nation.
1: ఐకమత్యం అత్యవసరము.
0: For this unity is essential.
1: మహనీయుల యొక్క జన్మదినములు మనం జరుపుకుంటున్నామే కానీ మహనీయుల యొక్క వాక్యములను ఏమాత్రం కూడా అనుసరించడానికి ప్రయత్నించడం లేదు.
0: We are celebrating the birthdays of the great saints and sages and great people. But we are not caring to follow their words.
1: జన్మదినములు చేసుకోవటం గొప్పతనము కాదు.
0: Celebrating birthdays is not a great thing.
1: కారణజన్మలైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములను మనం అర్థం చేసుకుని వర్తించడానికి ప్రయత్నించాలి.
0: We have to learn the great things from them and conduct ourselves according to their words and their life.
1: Prema tattvanni manam penchukovali.
0: We have to develop love in us.
1: Jeevitamanta premamayanga marchukovali.
0: We have to transform our lives into lives of love.
1: Kanukane aanati dwapara yugamulandu jeevulannikudunu cheri prema tattvanni abhivruddhi parchukoni krishnamrutamunu golinatunti jeevulu aa gopikalu.
0: The gopikas of Dwapara age were such great ones whose hearts were filled with love for Krishna.
1: Prema leni jeevitamu kevalamu oka nirupayogamainatundi titti vantidi.
0: A life without love is a useless bellow.
1: Manavudu prema swaroopudu.
0: Man is the very embodiment of love.
1: Ee premanu manamu satya roopamainatundi reetiga marachukovali.
0: We have to turn our love towards truth.
1: ఈ ప్రేమనే మానవునకు ప్రాణము.
0: This love is the very basis of our life.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: embodiments of divine atma,
1: దివ్యమైనటువంటి ఒక భగవత్ తత్వాన్ని మనం ప్రేమగా భావించి ప్రేమ చేత సమాజ సేవలో మనం పాల్గొనాలి.
0: We have to undertake the service of the society with love.
1: భారతదేశం యొక్క విశిష్టతను మనము తిరిగి అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to bring back those glorious days of Bharat once again.
1: అన్ని దేశములకును ఉపాధ్యాయ స్థానమును అలంకరించినటువంటి భారతదేశము.
0: Bharat occupied the place of the preceptor and the master for all.
1: ఇతర దేశీయులందరూ కూడా శాంతి భద్రతల కోసం భారతదేశమును ఆశ్రయిస్తూ ఉన్నారు.
0: All the other countries approached Bharat for acquiring peace.
1: ఇలాంటి పరిస్థితిలో భారతీయులు భారతీయుల యొక్క తత్వాన్ని గుర్తించుకోలేకపోవటం ఇది ఒక దురదృష్టము.
0: When that is the real situation, if Bharatiyas have not been able to realize their own greatness, it is unfortunate.
1: భౌతిక జగత్తునకు జీవలోకానికి మానసిక సీమకు సాంఘిక జీవితానికి మూలమై ఆధారమై ఉండేటువంటి యొక్క దివ్య సత్యమునకు ప్రతిస్వరూపమే భారతీయుల యొక్క చరిత్ర.
0: ద హిస్టరీ ఆఫ్ భారత్ ఈజ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్ విచ్ ఇస్ ది బేసిస్ ఫర్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దర్ లైఫ్ పొలిటికల్ వరల్డ్లీ స్పిరిచువల్ ఎకనమిక్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ దర్ లైఫ్.
1: ఇట్టి భారతీయ చరిత్ర దివ్యమైనటువంటి నిర్మలమైనటువంటి హృదయ అద్దమునందే మనం ప్రతిబింబింప చేసుకోవచ్చును.
0: వీ హ్యావ్ టు మేక్ సచ్ సేక్రెడ్ హిస్టరీ ఆఫ్ భారత్ రిఫ్లెక్ట్ విత్ ఆల్ ఇట్స్ గ్లోరీ ఇన్ అవర్ ఓన్ హార్ట్.
1: నిరంతరము భౌతికము లౌకికమే ఈ రెండింటి ఎందే మన జీవితాన్ని అంకితం గావించుకుంటున్నాం.
0: వీఆర్ డెడికేటింగ్ అవర్ లైఫ్ రాంగ్లీ టు వర్లీనెస్ అండ్ ఆల్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఆస్పెక్ట్స్.
1: ఈ భౌతికమైన సుఖములు ఎన్ని ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ నంబర్ ఆఫ్ ఫిజికల్ కంఫర్ట్స్?
1: ఆత్మతత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకునేటువంటి దివ్యత్వాన్ని మనం అభివృద్ది పరచుకోవాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ షైన్ ఫోర్త్ ఇన్ అస్.
1: ఎన్ని చదువులు చదివినా ఎన్ని పదవులు ఏలినా దివ్యమైనటువంటి విశాలమైనటువంటి ప్రేమతత్వమే మన ఇందు లేకపోయినా ఇవన్నీ కూడా నిరుపయోగములే.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ మే అక్వైర్, వాట్ ఎవర్ పొజిషన్ యూ మే ఆక్యుపై, ఇఫ్ ఓన్లీ యూ డు నాట్ హ్యావ్ లవ్ ఇన్ యువర్ హార్ట్,
1: గుణములను అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop virtues and good qualities.
1: Enni chaduvulundi gunamu swalpamunna phalamedemi vaani viluvadevi.
0: Whatever education one may have, if one doesn't have good qualities, what is the use of all that education and what is the result?
1: Panta pandani bhoomi 10 ekaramulela konchamaina chalu manchi bhoomi.
0: Why have 10 acres of barren land? Better have fertile land even if it is a small one.
1: హృదయ విశాలతతో ఉండినటువంటి ప్రేమతత్వం మనలో లేనప్పుడు ఎన్ని విద్య నుండి ఎన్ని అధికారం నుండి ఎన్ని సిరి సంపద నుండి ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ హార్ట్ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ లవ్ అండ్ బ్రాడ్ మైండెడ్నెస్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎనీ అమౌంట్ ఆఫ్ పవర్?
1: ఈనాడు మానవునికి ఆకలి కావాలంటే అన్నం తినాలంటే ఆకలి ఉండాలి.
0: టుడే మ్యాన్ షుడ్ రియలైజ్ దట్ ఇఫ్ హీ has hunger, he should have food.
1: Neeru tragalante tana yandu dappi kaligali.
0: If he wants to drink water, there must be thirst in him.
1: Aanandani anubhavinchalante atanlo edo oka vidhamainatundi oka santosham atanlo kaligali.
0: If he wants to really enjoy bliss, there must be an urge to have that kind of enjoyment.
1: Adhe vidhamgane karanam leni karyam ee jagattunandu kaanaraadu.
0: There cannot be any effect without a cause.
1: ఈనాడు మీరు ఇన్ని లక్షల మంది ఇందులో ప్రవేశించారంటే దీనికి కారణమేమిటి?
0: ఇఫ్ సో మెనీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్, వాట్ ఇస్ ది కాజ్, వాట్ ఇస్ ది రీజన్ ఫర్ ఇట్?
1: మీ ఎందు కానీ మీ దేశమునందు కానీ మీ పరిసర ప్రాంతములందు కానీ లేనటువంటి ఏదో ఒకటి ఇక్కడ ఉన్నదనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ మీరు చేరారు.
0: యూ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ హియర్ విచ్ ఇస్ యూనిక్ విచ్ యూ కెనాట్ గెట్ ఇన్ యువర్ ఓన్ ప్లేస్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: మీ అందే మీ యొక్క దేశమునందే మీ యొక్క పరిశ్రమలందే మీరు ఆశించినటువంటిదే ఉండినా ఇంత దూరం ఇన్ని శ్రమల కోర్చి మీరు ఇక్కడ రానక్కర్లేదు.
0: ఇఫ్ ఓన్లీ యూ హ్యాడ్ దిస్ యూనిక్నెస్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ ఇన్ యువర్ ఓన్ కంట్రీ ఇన్ యువర్ ఓన్ సర్కమ్స్టాన్సెస్ యూ వుడ్ నాట్ హావ్ కమ్ హియర్ అట్ ఆల్.
1: ఇక్కడ ఒక దివ్యమైనటువంటి ప్రేమ ఉంటున్నది.
0: హియర్ దేర్ ఇస్ డివైన్ లవ్.
1: ఈ ప్రేమ అనేటువంటి మ్యాగ్నెట్టే ఈ అన్ని రకములైనటువంటి యొక్క జీవులనేటువంటి ఒక ఇనుప ముక్కలను లాగుతూ ఉంటుండాలి.
0: This divine magnet of love has been able to attract all these people who may be compared to iron filings.
1: Yem okka invitation veyaledu.
0: We have not invited.
1: Evariki ramani aahvanam pampaledu.
0: We have not sent any invitation to anyone.
1: Kaani idi prema sambandhamainatundi okka hrudaya sambandhamaina ee aanandam chetane andarini ikkada laagagalugutu untundadi.
0: this place has been able to attract so many people because here is love which is divine and there is that kind of heart to heart love between
1: you and me. Deenikantaikunu pavitrame deeniki moola kaaranam.
0: The basis for all this is sacredness.
1: Pavitrata ekkada untunnado akkade prema aavirbhavistundi.
0: Wherever there is sacredness, love surges forth.
1: Prema pavitramulu rendinti yokka cheriki chetane aanandam labhyamavutundi.
0: If love and sacredness join together, then there will be bliss.
1: Manam enni yogamulu chesinappudiki nee prayojanam ledu.
0: Whatever work we do is no use.
1: Enni yagamulu salpinappudiki nee prayojanam ledu.
0: Whatever number of sacrifices you conduct,
1: yogamulundu uchchasa nishwasamulundu కొన్ని రకమైనటువంటి యోగాభ్యాసం చేస్తుంటారు.
0: సమ్ పీపుల్ పర్ఫార్మ్ ది యోగా ఎక్సర్సైజెస్ ఇన్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్.
1: కుండలిని శక్తిని అభివృద్ధి పరచుకుంటుంటారు.
0: దే ఆల్సో డెవలప్ ద పవర్ ఆఫ్ కుండలిని.
1: ఇది భౌతికమైనటువంటి ఒక వ్యాపారం మాత్రమే.
0: బట్ ఆల్ దిస్ ఈజ్ ఫిజికల్ ఇన్ ఇట్స్ నేచర్.
1: గాలిని తీసుకోవటం పూరకమనియు, గాలిని వదలటం రేచకమనియు, దానిని స్తంభింపచేసుకోవటం ఒక కుంభకమనియు భావిస్తుంటారు.
0: Inhaling is called puraka, exhaling is called rechaka, and holding the breath is called
1: yoga shakti.
0: This is not the real yogic power.
1: Manchini manam pilchukotame purakamu.
0: Inhaling goodness, that is puraka.
1: Chaddana manam vadatame rechakamu.
0: Exhaling and giving up bad things,
1: manchini manam hrudayamulo nilupukotame kumbhakam.
0: Retaining good things in our own heart, that is kumbhaka.
1: ఈ యోగానికి ప్రతి ఒక్కరు కూడా తగినటువంటి అర్హులే.
0: అండ్ ఫర్ దిస్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ది అథారిటీ అండ్
1: ఈ దివ్యమైనటువంటి యోగాన్ని ప్రతి మానవుడు కూడా ఆచరించాలి.
0: దిస్ డివైన్ యోగా మస్ట్ బి ప్రాక్టీస్ బై ఎవరీ హ్యూమన్ బీయింగ్.
1: అది నిజమైనటువంటి భారతీయుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
0: దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎవరీ భారతీయ షుడ్ పే అటెన్షన్ టు.
1: కేవలం భారతీయుడనగా ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క నామము చెల్లినటువంటిది.
0: ఎవరీ హ్యూమన్ బీయింగ్ can practice this yoga.
1: Mukhyamuga ee yokka puttapatti gramam nandu idi chinna kugramam.
0: This village of Puttaparthi is a small
1: ee gramamu intaka sthayiki raavadaniki kaaranam emiti ani evariki vaaru yochinchochu.
0: Each one can think for himself, what is it that has made this small village such an important place?
1: Idi oka yogamani kaani, idi oka bhagyamani kaani, ఇది ఒక అదృష్టమని కానీ భావించరాదు.
0: డూ నాట్ కన్సిడర్ దిస్ ఎయిదర్ యాజ్ ఏ యోగా, ఏ భాగ్య ఆర్ సమ్ ఫార్చ్యూన్, గుడ్ ఫార్చ్యూన్.
1: ఇది కేవలము మానవుని యొక్క సంకల్ప సిద్ధులే.
0: దిస్ ఆర్ ఆల్ ద పవర్స్ ఆఫ్ థాట్ ఆఫ్ మ్యాన్.
1: పవిత్రమైన సంకల్పమే పవిత్రమైనటువంటి దానిని సిద్ధింపజేస్తుంది.
0: ఎవరీ సేక్రెడ్ థాట్ హ్యాస్ ది పవర్ to fulfill itself.
1: దీనిని పురస్కరించుకుని వేదాంతం యద్ భావం తద్ భవతి అని పలికింది.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వేదాంత హాస్ డిక్లర్డ్ యాజ్ మ్యాన్ థింగ్స్ సో ఇట్ బికమ్స్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను సద్భావాన్ని పెంచుకోవాలి.
0: దేర్ ఫోర్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్ ఇన్ హిమ్.
1: సరైన ఫలమును తాను అందుకోవడానికి అధికారిక అవుతాడు.
0: దెన్ హీ విల్ గెట్ ది అథారిటీ టు అక్వైర్ గుడ్ థింగ్స్ ఇన్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: ఈ ప్రశాంతి నిలయమునందు మీకు తగినటువంటి వసతులు లేకపోయినప్పటికీ,
0: ఆల్దో దేర్ ఆర్ నో ఫెసిలిటీస్ సూటబుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇన్ ప్రశాంతి,
1: ఎన్నో విధములైనటువంటి సుఖము అనుభవించేటువంటి శ్రీమంతులు వచ్చినప్పటికీ,
0: మెనీ రిచ్ పీపుల్ హూ హావ్ ఎంజాయిడ్ సో మెనీ కంఫర్ట్స్ అట్ దర్ హోమ్ దే హావ్ కమ్ హియర్.
1: ఇక్కడ అన్ని విధములు కూడా అనుసరించి సవరించుకుని జీవించడానికి ఒక తగినటువంటి ఒక ఉపాయము, ఒక యోగము ఏర్పడింది.
0: You have been able to achieve a yoga here in which you have been able to adjust yourselves to
1: ఇది ఒక గొప్ప సాధనగా మనం భావించాలి.
0: Consider this as a big sadhana.
1: సర్వ సుఖంలో ఉండినటువంటి సాధన కానేరదు.
0: Having all comforts cannot confer sadhana on you.
1: ఈ కష్టమునందే మనకు శుభము సుఖము లభిస్తుంది.
0: All these difficulties and inconveniences also give us joy and happiness.
1: కష్టము లేకుండా ఫలం మనకు లభించదు.
0: Without working hard, one would not get the fruits thereof.
1: ఈ కష్టమైనటువంటి ఒక తపస్సుగా మనం మార్చుకోవాలి.
0: We should transform all these difficulties into penance.
1: సుఖములో తమస్సు పెరుగుతుంది కానీ తపస్సు పెరగదు.
0: It is the joys will not give you the penance at all.
1: కాన ఇన్ని శ్రమలకు మీరు ఓర్చుకుని ఇన్ని లక్షల మంది ఈ ప్రదేశంలో ఇమిడి ఉంటున్నారంటే ఇదే నిజమైనటువంటి ఏకత్వానికి సరైనటువంటి చిహ్నం.
0: If so many lakhs of people have assembled here, bearing all the inconveniences and difficulties, this is the proof positive for unity.
1: Aithe pratidaniki ni purusha prayatnam athyavasaram.
0: But for everything, human effort is necessary.
1: పురుష ప్రయత్నం లేకుండా ఏ చిన్న కార్యం కూడా మనం సాధించలేము.
0: నాట్ ఈవెన్ అ స్మాల్ థింగ్ కెన్ బి అచీవ్డ్ వితౌట్ హ్యూమన్ ఎఫర్ట్.
1: ఈ వ్యక్తి కూడా ఒక కర్మయోగిగా మారాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ హిమ్సెల్ఫ్ ఇంటూ ఎ కర్మయోగి.
1: ఆ కర్మనే ధర్మంగా రూపొందుతుంది.
0: దట్ కర్మ యాక్షన్ ఇట్ సెల్ఫ్ విల్ బి
1: ఆ ధర్మనే జన్మము సార్థకంగా విస్తుంది.
0: అండ్ దట్ ధర్మ ఇట్ సెల్ఫ్ విల్ శాంక్టిఫై ది హ్యూమన్ లైఫ్.
1: కనుక దైవభావమును హృదయం నుంచుకొని కర్మయోగమును మనం మునిగి దివ్యమైనటువంటి ఒక జీవితాన్ని ధన్యము గావించుకోవటం ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం విశ్వసించాలి.
0: ఎవరీ హ్యూమన్ బీయింగ్ షుడ్ బిలీవ్ దట్ కీపింగ్ దిస్ డివైన్ ఫీలింగ్ ఇన్ హిస్ హార్ట్ అండర్ టేకింగ్ యాక్షన్ ఆల్వేస్ ఆస్పైరింగ్ టు రీచ్ డివినిటీ.
1: భారతదేశం యొక్క పవిత్రతను మాత్రము భారతీయులు ఏనాటికి మరువరాదు.
0: భారతీయ షుడ్ నెవర్ ఫర్గెట్ ది సేక్రెడ్నెస్ ఆఫ్
1: భారతీయం. ఏనాటికి కూడా ఒక బీద దేశము కాదు.
0: భారత్ ఈజ్ నెవర్ ఎ పూర్ కంట్రీ.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే దేశంలో అనేక రకములైనటువంటి అల్లకల్లోలములు అభివృద్ది అవుతున్నాయి.
0: యాజ్ దిస్ ట్రూత్ హెస్ నాట్ బీన్ రికగ్నైజ్డ్
1: తగినటువంటి త్యాగమును మనం అభివృద్ది పరచుకోవాలి. మీకందరికీ తెలుసును, ఒక నెల ముందుగానే ఎంతమంది విద్యార్థులు ప్రాణములు కోల్పోయినారు.
0: యు నో వెరీ వెల్ అబౌట్ ఎ మంత్ అగో హౌ మెనీ స్టూడెంట్స్ లాస్ట్ దేర్ లైఫ్స్.
1: కారణం ఏమిటి దీనికి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
1: వీరికంతా కూడా ఏదో కొన్ని రకమైనటువంటి యొక్క గ్రేడ్ను వాళ్ళకి ఇవ్వడం నిమిత్తమై
0: in order to give them some kind of encouragement
1: ee vidhamainatundi avasthalaku guri gaavinchinaru.
0: The people have been made to lose their lives.
1: Vidyanu oka swechaga oka anugraham cheta oka free ga andinchetundi oka margaanni manam abhivruddhi parchali.
0: We have to develop a method by which education becomes autonomous and
1: which is
0: freely given.
1: Vidyanu matram abhyasinchali.
0: For the sake of learning alone, education must be.
1: అప్పుడు ఈ విద్యార్థులు ఈ విధమైనటువంటి సమస్యలు ఏమాత్రం కూడా అభివృద్ధి కావు.
0: Then there will not be this kind of problems in the students.
1: కనుక ప్రెసిడెంట్ గారు, మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టరు, గవర్నరు వీళ్ళందరూ కూడా ఉంటున్నారు. ఈ విద్యా విషయం లోపల ఈ ఫీజు లేకుండా ఏ యొక్క తారతమ్యం కాకుండా వీరు ముందు జాతి వారు వీరు వెనుక జాతి వారిని కొత్త జాతులు మనం ప్రయత్నం చేయకుండా అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ స్వేచ్ఛగా బీదలకు కానీ పెద్దలకు కానీ లేక శ్రీమంతులకు కానీ ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ అందించేటువంటి ఒక మార్గాన్ని మనం చేపట్టినప్పుడు దేశం ఎంతో బాగుపడుతుంది.
0: వీ హ్యావ్ హియర్ ప్రెసిడెంట్ చీఫ్ మినిస్టర్ గవర్నర్ and if in our education policy if we can give
1: enni kotlo manam yartham chestunnam
0: free education to all people irrespective of
1: ee vidhamainatundi pillala yokka bhavishyattuku taginatundi dinni manam saarthakam gaavinchukunte desham entho baagu padutundi.
0: Spending a few crores of rupees among thousands of crores of rupees on education to make it free is worth it.
1: Okka adhyatmika samastha kudanu ee yokka vishayamulandu free education swechchaga inda ivvali.
0: Every spiritual organization also should undertake to give free education.
1: Meekandariki telusu,
0: all of you know,
1: Tirupati lopala kavalsinta dhanamanta prog avutunkuntari.
0: There is so much of wealth accumulating in Tirupati.
1: Meerandaru kodunu akkada enduku free education ivvakoddu?
0: Why not they give free education to students there?
1: Enni kotlu vyartham aipothundadi?
0: How many crores of money is being wasted there?
1: ఈ యొక్క ఉచిత విద్యను అందించలేకపోవడం చేతనే తిరుపతిలో ఉండేటువంటి విద్యార్థులు ఒక్కడైనా కూడా ఒక సంవత్సరం పారైనా కూడా దేవాలయం ముఖం చూడటం లేదు.
0: యాజ్ దెర్ ఇస్ నో ఫ్రీ ఎడ్యుకేషన్ అట్ ఆల్ ఆల్దో దర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ తిరుపతి దే డోంట్ ఈవెన్ టర్న్
1: బట్టి ఏ రీతిగా వీరికి అభివృద్ధి అవుతుంది?
0: హౌ కెన్ డివోషన్ బి డెవలప్డ్ అమంగ్ స్టూడెంట్స్?
1: దేవుని పేరుతో స్వేచ్ఛగా సర్వులకును ఉచితమైనటువంటి వైద్యము ఉచితమైనటువంటి విద్యను అందించాలి.
0: In the name of God, with the money accumulated there, free education and free medical facilities must be provided.
1: Ah, vidhamaina kundi andinche nimittamai memu ninnati dinamu oka pedda vaidyalayamunu nirminchadaniki prayatninchamu.
0: With these noble and lofty ideals in view, we have started one big hospital.
1: Aneka mandi pattanallo deeni nirminchalani cheppi prarthincharu.
0: Many people prayed that this hospital should be started in some city.
1: పట్టణముల్లో అనేక రకమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి యొక్క వైద్యాలయములు ఉంటున్నవి.
0: దేర్ ఆర్ సో మెనీ హాస్పిటల్స్ వర్కింగ్.
1: ఏ వైద్యాలయం నిర్మించినా, ఏ విద్యాలయం నిర్మించినా వ్యాపారం వ్యాపారం వ్యాపారం.
0: వాట్ ఎవర్ మెడికల్ ఫెసిలిటీస్ అండ్ హాస్పిటల్స్ ఆర్ స్కూల్స్ ఆర్ స్టార్టెడ్ ఎనీవేర్, ఇట్ ఇస్ ఆల్ ఎ బిజినెస్ ప్రపోజిషన్. బిజినెస్ బిజినెస్ అండ్ బిజినెస్.
1: కానీ ఉచితంగా బీదలను చూచి కరుణించేటువంటి వ్యక్తి కనిపించటం లేదు.
0: బట్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు కమ్ అక్రాస్ ఎ పర్సన్ హూ మెల్స్ లుకింగ్ అట్ ద పూర్ అండ్ ప్రొవైడ్ ఫెసిలిటీస్.
1: పల్లెలు ఎందే ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క శక్తిని అభివృద్ది పరచాలని చెప్పిన సంకల్పించుకుని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నియమనందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి ప్రయత్నించాము.
0: విత్ ఎ వ్యూ టు ప్రొవైడ్ ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ టు ఆల్ పీపుల్ అండ్ స్పెషలీ టు ద పూర్ ఇన్ ప్రశాంతి నిలయం. వీ హావ్ స్టార్ట్
1: హైయర్ లర్నింగ్ ఎటువంటిదో హైయర్ వైద్యం కూడా అటువంటిదిగా మనం చేయాలి.
0: వీ హావ్ స్టార్టెడ్ 100 crore rupees వర్త్ ఆఫ్ హాస్పిటల్. వీ హావ్ లేడ్ ఫౌండేషన్ ఫర్ దాట్.
1: ఈ గుండె జబ్బు వస్తే కొన్ని లక్షలు వ్యయం చేసి అమెరికాకు వెళుతున్నారు.
0: వెన్ పీపుల్ గెట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ హార్ట్ దే స్పెండ్
1: బీదల గట్టి ఏమిటి
0: గో టు అమెరికా. వాట్ అబౌట్ పూర్ పీపుల్?
1: వారిని చూసేటువంటి వారు ఎవరు?
0: హూ ఇస్ దేర్ హూ కెన్?
1: పట్టణానికి వెళ్లితే కలర్ నీళ్లైనా వాళ్ళ మొహాలు కొట్టరు.
0: ఇఫ్ దే ఇస్ పూర్ పీపుల్ వాట్ గో టు సిటీ పీపుల్ డూ నాట్ కేర్.
1: అలాంటి దురవస్థలను గుర్తించి మనము ఇక్కడ ఒక పెద్ద వైద్యాలయాన్ని నిర్మించాము.
0: Realizing these problems of the poor people, we want to have a big hospital here.
1: Bypass surgery kani, leka kidney maarchatam kani, lungs operation cheyatam kani, brain operation cheyatam kani, anni uchitangane.
0: Whether it is a problem of bypass surgery with reference to heart, kidneys, lungs,
1: ప్రారంభోత్సవం కూడాను అప్పుడే నిర్ణయించుకున్నాం.
0: Right in the beginning itself we have decided to make it
1: 91 November 22nd ఇది ప్రారంభోత్సవం చేస్తాం.
0: ట్వంటీ సెకండ్ నవంబర్ 1991
1: ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
0: No one has been able to understand Sai Sankalpa.
1: Sankalpamu kriya rendu oke paryayam jarugutundi.
0: Sankalpa and action are simultaneously taking.
1: Idi elantante tupakito kottinappudu shabdamu etu rendu oke tho jarugutayi.
0: This may be compared to the sound and the bullet which run when a gun is operated.
1: Kanuka సాయి సంకల్పాన్ని అర్థం చేసుకోవాలంటే ఇది అందరికీ సాధ్యం కాదు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ ఆల్ పీపుల్ టు అండర్స్టాండ్ సాయి సంకల్ప.
1: ప్రేమ స్వరూపులారా, ఇది ఒక అతిశయోక్తిగా మీరు చెప్తున్నానని భావించరాదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. డూ నాట్ థింక్ ఐఎమ్ ఎగ్జాజురేటింగ్.
1: నాలో ఏ యొక్క కొసయందు కూడా స్వార్థం అనేది లేదు.
0: ఇన్ నో పార్ట్ ఆఫ్ మై సెల్ఫ్
1: నేను ఏది చేసినా పరుణ నిమిత్తమే చేస్తూనే ఉన్నాను.
0: వాట్ ఎవర్ ఐ డూ ఇట్ ఫర్ అదర్.
1: వీరు పరుణని నేను భావించటం లేదు.
0: ఐ డూ నాట్ కన్సిడర్ యూ యాజ్ సమ్వన్.
1: అందరూ నా వారే.
0: ఆల్ ఆఫ్ యూ ఆర్ మైన్ మైన్ అండ్ మైన్.
1: ఇట్టి విశాల భావం అనేటువంటిది ప్రపంచమనే కాదు, ఎక్కడ చూసినా కానీ ఎక్కడా మీకు చిక్కదు.
0: నాట్ మెయిన్లీ ఇన్ ది వరల్డ్ నో వేర్ యూ కెన్ గెట్ దట్ కైండ్ ఆఫ్ టోటల్ బ్రాడ్ బైండ్.
1: 50 సంవత్సరం లోపల ఇంత అభివృద్ది గావించినటువంటి ఒక సంస్థ ఎక్కడైనా మీరు చూచారా?
0: హ్యావ్ యూ కమ్ అక్రాస్ ఎనీ ఆర్గనైజేషన్ విచ్ హాజ్ అసీవ్డ్ సో మచ్ విత్ ఇన్ కోర్స్?
1: ఏ అవతారం అయినప్పటికీ ఆ అవతారం ముగించిన తర్వాతనే అభివృద్ధులు పెరుగుతూ వచ్చాయి.
0: ఇన్ విచ్ ఎవర్ అవతార్ యూ టేక్ ఓన్లీ ఆఫ్టర్ ది అవతార్ వాజ్ ఓవర్
1: జీవిత కాలమునందే ఒక యూనివర్సిటీ, ఒక పెద్ద హాస్పిటల్, విమాన కేంద్రము ఇన్ని స్థాపించి ఈ పల్లెల వారికి ఇన్ని రకమైన అనుకూలం చేయటము, ఇది మాత్రమే కాదు ఇంకా మున్ముందు మీరు చూడబోతారు.
0: ఈవెన్ డ్యూరింగ్ ది లైఫ్ స్పాన్ ఆఫ్ ది అవతార్ ఇట్సెల్ఫ్ టు స్టార్ట్ ఎ యూనివర్సిటీ
1: అనేక మందికి ఈ విధమైనటువంటి ఇవి ఎట్ట జరుగుతున్నాయి అని సందేహాలు.
0: So many people get the doubt, how is it that such things have been accomplished here?
1: ఇది 65 సంవత్సరాలు ప్రారంభమైంది.
0: దిస్ బాడీ హస్
1: ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ ఎవరిని నా చెయ్యి చాచలేదు.
0: ఇన్ దిస్ 65 ఇయర్స్ ఐ హావ్ నెవర్ స్ట్రెచ్
1: ఎవరిని నేను అడగలేదు.
0: ఐ హావ్ నెవర్ ఆస్క్డ్ ఎనీ.
1: అడుగను అడగబోను అడగలేదు.
0: ఐ హావ్ నెవర్ ఆస్క్డ్ ఐ విల్ నెవర్ ఆస్క్ అండ్ ఐ విల్ నెవర్ ఆస్క్ సచ్ ఎ థింగ్ అట్ ఆల్.
1: ఇది ఎట్లా జరుగుతూ ఉండాలి?
0: దెన్ హౌ ఆర్ దీస్ థింగ్స్ గోయింగ్ ఆన్?
1: మంచి కార్యానికి భారతదేశం నందు ఏమాత్రం కూడా అడ్డు లేదు.
0: దే కెనాట్ బి ఎనీ డెర్త్ ఆఫ్ మనీ ఫర్ గుడ్ వర్క్.
1: హృదయపూర్వకంగా మంచి చేయాలంటే కనకవర్షం కురుస్తుంది.
0: ఇఫ్ ఓన్లీ ఫ్రమ్ ద హార్ట్, ఇఫ్ వన్ థింగ్స్ దట్ దేర్ షుడ్ బి సంథింగ్ గుడ్ డన్.
1: సంకుచితమైన భావముల చేత కర్మలలో ప్రవేశించినటువంటి వారికి ఎన్ని చేసినా అవి ఏమాత్రం తృప్తిని అందించవు.
0: ఫర్ పీపుల్ హు ఆర్ నారో మైండెడ్ దే కెన్ నెవర్ అచీవ్ ఎనీథింగ్ అట్ ఆల్.
1: విశాలమైన హృదయం,
0: బ్రాడ్ మైండెడ్నెస్, బ్రాడ్ హార్ట్,
1: ఇంత విశాలమైన హృదయాన్ని సంకుచితమైన హృదయాలు ఏ రీతిగా అర్థం చేసుకోగలవు?
0: హౌ కెన్ ఏ నారో మైండెడ్ పర్సన్ అండర్స్టాండ్ రియలీ బ్రాడ్ మైండెడ్ పర్సన్?
1: దివ్యాత్మ స్వరూపులారా, నేను మిమ్మల్ని ఏమిని ఆశించటం లేదు, అడగటం లేదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, ఐ నెవర్ ఆస్క్ ఎనీథింగ్ ఆఫ్ యూ.
1: కేవలం ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: డెవలప్ లవ్ ఇన్ యూ.
1: యావత్ మానవ జీవితాన్ని కూడా ఒక సోదర సోదరి భావం భావించండి.
0: కన్సిడర్ ది ఎంటైర్ హ్యుమానిటీ యాజ్
1: అందరూ భగవంతుని బిడ్డలుగా విశ్వసించండి.
0: బిలీవ్ ఫర్మ్లీ దట్ ఎవ్రీ వన్ ఇస్ ది చైల్డ్ ఆఫ్ గాడ్.
1: ఎవరి ఎందునూ ద్వేషం కానీ అసూయత కానీ మీరు అభివృద్ధి గావించుకోకండి.
0: డూ నాట్ డెవలప్ హేట్రెడ్ ఆర్ జెలసీ అగెన్స్ట్ ఎనీవన్.
1: ఎవరి మనసును నొప్పించకండి.
0: డూ నాట్ హర్ట్ ఎనీవన్.
1: ఆ విధమైనటువంటి యొక్క విశాల భావమే మన యొక్క జీవితానికి విశాలమైన ఆనందాన్ని అందిస్తుంది.
0: సచ్ కైండ్ ఆఫ్ బ్రాడ్ ఫీలింగ్ ఇన్ అవర్ హార్ట్ విల్ గివ్ అస్ ఎ లాట్ ఆఫ్ జాయ్.
1: స్వామి యొక్క జన్మదినం చేసుకుంటున్నామంటే నాకు అందించవలసింది అదొక్కటి, మీరందరూ ఐకమత్యంగా ఉంటుంది, భారతదేశం యొక్క ప్రాచీన సాంప్రదాయాన్ని తిరిగి మీరు అభివృద్ధి గావించండి.
0: ఇఫ్ యు ఆర్ సెలబ్రేటింగ్ స్వామీస్ బర్త్డే టుడే, ఆల్ దట్ యూ హావ్ టు జస్ట్ డూ ఈస్ డెవలప్ యూనిటీ అమంగ్ యూ. Develop the ancient Indian culture, bring it to its pristine purity.
1: నేను ఇక్కడికి వచ్చే సమయంలో అనేక మంది హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అన్నారు. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను, నాకు హ్యాపీ అక్కర్లేదు. హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ బర్త్డే చెప్పండి.
0: వైల్ ఐ వాజ్ కమింగ్ ఎన్ రోడ్, పీపుల్ వర్ టెలింగ్ హ్యాపీ బర్త్డే టు మీ. ఐ ఎమ్ ఆల్వేస్ హ్యాపీ, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీవన్ టు టెల్ మీ. టెల్ పీపుల్ హూ ఆర్ నాట్ రియలీ హ్యాపీ.
1: కనుక నాకు అనంతమైనటువంటి ఆనందం ఉంటుండాలి.
0: I have infinite joy and
1: ye naadu ye chanamaina nenu vicharam chesinatundi chanam ledhu.
0: Never, not even a moment have I worried myself about anything.
1: Kaaranam emiti?
0: What is the reason?
1: Anni kudanu anithyamule.
0: Everything is transient.
1: Anni kadilipoyetundi meghamule.
0: Everything is a passing
1: cloud. Neeni vicharam chesi prayojanam
0: emi? Why worry about such a thing at all?
1: Janana maranalu kudanu ye maatram kudanu manam chintinchaladu. Kunga koodadu, ponga koodadu.
0: Even for life and death no one should bother oneself and one should not sink or one should not boast.
1: Manam putte samayalo inta vastramaina manam teeskoni ramu.
0: When we come into this world we don't bring
1: manam poye samayalo manavariki manam address ichi pomu.
0: When we are leaving this world we are not even
1: ingu varu manavaru ekka avtaru. Kanuka ivanni kudunu jagat yokka parinamamule.
0: All these are natural changes in the world.
1: Unnanta varaku kudu andaru kalisi melasi aanandanga kudu jeevithanni gadapali.
0: As long as we live let there be unity among us, let us achieve joy.
1: Oka bhagavad chintan chetane manu sarva badalu kudu nivarana gavinchukovachu.
0: We can solve all our problems and difficulties through the
1: bhagavad nirmanchi jagatnu visarinchi emi nivu pondutunnavu.
0: What is it that you are going to achieve? Giving up God, having firm faith in this world.
1: భగవంతుని విశ్వసించండి.
0: Have firm faith in God.
1: జాతి మత భేదములు ద్వేషములు ఏమాత్రం కూడా మీరు అభివృద్ధి గావించుకోకండి.
0: Do not develop any differences based upon caste, community, religion or nation.
1: అన్ని నామములు అన్ని రూపములు కూడాను భగవంతునివి.
0: All names and all forms.
1: సహస్రకీశ పురుష సహస్రాచ సహస్రపాద్.
0: Thousands of eyes, thousands of heads, thousands of
1: hands. ఇవన్నీ కూడాను విశ్వవిరాట స్వరూపమే.
0: This entire area here is a Vishwavirat, this cosmic form of the Lord.
1: Kanuka itti divyamainatti bhavanni vishasinchi divya namanni smarinchi jeevitanni dhanyam gavinchukondi.
0: Have this firm faith in this divine thought, divine ideas and sanctify your lives.
2: Bhajana bina sukha shanti nahi.

وَلِيٌّ